0: సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైన బాధ్యత ఉద్యోగాలు కల్పిస్తాం. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 లో తొలి హామీ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తాం. ఈ రోజు మేము 800 కీ ప్రాజెక్ట్స్ ని పర్సనల్ గా ట్రాక్ చేస్తాం జరుగుతుంది. దీంట్లో 23 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 24 లక్షల మంది యువతి యువకులకి ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. గూగుల్ డేటా సెంటర్ కి మేము శంకుస్థాపన చేశాం. అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిసెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు మేము తీసుకొస్తున్నాం.
0: పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రాబోయే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్మార్ట్ పోల్స్, రోడ్లు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రానిక్ వాహనాలు వంటి అంశాలపై ప్రతి చోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. హైదరాబాద్లో నిన్న ఆయన మున్సిపల్ శాఖ అధికారులతో పట్టణ కేంద్రాల ఆధారిత మెగా గ్రోత్ కారిడార్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పెద్ద మున్సిపాలిటీలకు సమీపంలో రేడియల్ రోడ్లుండేలా డిజైన్ సిద్దం చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ చెప్పారు. క్యాన్సర్ను గుర్తించేందుకు 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్టంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ఏర్పాటు చేశామని మంత్రి నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వంట గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఇందుకు ఈ నెల 16నే తుది గడువుగా నిర్ణయించామని, తర్వాత ఎక్కడా బ్యాక్లాగ్స్ ఉండటానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన వయోవృద్దులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లను త్వరలోనే అందజేస్తామని ఆ రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా జీళ్ల చెరువులో ఆయన నిన్న ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను ఆయన తీసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. తెనాలిలో అగ్ని ప్రమాదాల నివారణకు మరొక ఫైర్ ఇంజిన్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆయన నిన్న తెనాలిలో సూర్యశిల్పశాలలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ,
2: విగ్రహాల తయారీలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డైజ్ అవే బేసికల్ గా వాళ్ళకున్న ప్రధానమైన ఆస్తులు. రాబోయే రోజుల్లో కూడా తెనాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా డీఎస్పీ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఇప్పుడు పరిశీలించాం. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే లోపల ఉన్న ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వల్ల పొరపాటు జరిగిందా, పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఈలోపు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొత్త ఫైర్ టెండర్ ఒకటి మనం తెప్పించుకున్నాం తెనాలికి. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్ గా ప్లేస్ అయ్యేటట్టు మనకి అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల

0: మార్కుల రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులపై చాలామంది విద్యార్థులు పునా లెక్కింపు, పునా పరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారని, ఈ ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, హాల్ టికెట్, పుట్టిన తేదీ, ట్రాన్సాక్షన్ ఐడి నంబర్ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చని ఆయన సూచించారు. యువత డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని స్టార్టప్లు, ఆవిష్కరణల ద్వారా దేశ అభివృద్దికి తోడ్పడాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు తెలియజేస్తూ,
1: అండమాన్ నికోబార్ దీవులను కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆర్థిక విషయికయా మంత్రి పరిషద్ సమిత్యా అస్మై విపణన సత్రాయ చతుర్దశ గ్రైష్మిక సస్యానాం ఎంఎస్పీతి న్యూనతమ సమర్థన మూల్యాన్ని వర్ధయితుం అనుమోదితం. నవదేహల్యాం కేంద్రీయ మంత్రిసభా సభాయాః అనంతరం ప్రసార మాధ్యమాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ అనేన నిర్ణయేన ఉత్పాదకేభ్యః తేషాం ఉత్పాదానాం కృతే లాభప్రదం మూల్యం సునిశ్చితం భవిష్యతి.
3: ఖరీఫ్ కే లియే జో ఫైసలా లియా గయా ఉస్మే జిత్నే భీ ఖరీఫ్ కే క్రాప్స్ హై ఉన్ సబ్ మే కాస్ట్ ప్లస్ 50% యా 50 సే అధిక్ టోటల్ 2,60,000 కరోడ్ రూపే కిసానో కో పే అవుట్ జాయేగా ఇస్ పూరే ఫైసలే సే ఔర్ ఇస్ సాల్ కా ఎన్యువల్ ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ హోగా 824 లాక్ మెట్రిక్ టన్ LMT.
2: अस्य सत्रस्य विपणन कालाय ग्रैष्मिक सस्यानां न्यूनतम समर्थन मूल्यानां वृद्धिं स्वीकृत्य नवदेहल्यां केन्द्रीय मंत्रिसभायाः निर्णयः देशे कोटिशः खाद्य प्रदायकेभ्यः स्वोत्पादानां उचितं लाभप्रदञ्च मूल्यं प्राप्नुयात् इति सुनिश्चितं करिष्यतीति प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना उक्तम्. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వస్తనాదారభ్య అస్య మాసస్య 20వ దినాంకపర్యంతం UAE, నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీ ఇత్యేతేషాం దేశానాం యాత్రాయాం భవిష్యతి. విదేశమంత్రాలయస్య సచివః CB జార్జః సూచితవాన్ యత్ పంచరాష్ట్రాణాం భ్రమణస్య ప్రథమపాదే శ్రీమోదీ UAE అధ్యక్షం షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన సహ మిలిష్యతి. సహ అవదత్ యత్ ఉభావపి నేతారౌ ద్వైపాక్షిక విషయేషు విశేషతః ఊర్జా సహకారే పరస్పర హితస్య క్షేత్రీయ అంతారాష్ట్రీయ విషయేషు చ విచార వినిమయం కరిష్యతః. అద్య నవదేహల్యాం బ్రిక్స్ విదేశ మంత్రిమండలస్య ద్వైవార్షికం సమ్మేళనం ఆరభ్యతే. సమ్మేళనస్య అధ్యక్షః విదేశమంత్రి ఎస్ జయశంకరః భవిష్యతి. బ్రిక్స్ దేశానాం

విదేశమంత్రిణః సదస్య రాష్ట్రాణాం ప్రతినిధిదళ ప్రముఖాశ్చో అస్యాం సభాయాం భాగం గ్రహిష్యంతి. కేంద్రీయ అన్వేషణ విభాగః NEETUG 2026 ఇతి పరీక్షాయాః విషయే అభికథిత అనియమితతాయాః ప్రశ్నపత్రస్య అనియమితతయా ప్రకాశనేతి విషయేశ్చ పంచ అభియుక్తాన్ గృహీతవాన్. ప్రకరణస్య పంచ అభియుక్తాః జయపుర్తః త్రయః, ఏకైకౌ గురుగ్రామ నాసికతః, అన్యే అనేక చ సంకితాః సంప్రతి పరీక్షమాణాః సంతి. అసమ సర్వకారః అస్య మాసస్య షడ్వింశే దినాంకే రాజ్య విధానసభాయాం యూనిఫామ్ సివిల్ కోడ్ UGCC ఇతి సమాన నాగరిక సంహితా విధేయకం ప్రవర్తయిష్యతి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇత్యేషః ముఖ్యమంత్రి రూపేణ ద్వితీయ కార్యకాలస్య ప్రథమ మంత్రిసభాయాః అధ్యక్షతాం కృత్వా ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ ఘోషణైస అకరోత్. సర్వకారేణ కేంద్రీయ అన్వేషణ విభాగస్య CBI ఇత్యస్య నిర్దేశకాయ ప్రవీణ సూద్ ఇత్యస్మై ఏకవర్షస్య విస్తారః దత్తః. ఉత్తరప్రదేశే ధూళి ప్రభంజనేన సహ విద్యుత్ ప్రభంజనేన వృష్ట్యా చ గత చతుర్విశతిహోరాసు త్రిచత్వారింశత్ జనాః మృతాః. భదోహి మండలే సర్వాధికాః 15 జనాః మృతాః ఇతి సూచనాస్తి. పశ్చిమబంగసర్వకారేణ ఆలుకం పలాండుః ఫల శాకాని తైలబీజాదిభిః సహ అన్యధాన్యాని ఆవశ్యకోత్పాదేభ్యశ్చ అంతారాజ్యస్తరేషు ఆవాగమనాయ సర్వే ప్రతిబంధాః ఉపాహరితాః. అంతే ప్రియాః శ్రోతారః, క్రీడావార్తాయాం IPL ఇతి క్రికెట్ క్రీడాయాం గతరాత్రౌ రాయపూరే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళేన కోల్కతా నైట్ రైడర్స్ ఇతి దళం 6 పరాజితం. అద్య సాయం 7:30 ధర్మశాలాయాం పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఇత్యేతే దళే పునః క్రీడిష్యతః ఇతి వార్తాః.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి హన్మకొండ జిల్లా సమగ్ర నివేదిక. నివేదికను అందిస్తారు వీణావాణి గారు.
1: రాష్ట్రంలో రైతుల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హన్మకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 రోజుల రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాను మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీ కడియం కావ్య తదితరులతో కలిసి ప్రారంభించారు. భూభారతి ద్వారా భూ సమస్యల పరిష్కారం చేస్తున్నామన్నారు. దేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేసిన తెలంగాణకు రైతు సంక్షేమ పథకాలే కారణమన్నారు. రైతు బలం, రాష్ట్ర బలం, రైతు ఆనందం, ప్రభుత్వ ఆనందమన్నారు. ప్రాధాన్యత రంగాలకు అధిక రుణాలు బ్యాంకర్లు అందించాలని, అత్యధికంగా పంట రుణాలు ఇవ్వాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. ఇటీవల 2025-26 వార్షిక సంవత్సరానికి బ్యాంకులిచ్చిన రుణాలపై బ్యాంకర్లతో జిల్లాస్థాయి సమీక్షా కమిటీ, జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లబ్దిదారులకు జాప్యం లేకుండా రుణాలు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో హన్మకొండ జిల్లా రుణ లక్ష్యం 15,484 కోట్ల రూపాయలు కాగా, ఇందులో 13,733 కోట్ల రూపాయల రుణ లక్ష్యం సాధించినట్లు తెలిపారు. పరకాల మహిళా డైరీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల ద్వారా పాల సేకరణ చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. హన్మకొండ కలెక్టరేట్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డిఆర్డీఏ అధికారులతో డైరీ కార్యకలాపాలపై సమీక్ష చేశారు. పరకాల డైరీకి 4 బిఎంసీయులు ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు, ఆర్ఓబీల నిర్మాణ అభివృద్ది పనుల పురోగతిపై హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ దృష్టి పెట్టారు. ఇటీవల కూడా కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారులు, రైల్వే, రోడ్లు భవనాల శాఖ కూడా అధికారులతో చర్చించారు. పరకాల ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ది అవకాశాలు పెంచేందుకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ కీలకంగా మారుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఇటీవల పరకాల పట్టణంలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులు పాల్గొన్నారు. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ అందించేందుకు ఏటీసీ కీలకంగా

0: మారనుందన్నారు. ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేసి మట్టి తరలింపు ప్రక్రియ సాపిగా నిర్వహిస్తూ మే 15 నాటికి పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులు పరిశీలించిన కలెక్టర్ పూడిక మట్టి తరలింపుపై సంబంధిత శాఖల అధికారులు కాంట్రాక్టర్లకు కీలక సూచనలు చేశారు. రాష్ట ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. ఆ దిశగా డీసీసీ బ్యాంక్ రైతులకు ఆర్థికంగా అండగా ఉంటూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇటీవల హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ నూతన శాఖను ఘనంగా ప్రారంభించారు. హనుమకొండ నగరంలో భద్రకాళి ట్యాంక్ బండ్ అభివృద్ది పనులు పూర్తయ్యాయి. గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 84,20,00,000 రూపాయలతో నిర్మించిన ఈ బండ్ను ఇటీవలే రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ సంయుక్తంగా ప్రారంభించారు. భద్రకాళి దేవాలయం, పద్మాక్షి ఆలయం, సిద్దేశ్వర్ల గుట్టల మధ్య ఉన్న ఈ బండ్ నగర పర్యాటకానికి కొత్త ఆకర్షణగా నిలుస్తుందని వారు తెలిపారు. గోవుల అక్రమ రవాణా అడ్డుకునే క్రమంలో చట్టాలను అతిక్రమించవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ కమిషనరేట్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహన తనిఖీలు నిర్వహించబడుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు భూసార పరీక్షలతో నేలలో లోపాలు గుర్తించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రామ్ చరణ్, గోపిక తెలిపారు. హనుమకొండ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా సేంద్రీయ ఎరువులతో భూసారం ఎలా పెరుగుతుందో రైతులకు అవగాహన కల్పించారు. సాగులో రసాయనాల వాడకాన్ని తగ్గిస్తే భూసారం పెరుగుతుందన్నారు. రైతులు యూరియా బదులుగా పచ్చిరొట్ట వాడాలని వారు సూచించారు.
1: మీరింతవరకు హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు డి వీణావాణి గారు.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 7 గంటలకు వస్తుంది. ఇప్పుడు జాతీయ వార్తలు వింటారు.
0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ 5 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా రేపు యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు.
3: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Anantaram ade roju Netherlands cherukuntaru Pradhan Mantri. 2017 paryatana tarvata Netherlands lo paryatinchadam ide rendo sari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తరువాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజాసంబంధ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో

0: పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియోను కలుసుకుని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం కూడా మోదీ సందర్శిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 7వ లీడ్స్ 2025 నివేదిక విడుదల, అలాగే 4వ లీప్స్ 2025 అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో 3/2 భాగాన్ని కవర్ చేస్తాయని తెలిపారు. భారత ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీపడాలంటే లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం అత్యవసరమని, దీన్ని ఒక జాతీయ మిషన్గా ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. దీనికోసం మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి నిరంతర పెట్టుబడులు, స్టార్టప్ల ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రధాన బలాలని గోయల్ కొనియాడారు. పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాల కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో నేతృత్వంలో రష్యా ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ ఈ విషయాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ముఖ్యంగా ఆర్థిక, ఇంధన రంగాల్లో నిరంతరం వృద్ధి కనిపిస్తోందని జయశంకర్ గుర్తు చేశారు.
1: The last few years have seen a steady and sustained growth in our bilateral partnership. Its economic and energy dimensions have become more pronounced. Our political cooperation is even more valuable in an uncertain and volatile global environment. We have expanded our collaboration in science and technology. The mobility of talents and skills has acquired greater salience, and our interest in ensuring better connectivity is deeper.
0: పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆర్డీఐ పథకం కింద 5 ఒప్పందాలపై సంతకాలు చేసే కార్యక్రమంలో ప్రసంగించారు. డీప్ టెక్ ఆవిష్కరణలు వేగవంతం చేసేందుకు పరిశ్రమ ప్రభుత్వ సహకారం బలోపేతానికి ప్రభుత్వం అనుసరిసిన దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మార్కెటింగ్ సీజన్ 2026-27 గాను 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారుగా 260,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. 2004-05 నుంచి 2013-14 వరకు జరిగిన 4.75 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18.99 లక్షల కోట్ల రూపాయలని వైష్ణవ్ వివరించారు.
2: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్కో లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కేవలం గనులు తవ్వక నుంచే ఏడాదికి 6,300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం DOPT జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 24వ తేదీతో ముగిన పదవీకాలాన్ని పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మరో ఏడాది పాటు ప్రవీణ్ సూద్ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షం, తుఫాను పిడుగుల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్.

0: తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. భదోహీ జిల్లాలో అత్యధికంగా 15 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది చనిపోయారు. పిడుగులు పడ్డం, గోడలు కొలడం, చెట్టు విరిగిపడడం వల్ల ఈ మరణాలు సంభవించాయి. మెడికల్ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నిలిపేయాలని, దానికి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు రాష్ట్రాలను అనుమతించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్రాన్ని కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, దర్యాప్తు సీబీఐకి బదిలీ అనే విషయం ప్రస్తావిస్తూ జాతీయ స్థాయి పరీక్షల్లో లోపాలు ఎత్తిచూపారు. నీట్ వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్టాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ, సిక్కిం, తమిళనాడు, పదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ 71 పరుగులు చేయగా రింకు సింగ్ 49 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో వరలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ఉన్న మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో స్వయం కృతం కథానిక ఆరోగ్య జీవనం గురించి ఓసీడీ ఈ అంశంపై డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం వింటారు. ముందుగా వినండి స్వయం కృతం చేరువెళ్ళ భార్గవ శర్మ గారి కథానిక. ఇప్పుడు విందాం.
1: స్వయం కృతం. సుబ్బారావు ఒక ప్రభుత్వ ఆఫీసులో క్లర్క్గా పనిచేస్తున్నాడు. తన ఉద్యోగం ఒకంత లాభదాయకమైనదే అని చెప్పవచ్చు. జీతంతో పాటు పై సంపాదన కూడా తగినంతగా వస్తూ ఉంటుంది, కాబట్టి జీవితం సునాయాసంగా నడుస్తున్నది. ఇటీవలే ఒక సొంత ఇల్లు కూడా కనుక్కున్నాడు. సుబ్బారావు భార్య విమల ఆమెకు సుబ్బారావుకు చక్కటి జోడి అని చెప్పవచ్చు. ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. వారికి సురేషు, సురేఖ అని ఇద్దరు పిల్లలు. వాళ్ళు స్కూల్లో చదువుకుంటున్నారు. సుబ్బారావు ఎటువంటి ఇగోలు లేనటువంటి వ్యక్తి. సంపాదనతో సుఖంగా జీవనం చేస్తున్నాడు. ఇది సూక్ష్మంగా సుబ్బారావు చరిత్ర. ఒకరోజు రాత్రి సుబ్బారావుకు అర్ధరాత్రి మేలుకో వచ్చింది. అంతేకాదు విరోచనానికి వెళ్ళవలసి వచ్చింది. కానీ విషయం ఏంటంటే నీళ్ల విరోచనం అయింది. ఏదో ఆహార దోషం అయ్యి ఉంటుంది అని అనుకుని మళ్ళీ మంచం మీద పడుకోబోయాడు.

కాని ఇంకొక నిమిషానికి మరలా ఇంకొక విరోచనం అయింది. ఏమిటి ఇలా అవుతున్నది అని అనుకున్నాడు. కడుపులో మెలిపెట్టినట్లు ఒకటే నొప్పి, భరించరాని బాధగా ఉంది. ఎంత ప్రయత్నించినా కానీ అతని వశం కావటం లేదు. మరలా వాష్రూమ్కి వెళ్ళవలసి వచ్చింది. ఏమిటి ఇట్లా అవుతున్నది అని బాధపడసాగాడు. అతని శరీరంలో శక్తి మొత్తం గాలి తీసిన బెలూన్లా క్షీణించిపోతున్నది. చెమటలు పడుతున్నాయి. ఇక తప్పనిసరి పరిస్థితిలో భార్యను నిద్రలేపి అతి కష్టం మీద ఆమెకు తన అవస్థను చెప్పాడు. స్వతహాగా విమల చాలా గాబరా మనిషి. ఎప్పుడైతే భర్త తన అవస్థ తెలిపాడో ఆమెకు ఒక్క నిమిషం మొద్దుబారినట్లు అయింది. వెంటనే తేరుకొని పిల్లలకు చెప్పకుండానే బయటకు వచ్చి ఇంటి తాళం వేసి భర్త చేతిని పట్టుకొని కారు దాకా నడిపించుకొని వెళ్ళి తను డ్రైవర్ సీట్లో కూర్చొని దగ్గరలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ని సంప్రదించింది. వెంటనే నర్సులు వార్డు బాయ్లు వచ్చి స్ట్రెచ్చర్ మీద సుబ్బారావుని తీసుకొని లోపలికి వెళ్ళారు. మేడం, మీరు ఒక 30,000 కౌంటర్లో కట్టరండి అని డాక్టర్ విమలకు ఆదేశిస్తున్నట్లు చెప్పాడు. వెంటనే విమల కౌంటర్ దగ్గరకు వెళ్ళి ఫోన్పేతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. రసీదు నర్సుకు చూపించింది. మీరు అక్కడ కూర్చోండి, ట్రీట్మెంట్ జరుగుతుంది అని సాఫీగా చెప్పింది నర్సు. విమలకు ఒకవైపు నిద్ర వస్తున్నది, ఇంకొకవైపు తన భర్తకు ఏమవుతుందా అని గాబరాగా ఉంది. విమల మనసులో పరిపరి ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఏమైంది తన భర్తకు? ఆయనకు ఎటువంటి దురలవాట్లు కూడా లేవు కదా. ఉన్నట్టుండి ఇట్లా విరోచనాలు ఎందుకు వచ్చాయి? ఆయన బయటయ్యా తనకు తెలియకుండా ఏమైనా తిన్నారా? తింటే తనకు చెప్పేవాడే. ఏమీ లేదు, ఏదో ఒక చిన్న అస్వస్థత అయి ఉండొచ్చు అని అనుకుంది. తనను తాను తమాయించుకోలేకపోయింది. ఇంట్లో పిల్లలు ఎట్లా ఉన్నారు, పక్కనే ఉన్న తన అక్క ఫోను చేస్తే ఎట్లా ఉంటుంది అని మనసులో అనుకుంది. వెంటనే ఫోన్ తీసుకొని అక్కకు ఫోన్ చేసింది. అప్పుడు సమయం 12:30 అవస్తున్నది. అక్క బావ ఏమనుకుంటారో అని ఒకవైపు మనసులో పీకుతున్నది. ఇంతలో అక్క ఫోన్ ఎత్తింది. ఏమైంది విమల, అంతా క్షమే కదా, ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేశావు అని కంగారుగా అడిగింది. అక్కకు జరిగింది చెప్పి తాను తన భర్త ఏ హాస్పిటల్లో చేరింది చెప్పింది. పక్కనే ఉన్న బావ విమల, నీవేం కంగారు పడకమ్మా, నేను మీ అక్క ఇప్పుడే బయలుదేరి వస్తున్నామని ఫోన్ పెట్టి 5 నిమిషాలలో విమల ముందు ప్రత్యక్షమయ్యారు. అక్క బావను చూసేసరికి విమలకు ప్రాణం లేచివచ్చినట్లు అయింది. ఒక్కసారిగా అక్కని కావలించుకొని బోరుని ఏడ్చింది. ఏమిటే చిన్నపిల్లలాగా, విరోచనాలు అనేవి ఈ రోజుల్లో ఒక చిన్న సమస్య, మీ ఆయనకు ఏమీ కాదు, తగ్గుతుంది అని సమాధానించింది. ఇంతలో సుబ్బారావు పేషెంటు తాలూకు ఎవరు అని ఒక నర్సు వచ్చింది. మేమే అని బావ అన్నాడు. అర్జెంటుగా ఈ మందులు తీసుకొని రండి అని ఒక లిస్ట్ ఇచ్చింది. అవి ఇక్కడ దొరుకుతాయని అడిగాడు. కింద మా మందుల షాపు ఉంది, అక్కడ వెళ్ళండి, అన్నీ దొరుకుతాయని చెప్పింది. బావ నేను తెస్తానులే అని విమలతో అని ఏమి పర్వాలేదని బావే వెళ్ళి మందులు తెచ్చాడు. అందులో ఒక సెలువును, బాటిళ్ళు, కొన్ని ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఉన్నాయి. అక్క మరచిపోయి ఇంట్లో నా పిల్లలు ఒంటరిగా ఉన్నారు, నీవు ఇంటికి వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండవా అని విమల అని తాళం చెవులు ఇచ్చింది. సరోజ నిజం, పిల్లలు దడుచుకుంటారు, నేను నీ చెల్లెలకి తోడుగా ఉంటాలే, నువ్వు కారు తీసుకొని వెళ్ళు అని బావ అన్నాడు. సరోజ కారుతో వెళ్ళింది. అప్పుడు సమయం 3:45. ఇంతలో ఒక డాక్టర్ వచ్చి, అమ్మా మేము ట్రీట్మెంట్ చేశాం, ఇప్పుడు మీ వారికి ఏమి ప్రమాదం లేదు, మీరు వెళ్ళి చూడవచ్చు అని అనేసరికి విమల, విమల బావ ఇద్దరు బ్రతుకు జీవుడా అని ఐసీయూకి వెళ్ళారు. సుబ్బారావుకి చేతికి సెలైన్ పైపు, ముక్కుకు ఆక్సిజన్ మాస్కు, తలకు కవరు వేసి ఒక ఆపరేషన్ చేసిన పేషెంటులాగా ఉంచారు. తన భర్తను అలా చూసేసరికి విమలకు ఏడుపు ఆగలేదు. పమిట కొంగుతో తుడుచుకుంటూ ఎంతో ప్రయత్నం మీద కళ్ళలోని ఏడుపును అదుపులో పెట్టుకుంది. సుబ్బారావు తన తోటళ్ళుని, అల్లుడి యొక్క అన్నయ్య నువ్వెందుకు వచ్చావు అని అన్నాడు. దానికి ఆయన జరిగిందంతా చెప్పి, నీవేం బాధపడకు, నేనిక్కడే ఉంటాను, నీకు తోడుగానే అని ఊరటపరిచాడు. సుబ్బారావుకు విరోచనాలు తగ్గాయి, కానీ ట్రీట్మెంట్ వలన శరీరం పూర్తిగా క్షీణించింది. డాక్టర్ వచ్చి డిశ్చార్జ్ చేస్తాం, మీరు వెయిట్ చేయండి అన్నాడు. 6:00 బిల్లు చేతిలో పెట్టి ఇక మీరు వెళ్ళవచ్చు అని పంపాడు. డాక్టర్ రాత్రి విమలగట్టిన 30,000 రూపాయలకు బిల్లు సరిపోను ఉంది. విమల బావ కారు నడుపుతుంటే విమల సుబ్బారావుని పట్టుకొని కారు వెనక సీట్లో కూర్చున్నది. అందరూ సుబ్బారావు ఇంటికి వెళ్ళారు. విమల చేయి పట్టుకొని చిన్నగా సుబ్బారావుని కారులోంచి దింపింది. అప్పుడే నిద్ర నుంచి లేచిన విమల పిల్లలకు తన తండ్రి పేషెంట్గా హాస్పిటల్ నుంచి రావటం చూసి భయపడ్డారు. సుబ్బారావుని చిన్నగా బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టారు. కొంతసేపటి తర్వాత చిన్నగా పండ్లు తోముకున్నాడు. తర్వాత విమల రాత్రి ఎందుకు విరోచనాలయ్యాయి, మీరు నాకు చెప్పకుండా ఏమన్నా తిన్నారా అని వాకప్ చేసింది. తల వంచుకొని అసలు విషయం చెప్పాడు. నిన్న సాయంత్రం

0: సాయంత్రం తాను తన స్నేహితుడు రామారావు ఆఫీసు నుంచి వస్తుంటే దారిలో మిరపకాయల బజ్జీ కనబడితే అక్కడ ఇద్దరు చేరి ఒక 6 మిరపకాయ బజ్జీలు లాగించారని. అదా సంగతి, ఆ బజ్జీల బండివాడు ఏ నూనెతో వాడాడో ఏమో, కానీ మీకు అది వికటించింది అని అన్నది.
1: మీరింతవరకు స్వయం కృతం చెరువెళ్ళ భార్గవ శర్మ గారి కథానిక విన్నారు. ఇప్పుడు విందాం ఉదయ తరంగిణి కార్యక్రమంలో వాణిజ్య ప్రకటన.

ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన ఓసీడీ, అబ్సెసివ్ కంపల్సన్స్ డిజార్డర్ గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: ఆరోగ్య జీవనం శీర్షికన ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: ఈ మధ్యలో ఇది సోషల్ మీడియా వల్ల కానీ లేదంటే సినిమాల వల్ల కానీ ఈ ఓసిడి గురించి చాలా విషయాలు ప్రజల్లోకి చర్చించబడడం జరిగింది. అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటే దీన్ని అంటారు డాక్టర్ గారు?
1: అబ్సెసివ్ కంపల్సివ్ దీన్ని డిజార్డర్ అనాలనా అనొద్దా, దీని మీద కూడా చాలా సంవత్సరాల వరకు చర్చలు జరిగినాయి. ఎందుకంటే అబ్సెసివ్ కంపల్సివ్ అంటే మన మెదడ ఒక దాని మీద అబ్సెస్ అయిపోవడం అంటే ఇరుక్కుపోవటము. అంటే నేను చదువుతున్నాను, చదివేటప్పుడు నాకు అని లెక్కల్లో టేబుల్స్ నాకు గుర్తుండాలి అనేసి నాకు ఆబ్సెషన్ వచ్చి రోజు పొద్దున్న లేచి నేను 2 1 2 2 2 4 చేసుకుని కూర్చున్నాను అనుకో, అది కూడా ఆబ్సెషనే, కానీ అది జబ్బు కాదు. నేను ఇట్లా చేయడంలో ఆలోచించనుకో, నేను 3 సార్లు ఆ పదం చదివానంటే నాకు గుర్తుండిపోతుంది. సో నేను ప్రతి పదం 3 సార్లు చదవడం మొదలు పెడతాను, అది కూడా కంపల్షన్. అంటే నాకు ఒకసారి చేస్తే కాదు, 3 సార్లు చేస్తే గుర్తుంటుందని. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది, 3 సార్లు చేసిన తర్వాత గుర్తు రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఓకే మనం 5 టైమ్స్ చేద్దాము, ఇట్లా ఒక నంబర్లో ఇరుక్కుపోతారు. అంటే ముందు ఒక ఆబ్సెషన్, దాన్ని ఈ కంపల్షన్ వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళు అనుకుంటారు ఇది చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. సో ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేసి ఎప్పుడు అంటాము, ఎప్పుడైతే కొందరికి ఈ చర్యలు నార్మల్గా ఉంటాయి, అంటే కొందరు పోతూ దేవుడు దండం పెడతారు, గుడి కనిపించేది దండం. సో అది కూడా అబ్నార్మాలిటీ అనొచ్చు. ఎందుకు నువ్వు బండి నడిపిస్తున్నావు, ఇట్లా ఎందుకు చేయాలి,
0: కరెక్టే,
1: బట్ అది అలవాటు, దాన్ని ఆబ్సెషన్ అనము. ఆబ్సెషన్ ఎప్పుడు అంటాము అంటే నేను కొద్దిగా ముందుకు పోయిన తర్వాత గుర్తు వస్తా, అరే అక్కడ గుడి పోయింది, నేను దండం పెట్టలేదు, నేను మళ్ళా తిరిగి వచ్చి అక్కడ దండం పెట్టేసి మళ్ళా పోయినా అనుకో, ఒక దండం పెట్టడంలో ఏదో చర్య తగ్గింది అనేది మళ్ళా 2వ సారి కూడా వచ్చాననుకో, అది డిజార్డర్.
0: కొందరిని గమనిస్తుంటాం డాక్టర్ గారు, తాళం వేసిన తర్వాత కూడా మళ్ళీ బయటికి పోయి వచ్చి తిరిగి వచ్చి తాళం చూస్తారు నేను వేసానా లేదా అని, ఇది డిజార్డర్ అంటారా?
1: ఇది కూడా ఒక్కసారి చూస్తే డిజార్డర్ కాదు, అది 2 3 సార్లు చూడటము. ఇంకా ప్రతిసారి తాళం వేసినప్పుడు 2 3 సార్లు చూడటము, లేకపోతే ఒక నంబర్ పెట్టుకొని 5 సార్లు 6 సార్లు 10 సార్లు అనేది. ఆ డిజార్డర్లో ఏమవుతుంది, అక్కడ మెదడులో ఉన్న సెంటర్ ఏదైతే మన మెదడ కంప్యూటర్ లాగా, కంప్యూటర్ హార్డ్వేర్లో ఈ సాఫ్ట్వేర్ ఏరియాస్ ఎక్కడైతే లోడ్ చేసి పెట్టామో మనము, దాంట్లో ఒక్క

0: సాఫ్ట్వేర్ ఏరియాలో ఆ భాగం సరిగ్గా పనిచేయకపోతే ప్రతిసారి డౌట్ వస్తుంది, ఇది చేశామో లేదో చేశామో. ఆ డౌట్ వచ్చే పరిస్థితి ఎక్కువైనప్పుడు మనం ఈ చెకింగ్ మొదలు పెడతాము. ఇప్పుడు న్యూటన్ యాపిల్ చెట్టు కింద పడుకొని ఉన్నప్పుడు ఆ యాపిల్ పడినందుకు ఆయనకు గ్రావిటేషనల్ ఇదిగా రాలేదు, ఆయన బుర్ర ఆబ్సెస్డ్ ఉంది ఎందుకు ఇది అవుతుంది ఎందుకు ఇది అవుతుంది అనేసి. ఆ అది పడినప్పుడు ఆయనకు సడన్ గా అది గుర్తుకొచ్చింది, దానికి దీనికి లింక్ పెట్టాడు, ఆయన చెప్పాడు. లైక్ ఆర్కమిడీస్ టబ్ లో పడుకొని ఉన్నప్పుడు ఆ నీళ్లు బయటికి రాగానే యురేకా యురేకా అని పరిగెత్తుకుంటూ పోయినాడు, నగ్నంగానే పరిగెత్తుకుంటా యురేకా యురేకా అన్నప్పుడు అది జబ్బు కాదు,
1: అది రివలేషన్ అతనికి,
0: అది ఆ రివలేషన్. ఆ ఉత్సాహంలో పోయినాడు, ఆయన గుర్తు రాలేదు మనం టబ్ లో పోతున్నాం అనేసి. సో అది రియాక్టివ్, దానికి జబ్బు అనము.
1: పగలు రాత్రి దానిపైనే ధ్యాస పెట్టుకుని సాధించే వాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని మనం అబ్సెసివ్ కంపల్సివ్ కావడానికి లేదు,
0: దట్ ఈ నార్మల్. అది అది ఉండటం వల్లనే వాళ్ళు చాలా చాలా వస్తువులు సాధించడము, దానిపైనే దృష్టి పెట్టేసి మనం చేసుకుంటా పోయినప్పుడు అది జబ్బు కాదు.
1: చాలా మటుకు గొప్ప గొప్ప సైంటిస్టులు అందరు కూడా తన ఆవిష్కరణలు చేసిన వాళ్ళందరూ కూడా ఈ రకమైన అబ్సెషన్ ఉంటుందంట.
0: అది అది ఉన్నందుకే వాళ్ళు చేయగలిగారు. సో అందుకే అది ఉన్నందుకే ఇవన్నీ మనం మన వాళ్ళందరూ ఈ రెవల్యూషన్స్ అన్ని వచ్చినవి ఇవి ఆ ఆబ్సెషన్ వల్ల. ఆబ్సెషన్ ఉండటం తప్పు కాదు, మనం ఎగ్జామ్ పాస్ అయ్యడానికి ఆబ్సెషన్ ఉంటేనే పాస్ అవుతాము.
1: అవును, ఆ సంకల్పము ఆ దృఢ నిశ్చయము దాని కనుక సాధన అన్ని ఉంటేనే సాధిస్తాం. అలా కాకుండా అది కేవలము ఒక మెకానికల్ గా వితౌట్ రీజన్ కనుక మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్లయితే దాని ఒక డిజార్డర్ కింద పరిగణించవచ్చు.
0: అంతే
1: డాక్టర్ గారు, ఈ అబ్సెసివ్ కంపల్సివ్ ఒకవేళ పేషెంట్లో కనుక డిజార్డర్గా పరిణమించినప్పుడు ఏ రకమైన ట్రీట్మెంట్ పద్ధతి ప్రస్తుతం అవైలబుల్ ఉందంటారు?
0: ట్రీట్మెంట్లో అంతకన్నా మొదటిది చేసేది కౌన్సిలింగ్, బిహేవియర్ మాడిఫికేషన్ అంటాము దాన్ని. అంటే ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో డౌటే ఇంపార్టెంట్. ఆ డౌట్ ఉన్నందుకు వీళ్ళు మళ్ళమల్ల చేస్తారు. ఇంకా ఆ డౌట్ జనరల్గా ఒక రెండు సార్లు పోతుంది నార్మల్ ఉన్న వాళ్లకు.
1: ఆ డౌట్ అనేది కంటిన్యూస్ గా ఉన్నందుకు వాళ్ళు ఆ చర్య మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు,
0: మళ్ళీ మళ్ళీ చేస్తారు, అందుకే ఆ జబ్బు ఎక్కువ అవుతుంది.
1: ఈ కౌన్సిలింగ్ బిహేవియర్ థెరపీ చేసి వాళ్ళు చేసిన ప్రక్రియలో రీజన్ ని వాళ్ళ మైండ్ లోకి అప్లై చేసే విధంగా ప్రయత్నం చేసిన తర్వాత కూడా అది పూర్తిగా అంటే నిదానించకపోతే వాట్ నెక్స్ట్?
0: అది నిదానించకపోతే అప్పుడు మందులు మారటం మొదలు పెడతాము. సో రకరకాల మందులు కొత్త కొత్త రీసెర్చ్తో పాటు వీఆర్ గెటింగ్ చాలా మంచి మంచి మెడిసిన్స్ గురించి తెలుస్తోంది. వీఆర్ ఏబుల్ టు హెల్ప్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్, అంటే చాలా మందికి మనం సహాయం చేయగలుగుతున్నాము. ఇప్పుడు ఈ రీసెర్చ్ చేసినందుకు మనకు తెలుస్తుంది. సో మెడిసిన్స్లో అంటే ఇవన్నీ ఎస్ఎస్ఆర్ఐస్ అని అంటాము. యాక్సిడెంట్గా క్లోమిప్రమీన్ అనేసి ఒక మందు, ఇమిప్రమీన్ అనేసి మందు ఏదైతే డిప్రెషన్లో వాడుతుండేమో దాని కొద్దిగా మార్పు వచ్చిన ఒక కెమికల్, దాంతో ఈ ఆబ్సెషన్స్ కూడా తగ్గినాయి. కానీ మందులు ఇట్టిగా మందులు ఇవ్వటమే కాదు, మందుతో పాటు బిహేవియర్ థెరపీ, బిహేవియర్ మాడిఫికేషన్ అంటాము, ఇన్సైట్ ఓరియంటేషన్. అంతే ఆ పర్సన్కి నాకు ఈ జబ్బు ఉన్నది దానివల్ల ఇట్లా అవుతుంది అనేది మనం కనుక నమ్మించగలిగితే ఆ మనిషి తొందరగా దాంట్లో నుంచి బయటకు వస్తాడు. కానీ నమ్మించడం ఈజీ కాదు, ఆ ఆబ్సెషన్ అంతా గురబట్టి ఉంటుందంటే ఈజీ కాదు వాళ్ళకి తీయటం.
1: ఇందులో కూడా మైల్డ్, మాడరేట్, సివియర్ అని ఉంటుందా డాక్టర్ గారు?
0: అవును, అన్నిట్లో. ఇప్పుడు ఈ చిన్న చిన్న సంఘటనల వల్ల లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది, పుట్టిన పాప కానీ బాబు కానీ పొద్దున్న నుంచి చూస్తుంటాడు, మా నాన్న ఇట్లనే చేస్తాడు ప్రతిసారి, లేకపోతే మా అమ్మ కూరలు కోసినప్పుడు ఆ కూరని 4 సార్లు కోసి మళ్ళీ ఇది అయిందా లేదా మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసి. సో అది వాళ్ళు వాళ్లకు కాపీ చేయడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కాపీ చేసి వల్ల వచ్చిన దానికి వాళ్ళ వాతావరణం మార్చేసి వేరే వాతావరణం పెట్టి అన్ని చేసి ఎప్పుడైతే వాళ్ళు చూస్తారో మమ్మీ చేసిన కూర ఈ కూర రెండు ఒకటే తీరుగా ఉన్నాయి, అది ఇన్నిసార్లు చెక్ చేయకుండా కూడా చేస్తే అంతే ఉంటుంది, అప్పుడు నమ్మకం కుదురుతుంది.
1: ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ పేషెంట్స్లో చాలామంది అంటుంటారు వాళ్ళ జబ్బేంటో వాళ్ళకి తెలుసు, ఈ ఫలానా పరిస్థితుల్లో నాకు ఈ పర్టికులర్ ఆలోచన ట్రిగర్ అవుతుంది మళ్ళీ మళ్ళీ వస్తుందని ఆలోచన, అలాంటప్పుడు వాళ్ళకు వాళ్ళుగా సెల్ఫ్ హెల్ప్ చేసుకునే ఏమైనా అంశాలు ఉన్నాయా డాక్టర్ గారు?
0: దానికే యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఇవన్నీ చాలా పనిచేసాయి అక్కడ.

0: ఎందుకంటే మనసులో ఆందోళన ఎక్కువైనప్పుడు, డౌట్స్ ఎక్కువైనప్పుడే ఇది మొదలైంది. ఇప్పుడు మనం ధ్యానం కానీ, పాతకాలంలో మనం జపం చేసేవాళ్ళం, శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అనుకుంటా, దాంట్లో ఏమైతుంది, మైండ్ డైవర్ట్ అయిపోయి కొద్దిసేపటి తర్వాత మన బ్రెయిన్లో అది రిజాల్వ్ అయిపోతుంది, ఆ డౌట్ పోతుంది, తర్వాత మనం మర్చిపోతాము, మనం వెళ్ళిపోతాం. సో ఇటువంటి చర్యల్లో వాళ్లకు నేర్పించి వాళ్ళ స్వయంగానే అరే నాకు ఇలా ఇవాళ మొదలు పెట్టే ఎట్లా ఉంది, నేను ఇది చేస్తే బాగుంటుంది అనేసి చేసుకుని దాంట్లో నుంచి బయటకు వచ్చేసారు.
1: ఇలా ఓసీడీ వల్ల బాధితులైన వాళ్ళు ఏదైనా సోషల్ యాక్టివిటీలో కానీ సర్వీస్ యాక్టివిటీలో కానీ ఇన్వాల్వ్ అయితే ఏదైనా కొంచెం ఉపశమనం వచ్చే అవకాశం ఉందంట.
0: బిజీ అయిపోతే అందులో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీలో పోతే మళ్ళీ అక్కడ పోయి బాధపడాలి, వాళ్ళ బాస్ వచ్చేసి తిట్టడం మొదలు పెట్టారు అనుకో, నువ్వు ఇది బాగా చేయవు, అది బాగా చేయవు, ఇది మంచిది కాదు, అది అంటే వాళ్ళు మళ్ళీ ఇంకా రివర్స్ లో పోతారు ఇంకా.
1: సో వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ ని ఎంచుకుని అందులో యాక్టివిటీ మొదలు పెట్టుకుంటే ఈ డైవర్షన్ వచ్చేసి ఈ ఓసీడీ థాట్స్ తక్కువయ్యే అవకాశం ఉందంట.
0: మందులు లేకుండా కూడా ఉండొచ్చు వాళ్ళు.
1: ఉండొచ్చు. డాక్టర్ గారు, మందుల విషయానికి వచ్చేటప్పటికి ఒక నిష్ణాతులైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి అతను సూచించిన మేరకే మందులు వాడాలి అని చెప్తుంటారు. ఈ ఓసీడీ సమస్య ఉన్న వాళ్ళు ఎంతకాలం వాడాలి, ఎలా దాని ట్రీట్మెంట్ ప్యాటర్న్ ఎలా ఫాలో చేయాలి?
0: మనం ట్రీట్మెంట్ మొదలుపెట్టిన 5-6 వారాల్లోనే మార్పు వచ్చేసింది అనుకో, వాళ్ళు నియర్ నార్మల్ అయిపోయినారు అనుకో, ఇంకా వాళ్ళు యోగా మెడిటేషన్ ఈ థాట్ బ్లాకింగ్ అవన్నీ టెక్నిక్ నేర్చుకొని ఉన్నారంటే 6 వీక్స్ మాక్సిమం 3-4 మంత్స్ లోనే మనం స్లోలీ మందులు తగ్గించుకుంటా మానేసి వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రావచ్చు. కానీ చాలా సివియర్గా అంటే ఎవరైతే ఇప్పుడు అంటే నా దగ్గర వచ్చిన ఒక పేషెంట్ లేడీ ఎట్లా ఉండంటే, ఆమె ఇవాళ స్నానం చేయాలంటే హాల్లోనే బట్టలు ఇప్పాలి, ఆ బట్టలన్నీ తీసుకొని బాత్రూంలో పోయి బాత్రూమ్ కడగాలి, మళ్ళా బట్టలు ఉతకాలి, అట్లాగే నగ్నంగానే వచ్చేసి ఆ బట్టలు ఆరేయాలి, ఆరేసిన తర్వాత మళ్ళా బాత్రూంలో వెళ్ళాలి, తలుపు ముట్టుకుంటే తలుపు మీద ఉన్నది నాకు అంటించదు అనేసి తలుపు కూడా ముట్టకుండా ఉండాలి, నల్లా కూడా 2 సార్లు కడిగి ఆ తర్వాత స్నానం అయిన తర్వాత తువాలు బయట పైనుంచి తీసి తుడుచుకొని అది పక్కన పడేసి అది కడిగేసి మళ్ళీ ఆరిచాలి, తర్వాత ఒక్కొక్క బట్ట తీసి ఆ తీయడంలో ఒక బట్ట కింద పడ్డది అనుకో, మళ్ళా మొత్తం రొటీన్ మొదలైంది. అటువంటి లేడీకి కూడా ట్రీట్మెంట్తో మేము బయటకు తీసుకురాగలేము, ఇప్పుడు నార్మల్గా ఉండి అన్నీ చేయగలుగుతుంది, కానీ దానికి టైం పడుతుంది. అటువంటి వాళ్లకు కొన్నిసార్లు 2-3 సంవత్సరాలు మందులు వాడుకుంటా దాంట్లో నుంచి బయటికి తీసుకురావడం బయట.
1: ఏదైనా కానీ మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఆ మెడిసిన్ ఆపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు స్లోగా తగ్గించుకుంటూ ఆపాలి, ఒక్కసారిగా ఆపడం కరెక్ట్ కాదు.
0: కరెక్ట్ కాదు. ఓసీడీ వాళ్లకు డిప్రెషన్ చాలా కామన్ ఉంటుంది. ఓసీడీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలివి ఉంది, వాళ్ళకి తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా ఆపలేకపోతారు, అది చేయాల్సిందే. సో అటువంటిప్పుడు అరే మనం ఏమైనాము, వేస్ట్ అయిపోయినాము, మన పనికిరాని మనిషి అయిపోయినాము అనేసి వాళ్ళు డిప్రెషన్లో పోతారు. సో అటువంటి వాళ్లకు సివియర్గా పోయినప్పుడు ఈసీడీ కొందరికే, జనరల్గా అవి వాళ్ళు కూడా మెడిసిన్తోనే బయటకు వచ్చేస్తారు.
1: ఇంట్లో ఒక ఓసీడీతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో మిగతా వ్యక్తులు ఏ రకంగా అతన్ని అకామిడేట్ చేసుకుని అతన్ని నార్మల్ లైఫ్కి రావడానికి ప్రయత్నం చేయాలంటారు?
0: కుటుంబ సభ్యులే మనం హెల్ప్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కనుక ఆ మనిషిని మళ్ళా పాయింట్అవుట్ చేయడం మొదలుపెట్టారనుకో, అరే నీకు ఇన్నిసార్లు చెప్పాము మళ్ళా కూడా ఎందుకు చేస్తున్నావు అంటే వాడు ఇంకా ఆందోళన ఎక్కువైపోయి ఇంకా 2 సార్లు ఎక్కువ చేస్తారు. నీలో ఏది మార్పే రాలేదు అన్నట్లే అయిపోతుంది, ఆయనకు డిస్కరేజ్మెంట్ వస్తుంది, ఎన్కరేజ్ అయ్యే బదులు డిస్కరేజ్ అవుతాడు. సో అటువంటి వాళ్లలో కుటుంబ వాళ్ళు అరే ఇవాళ పొద్దు నుంచి వెరీ గుడ్ నువ్వు చాలా మంచిగా ఉన్నావు, రోజు నువ్వు 5 సార్లు కడిగేది ఇవాళ 3 సార్లునే మంచిగా ఉన్నావు, వెరీ గుడ్, అంటే నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావు. సో ఈయన కూడా ఉత్సాహం, ఓహో నేను ఇంప్రూవ్ అవుతున్నామే, సో ఇట్లాగే చేసి రేపటి నుంచి 2 టైమ్సే పోదాము, మళ్ళీ ఒకటేసారి కడిగేసి ఆపేద్దాము అనేసి ఆయనకు ప్రయత్నం చేయడానికి కోరిక వస్తుంది. ఆ కుటుంబ సదస్యాలే ఇది చేయడానికి వీలుంటుంది, వేరెవరు చెప్పినా వినరు.
1: అంటే ముఖ్యంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక 1/2 గంట మాట్లాడతాడు, మెడిసిన్స్ రాస్తాడు, పంపిస్తాడు, కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడుపుతారు కాబట్టి కుటుంబ సభ్యులకు కూడా ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళ పట్ల సరైన అవగాహన ఏర్పరచుకొని వాళ్ళకి సహకరించినట్లయితే వీళ్ళ

0: వ్యాధి తీవ్రతను తగ్గించి సామాన్యమైన జీవితానికి పొందే అవకాశం ఉందంటారు.
1: అవకాశం ఎక్కువ ఉన్నది. అందుకే మేము ఇటువంటి పేషెంట్ వాళ్ళలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాము. ఫ్యామిలీ థెరపీ కింద ఫ్యామిలీ మెంబర్స్ ని సెపరేట్ కూర్చోబెట్టి, మీ ఫ్యామిలీ మనిషికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయన కావాలని చేస్తలేడు, అటువంటి మనుషులకి మీరు హెల్ప్ చేయాలంటే ఈ విధంగా చేశారంటే ఆయన తొందరగా దీంట్లో నుంచి బయటికి రావచ్చు.
0: అంటే ముఖ్యంగా ఇటువంటి సమస్యలు, మానసికంగా సమస్యలు ఎదుర్కొనేటప్పుడు సెల్ఫ్ హెల్ప్ కంటే ఫ్యామిలీ హెల్ప్ చాలా ముఖ్యం అంటారు.
1: చాలా ముఖ్యం,
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
1: నమస్కారం.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన అబ్సెసివ్ కంపల్సన్ డిజార్డర్ ఓసీడీ గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కుంతిపుత్రుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గలం నుంచి జాలువారిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, ఇళయరాజా సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి పూజ. ఈ చిత్రం కోసం వాణి జయరాం పాడిన దాశరథి గీతం, రాజన్ నాగేంద్ర సంగీతం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి భక్త తుకారం. ఈ చిత్రం కోసం ఘంటసాల గళం నుంచి జాలువన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం, పి ఆదినారాయణరావు సంగీతం.

చిత్రసీమల తర్వాతి పాట శ్రీరామదాస్. ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో చిత్రతో కలిసి పాడిన ఈ పాటకు రామదాస్ కీర్తనని ఇప్పుడు విందాం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వాస గోపినాథరావు గారి గాత్ర కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పంతువరాళి రాగంలో రామదాసు కీర్తన, ఎన్నగను ప్రామ భజన ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీవాస గోపినాథరావు గారి గాత్రం వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి శృతి రాగంలో అన్నమాచార్య కీర్తన ఇందిరానామం ఆదితాళం.

0: వల్లెలు లోకాలే కుకులు.
1: మీరు ఇంతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీవాస గోపినాథరావు గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం మంతా ఉమాశంకర్ వయోలిన్, పి జయభాస్కర్ మృదంగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 9 గంటలు దాటి 10 సెకండ్లు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంహెచ్ఆర్డీ నిర్వహించిన సమీక్షలో పలు మెగా గ్రోత్ కారిడార్స్ ఏర్పాటుకు నిర్ణయించారు. వరంగల్ కరీంనగర్ ఖమ్మం ప్రధాన కారిడార్గా, నల్గొండ యాదగిరిగుట్ట టెంపుల్ కారిడార్గా, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్లో టూరిజం కారిడార్ అభివృద్ధి చేయాలని ఆదేశించారు. కృష్ణా పుష్కరాల దృష్ట్యా అలంపూర్ ఆలయంతో పాటు కొత్తగూడెం మహబూబ్ నగర్ ప్రాంతంలో ప్రత్యేక కారిడార్స్ రూపకల్పనకు దిశానిర్దేశం చేశారు. సారంగపూర్ మార్కెట్ యార్డ్ పరిశీలించిన బీజేపీ నేత మహేశ్వర్రెడ్డి రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న సర్కారుకు భవిష్యత్తుండదన్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో ఐటీ పరిపాలన సమన్వయం చేసేందుకు ప్రత్యేక సీఎస్ అధ్యక్షతన ప్రభుత్వం జాయింట్ కమిటీ ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు సభ్యులుగా ఉండే ఈ కమిటీ 3 కార్పొరేషన్లో ఉమ్మడి డిజిటల్ మౌలిక సదుపాయాల రూపకల్పనతో పాటుగా ఐటీ ఆధారిత సేవలు నిరంతరం పర్యవేక్షిస్తుంది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24 ముగిన ఆయన గడువు పెంచుతూ కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 1986 బ్యాచ్కు చెందిన ఈ ఐపీఎస్ అధికారి 2023 బాధ్యతలు చేపట్టగా కేంద్రం 2వ ఆయన పదవీకాలం పొడిగించింది. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు, గాలిదుమారం బీభత్సం సృష్టించాయి. వేర్వేరు జిల్లాలు జరిగిన ప్రమాదాల్లో మొత్తం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. తుఫాన్ ధాటికి వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొల్లడమే కాకుండా అనేక నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ రోరింగ్ లైన్ మధ్యలో నెతన్యాహు రహస్యంగా యుఏఈ అధ్యక్షుడిని కలిశారని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే యుఏఈ దీన్ని ఖండించగా ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్తో చేతులు కలిపితే భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ హెచ్చరించింది. భారత్తో కుదుర్చుకున్న ఇంధన సరఫరా ఒప్పందాన్ని రష్యా ఖచ్చితంగా అమలు చేస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ ప్రకటించారు. తన భారత పర్యటనకు ముందు ప్రధాని మోదీని ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా కొనియాడారు. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్లు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ ముందంజ వేశారు. నిన్న జరిగిన మహిళల సింగిల్స్లో తొలి రౌండ్లో 6 సీడ్ సింధు 21-9, 21-12 తేడాతో చైనీస్ తైపీ క్రీడాకారిణి సియా టాంగ్ను చిత్తు చేసి ప్రీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వినవచ్చు.

గంటల 3:40. చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. చిత్రసీమలో ముందుగా మీరు వినబోతున్న పాటకు గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వేటూరి సుందర రామూర్తి రచనకు చక్రవర్తి సంగీతాన్ని అందించారు చిత్రం బంధం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇప్పుడు మీరు వినబోతున్న పాట దొంగ మొగుడు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలా పాడింది సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతం, చక్రవర్తి సంగీతం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

చిత్రసీమల తరువాత మేఘ సందేశం. ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాటకు రచన వెటూరు సుందరరామూర్తి, సంగీతాన్ని అందించారు రమేష్ నాయుడు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వింటున్న పాట యువరాజు. ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడింది వేటూరి సుందరరామూర్తి రచన, రమణ గోగుల సంగీతం.

ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: నెత్తిన చేయి పెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయి పెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుగ్గులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అన్న.

చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాట అడవి దొంగ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది. వేటూరు సుందరరామతి గీతం. చక్రవర్తి సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వింటున్న పాట సోగ్గాడు. ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడింది. ఆత్రేయ గీతం, కెవి మహాదేవన్ సంగీతం.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: ఏము
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: చిత్రసీమలో మీరు వినబోతున్న ఈ పాట అమ్మ దొంగ. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడింది. వేటూరు సుందర రామూర్తి రచనకు కోటి సంగీతాన్ని అందించారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: ఈ ఉదయం ప్రసారంలో 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు వాధాంతి ప్రభాకర్ మరియు ప్రసన్నలక్ష్మి ఆలపించిన లలిత గీతాలు వింటారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03 వినటం మర్చిపోకండి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాక్షసుడు. ఈ చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరు సుందరరామూర్తి రచన, ఇళయరాజా స్వరపరిచిన ఈ పాట మీకోసం.

ఉత్సవానికి 90 ఏళ్లంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు.

0: విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి సమయం 10:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 14 పంటల కనీస మద్దతు ధరలు ఖరారు చేసింది. సాగు ఖర్చుపై కనీసం 50% అదనపు ధర లభించేలా ఎంఎస్పీ నిర్ణయించారు. పొద్దుతిరుగుడు గింజలపై అత్యధికంగా 622 రూపాయల పెరుగుదల ఉండగా, ఆహార భద్రత, రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి పెంచేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు 37,500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ భారీ కేటాయింపులతో స్వదేశీ ఇంధన భద్రత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలతో ఆదాయం పెరిగి రైతులకెంతో మేలు కలుగుతుందని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. అనుసంధానిత బలోపేతానికి, వాణిజ్యం పెంపుదలకు ఇతర నిర్ణయాలు దోహదం చేస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై 2026 సెప్టెంబర్ వరకు తక్షణ నిషేధం విధించింది. ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెర్లకు ఇది వర్తిస్తుందని డీజీఎఫ్టీ స్పష్టం చేసింది. అయితే ఆహార భద్రత కోసం ఇతర దేశాలకు పంపే షిప్మెంట్లు యూరోపియన్ యూనియన్, అమెరికా కోటాలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. ఇప్పటికే రవాణా నిల్వలకు ఎలాంటి ఆటంకం ఉండదని కేంద్రం తెలిపింది. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. గ్లోబల్ గవర్నెన్స్, సంస్కరణలు, పరస్పర ప్రయోజనాలపై చర్చించనున్న సభ్య దేశాల ప్రతినిధులు ప్రధాని మోదీని కూడా కలవనున్నారు. బ్రిక్స్ N20 ఇతివృత్తంతో సాగే ఈ సదస్సులో ఆవిష్కరణలు, సహకారం, ప్రపంచ సవాళ్లపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకుని చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఇరాన్ యుద్దం, ప్రపంచ ఇంధన సంక్షోభం, కృత్రిమ మేధ, వాణిజ్య ఉద్రిక్తతలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. అంతర్జాతీయ అస్థిరత నెలకొన్న తరుణంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరపరిచేందుకు ఈ కీలక సమావేశం వేదిక కానుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 ఇరు జట్లు తలపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఉదయం 11 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి. ఇప్పుడు వినండి 9 దశాబ్దాల ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం లలిత సంగీతం. వాధాంతి ప్రభాకర్ మరియు ప్రసన్నలక్ష్మి ఆలపించిన లలిత గీతాలు విందాం.

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం లలిత సంగీతంలో ప్రసన్నలక్ష్మి బృందం ఆలపించిన లలిత గీతాలు విన్నారు.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు.

చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు యువరాజు ఈ చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాసరి నారాయణరావు గీతం, చక్రవర్తి సంగీతం.

గారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: చిత్రసీమల తర్వాతి పాట ఇళయరాజా సంగీత సారథ్యంలో ఆత్రేయ రచనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాట ఆరాధన ఈ చిత్రం నుండి.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఆకాశవాణి
1: హైదరాబాద్ కేంద్రం శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా

మీ విద్యార్థులు కూడా బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చిత్రసీమల తర్వాతి పాట జేబు దొంగ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు ఆత్రేయ రచన, చక్రవర్తి సంగీతం.

0: మార్గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: వింటున్న పాటకు గానం చిత్ర ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా, చిత్రం కొండవీటి దొంగ.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, కొంపదీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలు అన్ని గాయపోయినాయి.
0: అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో, పైసలన్నీ పోతాయి. 1939 నెంబర్ కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం

0: ఉందండి.
1: చిత్రసీమల తర్వాతి పాట 16 ఏళ్ల వయసు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన ఈ పాటకు రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

నారుల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకు.

0: శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడి.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో చక్కెర ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న కొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. ఇండియాకు బయలుదేరిన ఎంవీ సన్షైన్ ఎల్పీజీ ట్యాంకర్ సురక్షితంగా హర్ముజ్ జలసంధి దాటింది. యుద్దం మొదలయ్యాక పర్షియన్ గల్ఫ్ నుంచి ఇండియాకొస్తున్న 15వ ఎల్పీజీ నౌకని సంబంధిత వర్గాలు తెలిపాయి. సింగరేణి సంస్థను లాభాల బాటలు నడిపిస్తేనే రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం 9 కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు సింగరేణి యాజమాన్యం రంగం సిద్దం చేస్తుంది. బొగ్గు నిల్వలు నిండుకుని మూతపడుతున్న గనుల స్థానంలో కొత్త గనులు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో చేయూత పెన్షనర్ల జాబితా నుంచి మృతుల పేర్లు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేపటి నుంచి వచ్చే నెల 15 వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. చనిపోయిన వారి పేర్లు తొలగించే ముందు గ్రామసభ, వార్డు సభలు నిర్వహిస్తారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సాంప్రదాయ వంటకాల అనుభవంగా మామిడి ఆవకాయ తయారీ వర్క్షాప్ ఈ నెల 16వ తేదీన హైదరాబాద్లో బేగంపేట్ ది ప్లాజాలో నిర్వహిస్తారు. రాష్ట్రంలో నిన్న నిర్వహించిన పాలిసెట్ 2026కు 92.10% మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 106,439 మంది దరఖాస్తులు చేసుకోగా వారిలో 98,028 మంది పరీక్షకు హాజరైనట్టుగా పాలిసెట్ చైర్మన్ శ్రీ దేవసేన తెలియజేశారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 27న ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటిస్తారు. సైకాలజీ అండ్ పారాసైకాలజీ విభాగంలో పరిశోధన పూర్తి చేసిన ఉళ్ళా భాస్కర్ విజయకుమార్కు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ లభించింది. న్యాయమూర్తుల తీర్పుల వెనుక ఉండే మనస్తత్వాన్ని, సామాజిక సంస్కృతిని జోసెఫ్ షైన్ కేసు ఆధారంగా ఆయన విశ్లేషించారు. వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. కేరళ రాష్ట నూతన ముఖ్యమంత్రి పేరును ఈరోజు ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు. పినరయి విజయన్ నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించి యూడీఎఫ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 9 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా చైనా సంబంధాల్లో తైవాన్ అంశమే అత్యంత కీలకమైందని, దీన్ని సరిగ్గా పరిష్కరించుకోకపోతే ఇరు దేశాల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని జిన్పింగ్ హెచ్చరించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ధర్మశాలలో మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం యువవాణి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కె శ్రీజా గారి సంతూర్ వాద్యం వింటారు. తబలా సహకారం శ్రీ రిషికేష్ మాహూర్కర్.

ఇంతవరకు మీరు కె శ్రీజా గారి సంతూర్ వాద్యం విన్నారు. తబలా సహకారం శ్రీ రిషికేష్ మాహూర్కర్. ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఏము
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం. ఏవండోయ్ శ్రీవారు ఈ చిత్రం కోసం శ్రీకాంత్ దేవ సంగీత సారథ్యంలో కార్తీక్ చిత్ర ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం.

ఇప్పుడు వినండి. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో ఇష్క్. ఈ చిత్రం కోసం రాజ్ హసన్, అనూప్, శ్రావణి కలిసి ఆలపించిన కృష్ణ చైతన్య గీతం.

ఇష్క్ చిత్రం నుండి ఆ పాట విన్నారు కదా. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి సుగమ్ సంగీత్. ఈనాటి సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీ మోయిన్ దిల్షద్ బృందం వారిచే ఖవ్వాలి వినండి. శ్రీ మోయిన్ దిల్షద్ బృందం వారిచే ఖవ్వాలి.

ఇంతవరకు మీరు సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీ మోయిన్ దిల్షద్ బృందం వారిచే ఖవ్వాలి విన్నారు. ఈనాటి సుగమ్ సంగీత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత. ब्रिक्स देशों के विदेश मंत्रियों की 2 दिन की बैठक नई दिल्ली में चल रही है. इसकी अध्यक्षता विदेश मंत्री डॉ एस जयशंकर कर रहे हैं. बैठक में ब्रिक्स देशों के विदेश मंत्री तथा सदस्य और भागीदार देशों के शिष्टमंडल प्रमुख भी हिस्सा ले रहे हैं. भारत की अध्यक्षता में आयोजित इस वर्ष का विषय है लचीलापन, नवाचार, सहयोग और सतत विकास के लिए निर्माण. ये विषय प्रधानमंत्री नरेन्द्र मोदी के

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

నో హ్యూమన్ క్యాన్ రిమైన్ పర్ఫెక్ట్లీ కంపోజ్డ్ ఆల్ ద టైమ్. దాట్ ఈస్ సింప్లీ నాట్ హ్యూమన్ లైఫ్ వర్క్స్. పీపుల్ స్టంబుల్, పీపుల్ ప్యానిక్, పీపుల్ మిస్పీక్, పీపుల్ ఫాల్ పబ్లిక్లీ, అండ్ ఆనెస్ట్లీ మేబీ దాట్ ఈస్ నాట్ అ ఫ్లో ఇన్ హ్యూమానిటీ. మేబీ దాట్ ఈస్ హ్యూమానిటీ.

0: ఆకాశవాణి సమయం 12:30 ఇక తెలుగులో జాతీయ స్థాయిలో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరు సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే

0: దేశ ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ,
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Abu Dhabi paryatan anantaram Pradhan Mantri adhe roju Netherlands cherukuntaru. 2017 paryatan tarvata Pradhan Mantri Netherlands lo paryatinchatam idi rendosari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమల్ను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారం పెంపొందించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. తరువాత 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా, 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికార పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియోను కలుసుకుని ప్రధాని జార్జియా మిలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గజియాబాద్లో ఈరోజు జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్స్ కలర్ గౌరవం అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమన్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలమైన వేలాది మంది ఆపదమిత్రుల విపత్తు సహాయక చర్యలు రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని అమిత్ షా తెలిపారు.
2: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात। ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है.
0: న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. సభ్య దేశాలు, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, బ్రిక్స్ సదస్సులో సహకారం బలోపేతం చేయడానికి తమ ఉనికిని, నిబద్ధతను చాటుకునేందుకు ఆ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. నేటి బ్రిక్స్ సమావేశం విభిన్న దృక్పథాలు పంచుకునేందుకు, ఏకాభిప్రాయం పెంపొందించుకునేందుకు ఒక వేదికను అందిస్తుందని జైశంకర్ అన్నారు.
3: Gathering today for the BRICS meeting is a special occasion. It allows us to exchange perspectives and encourages us to develop convergences. And in this complicated and uncertain world, that is of ever greater importance. Excellencies, India's chairship appreciates your support, which has contributed to the steady progress of our work. These engagements have strengthened cooperation and advanced dialogue across sectors. We look forward to building on this momentum.
0: ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియోరా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఎక్చి, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగుయోనో, మలేషియా విదేశాంగ మంత్రి డాటో సెరి ఉతామా మొహమ్మద్ బిన్ హజీ హాసన్, యుఏఈ విదేశాంగ సహాయ మంత్రి ఖలీఫా షాహిన్ అల్ మారర్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి డొనాల్డ్ నమోలా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం వారంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ ఆఫ్రికా దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. వ్యవసాయం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాలపై ఇది ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ గ్లోబల్ సౌత్ దేశాల కోసం ఆవిష్కరణలతో కూడిన భవిష్యత్ పెంపొందించడంలో ఈ రెండు ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరిగే 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ బిజినెస్ ఎగ్జిబిషన్ విజయం సాధిస్తాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చక్కెర ఎగుమతులు తక్షణం నిలిపేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తుంది. దీని ప్రకారం ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరోప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపు టెమి తార్కులో రాష్ట విశ్వవిద్యాలయం సందర్శించి నామ్చి టూరిజం సర్క్యూట్, భలే దొంగా స్కైవాక్ వంటి కీలక ప్రాజెక్టులు సమీక్షిస్తారు. శనివారం నాథులాలో కైలాస్ మానసరోవర్ యాత్ర మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణంతో కలిసి సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ, గత 22 ఏళ్ల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ 54 సార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపారు. ఈ వ్యక్తిగత పర్యటనల కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రభుత్వ కమిటీలు, పార్లమెంటరీ ప్రతినిధి బృందాల తరపున ఈ పర్యటనలు ఏవి చేసినవి లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్లు, పిడుగుల కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ మధ్య బీజింగ్లో శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్దం, గ్లోబల్ ఇంధన సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్, టిమ్ కుక్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. చైనా మార్కెట్ మరింత విస్తరించాలని ట్రంప్ కోరగా, రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయలో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబీలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలో దేశ ప్రజలను గెలుచుకుందని కేంద్ర ముఖ్యమంత్రి అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మస్థలంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: सूबेदार बाना सिंह। अभी आप सुन रहे थे ये कार्यक्रम। आलेख एवं विषय संयोजन अनुभूति यादव, आलेख परामर्श सूबेदार बाना सिंह और मेजर जनरल सूरज भाटिया, कलाकार सुचित्रा गुप्ता, दिनेश वर्मा, राजेश आहुजा, मंगत राम, सुनील लोहिया और आकाश आहुजा, तकनीकी निर्देशन पुष्पलता कुमार, ध्वनियांकन दीपक पांडे, निर्माण सहयोग दाऊदयाल चतुर्वेदी तथा निर्माण एवं प्रस्तुति अजीत होरो। अभी आपने सुना कार्यक्रम सूबेदार बाना सिंह। और श्रोताओं, अब इसी के साथ हम आज के कार्यक्रम को विराम देने की आज्ञा चाहेंगे, तो अपने मित्र अजीत
1: और विमलेश को कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల సామర్థ్యం గల 3వ యూనిట్ విజయవంతంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిందని టీజీ జెన్కో CMD డాక్టర్ ఎస్ హరీష్ వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని మంత్రులన్నారు. త్వరలో పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడుతున్నాయని, యువత అందుకు సిద్ధంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట సమగ్ర అభివృద్దికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లను ఏర్పాటు చేయాలని, రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారుల నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు.

0: పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి శుద్ది కేంద్రాలు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థలు, సోలార్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రవాణా వ్యయం తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని, ట్రాఫిక్ నియంత్రణకు కృత్రిమ మేధను వాడుకోవాలని అధికారులను కోరారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తూ నల్గొండ యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్ ప్రాంతంలో టూరిజం కారిడార్ అభివృద్ది చేయాలని ఆదేశించారు. సింగరేణి నిధులను స్థానిక పురపాలికల అభివృద్దికి వెచ్చించాలని, వచ్చే 25 ఏళ్ల అవసరాలకనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ భవనంపై అదనపు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ,
1: ప్రతి ఇల్లు కూడా ఒక గ్రంథాలయంగా మారాలి. గ్రంథాలయాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తూ గ్రంథాలయానికి ఆకర్షించే విధంగా గ్రంథాలయంలో అన్ని రకాల వసతులు కల్పిస్తూ ప్రతి నియోజకవర్గంలో 10 లక్షల రూపాయల విలువైనటువంటి పుస్తకాలని కల్చరల్ శాఖ ద్వారా కొని ఆ ప్రాంతంలో జరిగేటువంటి రకరకాల కార్యక్రమాల్లో పుస్తకాలను కొని వాటిని బహుమానంగా ఇచ్చినదిగానే పుస్తకాలు చదివేటువంటి ఏర్పాటు చేస్తారు. కాబట్టి
0: ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్ రియాజ్, గ్రంథాలయం చైర్మన్ గోవర్ధన్ సాగర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన వి హనుమంతరావు సచివాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. బలహీన వర్గాల అభ్యున్నతికి హనుమంతరావు నియామకం ఎంతో దోహదపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీసీల సంక్షేమం కోసం ఆయన ఇచ్చే విలువైన సలహాలను పరిగణలోనికి తీసుకుంటామని, అందరం కలిసి వెనుకబడిన వర్గాల హక్కుల కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. నల్గొండ జిల్లా వీర్లపాలెంలో టీజీ జెన్కో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మరొక కీలక మైలురాయిని అధిగమించింది. 800 మెగావాట్ల సామర్థ్యం గల 5 యూనిట్ల ఈ ప్రాజెక్టులో 3వ యూనిట్ నిన్న రాత్రి 8 గంటలకు విజయవంతంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. వరుసగా 72 గంటల పాటు సగటున 811.99 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఈ ఘనత సాధించింది. ఈ కార్యక్రమంలో టీజీ జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీష్, విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరంతర పర్యవేక్షణ, అధికారుల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని సీఎండీ పేర్కొంటూ టీజీ జెన్కో బెల్ బృందాలను అభినందించారు. ఇప్పటికే 3 యూనిట్లు అందుబాటులోకి రాగా, తాజా యూనిట్ ప్రారంభంతో రాష్ట విద్యుత్ అవసరాలకు మరింత ఊతం లభించనుందని వెల్లడించారు. రైతు సంక్షేమంలో రాజీ పడే ప్రసక్తి లేదని, రైతులు పండించిన ధాన్యం చివరి గింజ కూడా కొనుగోలు చేస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలును పర్యవేక్షించేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి మంత్రులు నల్గొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, మిల్లింగ్తో పాటు రైతులకు చెల్లింపులపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రైతులతో స్వయంగా మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే వాటి పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల సందర్శన అనంతరం జిల్లా కలెక్టరేట్లో జరిగే రివ్యూ సమావేశంలో మంత్రులు పాల్గొంటారు. సింగరేణిలో కొత్త గనులు, కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి సింగరేణికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రజాపాలన ప్రభుత్వం కృషి చేస్తుందని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రిలోని KK5 గనిలో కార్మికులతో కలిసి గని లోపలికి దిగి కార్మికులు పనిచేసే పని ప్రదేశాలను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ,
2: ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గా సేఫ్టీ ప్రికాషన్స్ చేస్తే కార్మికులకు ఒక భద్రత ఉంటుంది అని చెప్పి వారితో చెప్పడం జరిగింది. ప్రొడక్టివిటీ ఏదైతే ఒక్కొక్క మేనేజర్ అక్కడ మంచి ప్రొడక్టివిటీ తీసుకున్నారో అందు గురించి KK5 లో 1 మిలియన్ టన్స్ ఉత్పత్తి ఇక్కడ ఈ KK5 మైన్స్ లో ఉంది. వారికి కూడా హైయెస్ట్ అవార్డు, సేఫ్టీ అవార్డు వచ్చింది మన KK5 కి, హైయెస్ట్ ప్రొడక్టివిటీ అవార్డు కూడా KK5 వచ్చింది.
0: సింగరేణి సంస్థ కార్మికులకు

0: రక్షణ కల్పిస్తూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. అనంతరం శ్రమశక్తి అవార్డు గ్రహీతలను అభినందించారు. తెలంగాణలోని 7 విశ్వవిద్యాలయాలతో పాటు మరికొన్ని వర్సిటీల్లో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సిపి గేట్ నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా అభ్యర్థులు జూన్ 10 వరకు సాధారణ రుసుముతో, జూన్ 18 వరకు జరిమానాతో దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 1 వారంలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి ఆగస్టు 1 వారం నుండి తరగతులు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తొలిసారి సిపి గేట్ను తమ వర్సిటీ నిర్వహిస్తోందన్నారు. ఈసారి ఇంటర్ విద్యార్హతతో ప్రవేశాలు పొందే 5 ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీ సిపి గేట్ ద్వారా ఉండదని, వాటిని దోస్తులో చేర్చినట్టు తెలిపారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ 2వ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్షకు సెట్ బి ప్రశ్నపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. త్వరలో పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయని, యువత అందుకు సిద్దంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటికే 75,000 ఉద్యోగాలకు పైగా నిరుద్యోగ యువతకు ఇచ్చామని అన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరేలా అధికారులు పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
1: మూడవ సంవత్సరంలో కాలు పెట్టిన సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంతో 99 రోజులు అన్ని శాఖలకు సంబంధించిన అంశాలని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఆ సంక్షేమ కార్యక్రమాల్లో పేదవాడికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో తెలుసుకుని దాన్ని సక్ర మార్గంలో నడిపించాలని ఈ కార్యక్రమాన్ని ఈనాడు మనం చేపట్టాం.
0: ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టిఎస్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చక్కెర నిల్వలను పెంచడంతో పాటు సామాన్యులపై ధరల భారం పడకుండా ఈ చర్యలు చేపట్టింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి రానుండగా సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెర ఎగుమతులకు ఈ నిబంధన వర్తిస్తుందని, అయితే కోటా ఒప్పందాల ప్రకారం ఇయు, అమెరికా దేశాలకు చేసే ఎగుమతులకు మాత్రం మినహాయింపు ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం వెల్లడించారు. ఈరోజు విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ దోపిడీని సుబోధ్ సింగ్ అనే వ్యక్తి జైలు నుంచే ఆపరేట్ చేశాడని తెలిపారు. 82 లక్షల రూపాయల విలువైన సొత్తును ఈ గ్యాంగ్ దోచుకెళ్లిందన్నారు. దొంగలు మొబైల్ నెట్వర్క్ వాడకుండా ప్రత్యేక యాప్స్, ఆఫ్లైన్ మ్యాప్స్ సహాయంతో పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారని, విచారణలో తేలిందని వెల్లడించారు. వీరు నకిలీ ఆధార్ కార్డుతో ధర్మపురిలోని లాడ్జిలో బస చేసి పగడ్బందీగా రెక్కి నిర్వహించి ఈ నేరానికి పాల్పడ్డారు. ఇంకా 13 మంది నిందితులు పరారీలో ఉన్నారని సిపి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. వనితాలోకం ఈనాటి కార్యక్రమంలో ఎమినెంట్ రైటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ రాధా కుసుమ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. మీకు పరిచయం చేస్తున్నవారు శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము.
3: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనతో ఒక విశిష్ట వ్యక్తి ఉన్నారు. ఆవిడ డాక్టర్ రాధా కుసుమ గారు, MABED. వారు ప్రకృతి జంతు ప్రేమికులు. అలాగే కుసుమ ధర్మన్న కళాపీఠం ఏర్పాటు చేసి ఎన్నో సాహితీ కార్యక్రమాలు చేస్తున్నారు. పుస్తకాల ప్రచురణ, ఆవిష్కరణలు, కవి సమ్మేళనాలు, అలాగే ఆర్థిక సహాయం, కుసుమ జయబేరి పత్రిక కూడా ఆవిడ నడిపిస్తున్నారు. నిత్యం కవితలు, పద్యాలు, పాటలు, కథలు, చిత్రలేఖనం మొదలైన అంశాలకు సమూహాలు ఏర్పరిచి సంగీత సాహిత్యాలలో ఆసక్తి కలిగించేలా పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. మరి రాజు కత్తి కన్నా కవి కలం గొప్పది అన్నారు కదా, అక్షరానికున్న బలం అలాంటిది. సాహిత్య ప్రపంచంలో అనేక సేవలు చేస్తూ ఆవిడ ముందుకు సాగుతున్నారు. అలాగే వారే స్వయంగా రాసి ప్రచురించిన పుస్తకాలు కూడా నేను చెప్తాను.

0: రాధాకుసుమాలు, నా స్నేహం, రాధాకుసుమ కథా కవిత మాలికలు, రాధామాలిక, కుసుమ పదమందారం, సాహిత్యలహరి, కుసుమాంజలి, కుసుమ సరాగాలు, కుసుమ పుష్పాంజలి, ఇవి వారు స్వయంగా రాసి ప్రచురించిన పుస్తకాలు. ఇంకా ఆవిడ ప్రస్థానం గురించి ఆవిడ మాటల్లోనే విందాం. డాక్టర్ రాధాకుసుమ గారు మనతో మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం రాధాకుసుమ గారు.
1: నమస్తే అండి.
0: మేడం చెప్పండి, మీ మాటల్లో మీ బాల్యం, మీ విద్యాభ్యాసం, అసలు మీ సాహితీ ప్రస్థానం ఎలా మొదలైంది?
1: నా పేరు రాధా కుసుమ కాదండి, నిజానికి రాధ. అయితే మా హస్బెండ్ ఇంటి పేరు, మా అత్తగారి ఇంటి పేరు కుసుమ. కుసుమ ధర్మన్న గారి కోడల్ని ఆ ఇంట్లో ప్రవేశించాను కాబట్టి కుసుమ అనేది నా ఇంటి పేరు. రాధా కుకతాటి అసలు పేరు. నేను పుట్టి పెరిగింది మా నాన్నగారు నెల్లూరు వాస్తవ్యులు, వారు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కాబట్టి నేను ఇక్కడే హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడే చదువుకున్నాను. ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత వివాహమైంది. ఆ వివాహమైనప్పుడు నేను రాజమండ్రి వెళ్ళాను. అక్కడికి అక్కడే నా జీవితం అంతా, అక్కడే చాలా సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు రాజమండ్రిలో ఉన్నాను. అక్కడ ఉండగానే ప్రైవేట్గా చదువుకున్నాను. ఇప్పుడు ఎంఏ బిఎడ్ వరకు చేశాను. మళ్ళీ మా వారికి జాబ్ రావడం వల్ల రైల్వేస్లో మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. మళ్ళీ హైదరాబాద్లో నేను లోకలే కాబట్టి ఇక్కడే టీచర్ ట్రైనింగ్ చేసి మాసాబ్ ట్యాంక్లో మళ్ళీ టీచర్ వృత్తిలోకి, తెలుగు టీచర్గా ఇక్కడే కింగ్స్వే స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేసి ఇక్కడే రిటైర్ అయ్యానండి.
0: మరి సాహిత్యం పట్ల అభిరుచి ఎప్పుడు స్టార్ట్ అయిందండి?
1: సాహిత్యం అంటే నేను వివాహం అయిన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు మా తాతగారు కుసుమ ధర్మన్న గారు వారి పుస్తకాలని అవినీ చూసి అందరూ ఆయన గురించి గొప్పగా చెప్తుంటే విని నేను కూడా ఆయన గురించి తెలుసుకొని సాహిత్యంలోకి వెళ్ళాలి అనే ఒక అభిలాష. తర్వాత నేను కూడా తెలుగు టీచర్ని కాబట్టి ఆ పిల్లలకి చదువు చెప్పేటప్పుడు, సాంస్కృతిక కార్యక్రమాలు చేసేటప్పుడు పద్యాలు, కవితలు, కథలు ఇవన్నీ రాస్తుంటాను కాబట్టి ఆ విధంగా సాహిత్యం పట్ల అభిరుచి కలిగింది. ఆ తర్వాత ఈ వాట్సాప్ గ్రూపులు అనేవి వచ్చాయి. ఆ సమయంలో అందులో చేరడం, అన్ని సమూహాల్లో రాయడము, అందరు పెద్ద పెద్ద కవుల యొక్క, రచయితల యొక్క పుస్తకాలు చదవడం, ఇవన్నీ చదవడం వల్ల నాకు సాహిత్యం పట్ల అభిలాష పెరిగింది. స్వయంగా మా తాతగారు ఎన్నో పుస్తకాలు రాశారు, మా కొద్ది నలదొరతనం ఇట్లాంటి పుస్తకాలు ఎన్నో రాసున్నారు. అవన్నీ చదివిన తర్వాత నాకు సాహిత్యం పట్ల అభిలాష పెరిగిందండి.
0: ఓకే, సాహిత్యం పట్ల అభిలాష ఉండడం వేరు, ఆ సాహిత్య ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాలనే తృష్ణ ఒకటి ఉంది మీలో. దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగా 950 కవి సమ్మేళనాలు మీరు చేశారు, అలాగే కుసుమ ధర్మన్న కళాపీఠం ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశారు. అసలు స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి
1: అంటే, కుసుమ ధర్మన్న అనేవారు మా తాతగారు, ఆయన స్వయంగా కవి, తర్వాత సంఘ సంస్కర్త, తర్వాత మద్యపాన నిషేధకుడు, ఆ తర్వాత అంబేద్కర్ భావజాలాన్ని మన సౌత్ వైపు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి, హరిజనుల కోసం ఎన్నో బ్యాంకు స్థాపించినటువంటి వ్యక్తి. అంటే వెనుకబడిన వాళ్ళు, స్త్రీలు కానీ ముఖ్యంగా చదువుకుంటేనే వాళ్ళు అభివృద్ధి పదం వైపు నడుస్తారు అనేటువంటి ఆలోచనతో అందరికీ జ్ఞానాన్ని పంచారు. ఆ తర్వాత ఆయన పుస్తకాలు ముఖ్యంగా చదవడం వలన తర్వాత ఆయన్ని అంత వెలుగులోకి రాలేదు. పాత తరం వాళ్ళకి కుసుమ ధర్మన్న గారు తెలుసు, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్కి ఆయన ఎవరంటే ఏమో అంటారు. వారి అందరికీ ఉన్నంత పేరు వారికి లేదు. అప్పుడు నేను ఆలోచించాను, ఎందుకు తాతయ్య గారి పేరు ఎవరికి తెలియట్లేదు? ఎక్కడో పుస్తకంలో, ఒక తెలుగు పాఠ్యాంశంలో ఎక్కడో చిన్న పద్యం ఒకటి ఉంది, ఒక 2-3 లైన్స్ ఉన్నాయి, కానీ ఆయన గురించి పాఠ్యాంశాల్లో లేవు. ఆయన గురించి, ఆయన పుట్టి పెరిగింది రాజమండ్రి, కానీ అక్కడ ఇప్పటి వరకు ఒక విగ్రహం కూడా లేదు, ఆయన గుర్తించే వాళ్ళు లేరు, ఆయన తలుచుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు అనే ఉద్దేశంతో నేను ఆ సంస్థని స్థాపించడమే మూల కారణము. అదే అది పెట్టి ఆయన భావజాలాన్ని, ఆయన చేసినటువంటి గొప్పతనాన్ని, ఆయన ఏం చేశాడు, సమాజానికి ఏం చేశాడు అనేది ప్రజల్లోకి అందరికీ తెలియజేయాలి, అందరికీ ఆయన ఆశయాల్ని గుర్తు చేయాలి. ఆయన దళితులకి చేసినటువంటి, దళితులకనే కాదు స్త్రీలకి అందరికీ కూడా చాలా సేవ చేశారు. అటువంటి గొప్ప వ్యక్తిని మర్చిపోకూడదని అందరికీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఆ కుటుంబంలో నేను ఉన్నాను, మెట్టినీళ్ళు నాది కాబట్టి నా కర్తవ్యంగా భావించి ఈ అంశాన్ని తీసుకొని నేను ఆయన పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశానండి. చేసి ఆయన యొక్క చాలా కార్యక్రమాలు పెట్టి ఆ పుస్తకాలన్నింటినీ వెలికి తీసి మళ్ళీ ప్రింట్ చేసే దశలో ఉన్నాను. ప్రజాశక్తి వాళ్ళు అంతకుముందే చేశారు. ఇంకా

0: చాలా మంది రాశారు. తర్వాత నేను వారి కోసం ఒక సెమినార్ పెట్టించాను. నన్నయ్య యూనివర్సిటీలో సెమినార్ పెట్టించాము. ఒక 50 మంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ చేత రాయించాము, పుస్తకాలు తీయించాము. అట్లా పుస్తకాలు కూడా ఆయన మళ్ళీ నేను ప్రచురించి కవి సమ్మేళనాలు కూడా పెట్టి ఆ కవితలన్నీ ఆయన మీద రాయించి మళ్ళీ దాన్ని ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఆయన పేరు మీదే చేసి మళ్ళీ అవార్డ్స్ కూడా ఇస్తున్నాను. ఎవరికంటే ఇప్పుడు కలిమిశ్రీ గారికి మొట్టమొదటి అవార్డు ఇచ్చాను. ఏదో నగదు అనేది తక్కువే, తర్వాత ఆయన పేరు మీద వారికి ఇచ్చాను. ఆ తర్వాత గోరేటి వెంకన్న గారికి, కృష్ణ బిక్కి గారికి, ఆ తర్వాత తరపట్ల సత్యనారాయణ గారు అని అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు రిటైర్డ్, ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. మన్నమన్న బండి సత్యనారాయణ గారికి, రేడియో ప్రయోక్తగా ఉన్నారు వారికి, జయరాజు గారికి, ఇట్లా కొంచెం ప్రముఖమైన వ్యక్తులు, సంఘ సేవ చేసినటువంటి వాళ్ళు, సాహితీ సేవ చేసినటువంటి వాళ్ళకి ఇస్తే ఆయన పేరు ఆ విధంగా ప్రచారం అవుతుంది అనేది నా ఉద్దేశం. అట్లాగా ప్రచారం చేస్తున్నాను. మళ్ళీ ప్రభుత్వానికి కూడా నేను దరఖాస్తు పెట్టాను. ఏంటంటే హర్ష కుమార్ గారి ద్వారా, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ ద్వారా కూడా వారిని గుర్తింపజేయాలని పత్రికాముఖంగా, తర్వాత ప్రభుత్వాన్ని కూడా అర్జీ పెట్టాను. ఏంటంటే కుసుమధర్మన్న గారి విగ్రహాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని, ఆయన భావజాలాన్ని, ఆయన చేసిన సేవల్ని ఆయన వీధికి ఒక పేరు పెట్టాలని, ఆయన నివసించిన ప్రాంతానికి ఆయన పేరు పెట్టాలని, ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని, ఇవన్నీ నా ఆలోచనలు. మరి ఎంతవరకు అవుతాయో నాకు తెలియదు.
1: చాలా మంచి సదుద్దేశంతో వెళ్తున్నారు కంటే తప్పకుండా ఇవన్నీ జరగాలని కోరుకుంటున్నాం అండి. అలాగే మరి కుసుమ ధర్మన్న అంబేద్కర్ భావజాలాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు?
0: ఇప్పుడు అంబేద్కర్ అంటే మనకు ఎంత సేవ చేశారు, ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి వారు మన అందరికీ, కేవలం ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి కాదు కదా ఆయన, సమాజం మొత్తానికి మేలు చేసినటువంటి వాడు. ఆయన భావజాలం ఏంటో మనకు అందరికి తెలుసు. ఈయనకి అన్ని భాషలు వచ్చు ఆ రోజుల్లో. ఈయనకి చదివింది తక్కువే, కానీ సంస్కృతం కానీ, ఆంగ్లం కానీ, ఉర్దూ కానీ, తెలుగు కానీ అన్ని భాషల్లో దిట్ట ఆయన. అందుకని ఆయన వచ్చినప్పుడు ఆయన వెనకాల అనువాదం చేసేవాళ్ళట, ప్రచారం చేసేవాడు. తర్వాత తన పుస్తకం కుసుమ జయబేరి అనే పుస్తకం కూడా అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేసే అనే ఉద్దేశంతో జయబేరి పత్రిక స్థాపించారు మొట్టమొదట. అందులో బోయి భీమన్న గారు కూడా ఒక ఎడిటర్గా ఉండేవారు. ఆయన భావజాలమే ఈయనలో ఉండేది, అంబేద్కరిజం అంతా.
1: మీరు రాసిన పుస్తకాల్లో మీకు బాగా నచ్చిన ఒక అంశాన్ని మా శ్రోతలతో పంచుకోండి.
0: నేను చాలా కవితలు రాశాను, కొన్ని వేల కవితలు రాశాను, అందులో కొన్ని మాత్రమే ప్రింట్ చేశాను. ఇది చిట్టిగువ అనే కవిత. పుల్లా పొడక ముక్కున కరచి గూడును కట్టుకున్నాము, చిట్టిగువ్వలలో ఎంతో మధుర గీతాలతో ఆనంద అనుభూతులు పంచుకున్నాము. రెక్కలు విప్పార్చి ఎదిగిన పక్షులు దూర తీరాలకు చేరుకున్నాయి, గుండె గూటికి రంధ్రమైంది, కన్నీటి సంద్రంలో జీవించడం కష్టమైంది, జంటగువ్వ మట్టిలో కలిసిపోయింది, జడివానలో తడుస్తూ గత జ్ఞాపకాలతో స్నేహం చేస్తూ కన్నీటి చారికలతో విషాద గీతాలు ఆలపిస్తూ సుదూరంలోని పక్షుల వైపు చూసినా మరలి వచ్చే దారి ఉందా? ఎవరికి వారే ఈ లోకం, ఇంతే కదా ఈ జీవితం, పక్షులకైనా మానవులకైనా. ఈ కవితలో ఏంటంటే తల్లిదండ్రులను వదిలేసి పిల్లలు దూరంగా వెళ్ళి చదువుకోవడం, అక్కడే స్థిరపడడం, వీళ్ళని మర్చిపోవడం, ఆ తర్వాత వీరు పెద్దవాళ్ళు అవ్వడం, వీరు అక్కడికి పోలేరు వాళ్ళు ఇక్కడికి, ఏమైనా అంటే ఈ మధ్య కొంచెం టెక్నాలజీ వలన వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు, కానీ అంతకుముందు అయితే అది కూడా లేదు. ఇప్పుడు ఈ వీళ్ళు ఏంటంటే అక్కడికి పోలేరు కాబట్టి వీళ్ళకి ఏదో కొంత చెయ్యాలని వీళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. ఈ లోపల ఈ జంటగా ఉంటారు తల్లిదండ్రులు, అందరూ దూరంగా ఉంటారు, ఇందులో ఒకరు రాలిపోతారు, పక్షుల్లో కూడా అలాగే ఒకరు పోతారు, ఆ ఒంటరిగా ఉన్న పక్షి మిగిలిపోతుంది, ఏం చేయాలో తోచదు. అందుకే ఆమె గాని అతను గాని శూన్యంలోకి చూస్తూ పక్షులకైనా మానవులకైనా ఇంతే కదా, ఒకరికొకరు కలవాలంటే కలవలేము, అన్ని ఆర్థిక బంధాలు అయిపోయినాయి, మానవత్వం నశిస్తుంది, తండ్రిని తల్లిని చూసుకోవాలన్న జ్ఞానం ఉండడం లేదు. అందుకే బాధ కలిగి ఇట్లాంటి జంటలను ఎంతో మందిని చూసి అలా రాశాను.
1: వెరీ నైస్. డాక్టర్ రాధాకుసుమ గారు, మీకు స్ఫూర్తి కుసుమ ధర్మన్న గారు రచనలు.
0: అవునండి.
1: ఆయన రాసిన పుస్తకాల్లో మీకు బాగా నచ్చినది ఏంటండి?
0: ఆయన చాలా పుస్తకాలు రాశారండి. మద్యపాన నిషేధం, మా కొద్దీ నల్ల దొరతనం, సామ్యవాదాన్ని సహించని హిందూయిజం, తర్వాత తొలి దళిత స్ఫూర్తి, దళిత దృక్పథం, ఇట్లాంటి హరిజన శతకం, మాలకాకి, నిమ్నజాతి ముక్తి తరంగిణి, ఇట్లా చాలా అంటే ఎన్నో పుస్తకాలు రాశారు. దాని మీద ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు, ఆచార్య కొలకలూరి, మధు జ్యోతి గారు, ఇంకా ప్రజాశక్తి వాళ్ళు ప్రింట్ చేశారు. ఇట్లా రకరకాలుగా ఆయన పుస్తకాలు మాత్రం వెలుగులోకి తెచ్చారు. ముఖ్యంగా ప్రజాశక్తి వాళ్ళు

0: ఆయన మీద సెమినార్లు పెట్టి, చాలా మీటింగులు పెట్టి చాలా సేవ చేశారు. ఆయన పుస్తకాలను మళ్ళీ కూడా ప్రచురించారు. అయితే ఇందులో నాకు బాగా నచ్చిన పుస్తకం ఏంటంటే మాకొద్ది నల్లదొరతనం. ఆ పుస్తకంలో ఎట్లా ఉంటుందంటే, తెల్లదొరలు వచ్చినా కూడా వాళ్ళు ఉండంగా మాకేం చేయలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయినా కానీ నల్లదొరలు వచ్చి కూడా మాకేం చెయ్యరు, ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి ఉన్నాడు. మా జాతిలో అన్ని కష్టాలు ఎదుర్కొన్నాం కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని ఈ విధంగా చేయగలరా, మాకు గుడిలో ప్రవేశం లభిస్తుందా, మాకు అందరిలోకి సమానత్వం వస్తుందా, మేము అందరిలాగా బ్రతకగలం, అంత కష్టాలు పడ్డాడు కాబట్టి అటువంటి కష్టాలు మళ్ళీ మాకు రాకుండా చెయ్యాలి అనేటువంటి దాంతో పద్య రూపంలో ఆయన రాసినటువంటి ఇదన్నమాట. ఇది చాలా ఇష్టం నాకు అది. మాకొద్ది నల్ల దొరతనము దేవా, మాకొద్ది నల్ల దొరతనము బాబు, మాకొద్ది నల్ల దొరతనము, మాకు 10 మందితో పాటు పరువు దొరకకున్న మాకొద్ది నల్ల దొరతనము అంటూ ఆయన తన భావాన్ని ఒక గేయం రూపంలో రాసి, ప్రతి పదాన్ని మాకొద్ది నల్ల దొరతనము అంటే అప్పుడు తెల్లవాళ్ళు పరిపాలించారు మాకేం చేయలేదు, ఇప్పుడు నల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నల్లవాళ్ళు పరిపాలిస్తారు, గద్దెనెక్కుతారు, కానీ మాకు వచ్చేదేంటి, అదే వివక్షత, అప్పట్లాగానే మమ్మల్ని చూస్తారు, మేము ఎన్ని బాధలు పడ్డామో దానికి ఏమన్నా విరుగుడు అనేది ఉంటుందా, అదేలాగా చేసినప్పుడు మాకు తెల్లవాళ్ళు అయితేనేంటి నల్లవాళ్ళు అయితేనేంటి అనే భావజాలాన్ని, ఉద్రేకాన్ని, ఆయన బాధను, ఆర్ద్రతను తెలియజేస్తూ గేయం అది ఇంటింటికి వీధి వీధికి వాడవాడకి వెళ్ళి ఆయన పాడుతుంటే జనం ఇలాగా ఉప్పొంగిపోయి వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఉద్వేగానికి లోనయ్యి వీధి వీధిలో వాడవాడలో తరలి వచ్చేవారట. అందుకనే ఈ గీతం అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత ఆయన పద్యాలు కూడా రాశారు. మీ తల్లిదండ్రులు మిమ్ము గన్నటుల, మీ తల్లిదండ్రులు మిమ్ము గన్నటుల, మావారు మమ్ము గనలేదా, మీకు మాకు పుట్టుకనొకటి గాదా, కష్ట సుఖము మీకు మాకు లేదా, మీకు మాకు దేవుడొకడే గాదా, మా వాద భేదమేళ ఇది మీకు మర్యాద అంటూ ఆయన పద్యాలు రాసి కదలి కదలి పాడుతుంటే నిజంగా వాస్తవం జరిగింది. అప్పుడు జరిగినటువంటి సమాజం అలా ఉండేది, ఇప్పుడు ఏదో కొంచెం మేలైందేమో గాని అటువంటి సమాజంలో ఆయన ఉన్నారు, అటువంటి బాధలు లేకుండా ఉండాలనేది ఆయన అన్ని పద్యాలు రాసి గొప్పగా సాహిత్య లోకానికి పరిచయం చేశారు. అయితే ఆ సాహిత్యం అంతా ఇంకొక విషయం చెప్పాలి మీకు ఏంటంటే, ఆయన సాహిత్యం అంతా చాలా రాశారు, చాలా పుస్తకాలు రాశారు, వెలుగులోకి రాలేదు. చనిపోవడం కూడా ఒక వివాదాస్పదంగా చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత ఆయన భార్య వేరే ఎక్కడికో వెళ్ళి వచ్చేటప్పటికి ఆయన ఉన్న ఇంట్లో ఎన్నో పుస్తకాలుంటే ఆ ఇంటికి నిప్పు పెట్టి తగలబెట్టారు. అది నిజంగా ఎవరైనా చేశారా లేకపోతే ఇల్లే తగలబడిందో ఎట్లా అయిందో తెలియదు, కానీ ఆయన మొత్తం అంతా నేలమట్టం అయిపోయింది. అందువలన ఆయన పుస్తకాలు వెలుగులోకి రాకుండా అయిపోయినాయి. అయితే ఆయన జ్ఞాన సంపద కలిగించాలి, మార్పు రావాలి అనేటువంటి జయభేరి పత్రికను నడిపి జ్ఞానాన్ని తెప్పించాలని, అందరికి తెలియజేయాలని అటువంటి హరిజనులకు ఒక బ్యాంకు స్థాపించి అంత పురోభివృద్ధి వైపు వెళ్ళాలనేటువంటి అంబేద్కర్ భావజాలాన్ని ఈయన స్వయంగా చేసి ముందుకు నడిపించాడు. అయితే ఆ పుస్తకం కోసం కూడా డబ్బులు లేక ఆయన రంగూన్ కూడా వెళ్ళారు. వెళ్ళి అక్కడ కూడా అందరి దగ్గర నిధులు సేకరించి వాళ్ళందరూ ఈయనకి దానం చేస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి కూడా దీని మీద పెట్టి ఆ పుస్తకాన్ని నడిపి చాలా కాలం నడిపారు, తర్వాత నడపలేదు. అది ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. అందుకే నేను అటువంటి గొప్ప వ్యక్తి ఇంట్లో నేను మెట్టి నీళ్లు నాది అన్నప్పుడు నేను ఆ మాత్రం సేవ చేయకపోతే నా జీవితానికి అంతకంటే ఇంకేం ఉండదు, అందుకని నేను ఈ విధంగా ఆ దారిలో వెళ్తున్నాను మేడం.
1: చాలా మంచి విషయం డాక్టర్ రాధాకుసుమ గారు. అయితే మీరు రిటైర్ అయిన తర్వాత కూడా మీరు ఈ సాహిత్య ప్రపంచంలో అనేక సేవలు చేస్తున్నారు, మీరు చేసే కార్యక్రమాల గురించి మా శ్రోతలతో పంచుకో.
0: నేను ముఖ్యంగా కవి సమ్మేళనాలు చేస్తుంటాను, సాహిత్యం అంటే ఇష్టం కాబట్టి. సాహిత్యం వైపు ఎందుకు అడిగేశానో కానీ వెళ్ళిన తర్వాత నాకు ఈ కవి సమ్మేళన నిర్వహించడంలో ఒక ప్రధాన పాత్ర తీసుకున్నాను. అది ఇప్పటి వరకు 950 కవి సమ్మేళనాలు చేశాను, ఇంకొక 50 అయితే 1000 అవుతాయి. అయితే కవి సమ్మేళన ప్రవీణ అని దానికి సంబంధించిన బిరుదులు కూడా చాలా ఇచ్చారు. ఇక సమాజం నుంచి కూడా అన్ని సంస్థల నుంచి కూడా చాలా వరకు చాలా బిరుదులు. ఈ మధ్యనే ప్రభుత్వం నుంచి దళిత బంధు అనేటువంటి బిరుదు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకున్నాను. సమూహంలో

0: ఎఫ్బిలో ఉంటాను, మళ్ళీ వాట్సాప్లో ఒక 5-6 సమూహాలు ఉన్నాయి. ఆ సమూహాల్లో ఏంటంటే చాలామంది నిరాశకు లోనయ్యి జీవితంలో
1: ఒంటరి.
0: ఒంటరిగా ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు విరమించుకున్న వాళ్ళు, పదవి విరమణ చేసిన వాళ్ళు, నిరాశకు లోనైన వాళ్ళు, తల్లిదండ్రులు పిల్లలు దూరంగా ఉండి వీళ్ళు చాలా బాధల్లో ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బాగున్నా కూడా మానసికంగా బాగుండని వాళ్ళు, వీళ్ళకి అందరి కోసం అని చెప్పేసి నేను వాళ్ళకి కవితల గ్రూప్, కుసుమధర్మన్న కవితల గ్రూప్ అని పెట్టాను. అందులో రోజు నాకు 70 మంది దాకా రాస్తారు. వాళ్ళకి ఏదో ప్రోత్సాహంగా అన్ని దిద్ది మళ్ళీ వాళ్ళకి రిజల్ట్ ఇచ్చి ప్రోత్సహిస్తుంటే ప్రతిరోజు ప్రొద్దున ఎప్పుడు అవుతుందా అని చూస్తుంటారు వాళ్ళు, ఎప్పుడు పోస్ట్ అంటే రోజు జరిగేటువంటి మన సమాజంలో జరిగేటువంటి దుర్నీతుల్ని ఎండగడుతూ అటువంటి అంశాలను ఇస్తుంటారు ప్రభుత్వం. అంటే మన చుట్టుపక్కల జరిగే ఇప్పుడు వరకట్నం అని, మహిళల ప్రగతి గురించి ఇట్లాంటి సమస్యల మీద ఇస్తుంటాను అంశాలు. అలాగే పాటల గ్రూప్, అందులో వాళ్ళు సరదాగా పాడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళందరూ. వాళ్ళందరికీ మళ్ళీ నాకు ఫోన్లు చేస్తుంటారు, ఎట్లా ఏంటి, వాళ్ళ ఇంటి సమస్యలు కూడా చెప్తుంటారు, వాళ్ళ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు అని చెప్తుంటారు, నేను వాళ్ళకి తీరుస్తుంటాను.
1: సాహిత్య కుటుంబంగా ముందుకు
0: ముందుకు చిత్రలేఖనం ఉంది, కథల గ్రూప్ ఉంది, తర్వాత పద్యాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆ పద్యాల గురించి చాలా మంది మాకు పద్యాలు ప్రత్యేకంగా పెట్టాలి మేడం అంటే, వాళ్ళ గురించి ఒక గ్రూప్ తయారు చేసి పెట్టు, ఒక 100 మంది దాకా ఉన్నారు, పద్యాలు రాస్తారు అందులో. అంటే ఆ విధంగా కూడా మన పద్యం అనేది మనకు చాలా గొప్ప విషయం కదండి, అది అందరికీ ఉండదు, మన తెలుగు భాషలోనే ఉంటుందని నా ఉద్దేశం. అటువంటి పద్య ప్రక్రియని ఇంకా నిలపాలి అనేది నా ఉద్దేశం, అందుకని పద్యాలు పెడుతుంటాను. తర్వాత ఒక పత్రిక, కుసుమ ధర్మన్న పత్రిక, కుసుమ జయభేరి పత్రిక, తాతది జయభేరి, ఆయన పేరుని నిలపాలని అదే జయభేరి పెట్టాను, కానీ అదే ఉండకూడదు కదా అని కుసుమ అని పెట్టాను. అందులో ఇక్కడ ఉండేవాళ్ళే కాక బయట నుంచి కూడా సాహిత్యంలో ఎవరైతే దిట్టలు ఉంటారో వాళ్ళు ఇచ్చేటువంటి పద్యాలు కథలు, ప్రతి నెల ఈ మాస పతిథి అని ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయడం, అలాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రోత్సాహం జరుగుతుంది, కవులకి కానీ కళాకారులకి కానీ ప్రోత్సాహం దొరుకుతుంది, స్ఫూర్తి దొరుకుతుంది. ఆ విధంగా వాళ్ళు ప్రచురించడం ప్రతి నెల వస్తుంది అది, ఇలాగా చేసుకుంటూ అవార్డులు ఇవ్వడం, తర్వాత ప్రోగ్రాములు చేయడం, కవితల పోటీలు పెట్టడం, అలాగ ముందుకు సాగుతున్నాను. అతిథిగా వెళ్తుంటాను అన్నిటికీ, చాలా వరకు వాళ్ళు పిలుస్తుంటారు, చాలా మంది ఇష్టపడుతుంటారు అంటే అన్నిట్లో ముందుంటానని. పాటలు కూడా పాడుతుంటాను, సంగీత సాహిత్య సేవా సంస్థ అన్నమాట మాది.
1: అసలు ఈ సాహిత్య ప్రపంచంలో మీరు చాలా నేర్చుకున్నారు, అలాగే గివింగ్ బ్యాక్ టు సొసైటీ అని మనం వింటూ ఉంటాం, సమాజానికి ఏం తిరిగిస్తాం అంటే, మీరు సాహిత్య ప్రపంచంలో చాలా తిరిగిచ్చారు. లైక్ మీరు ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో గమనిస్తే కవితల పరంగానే సాహిత్య పరంగానే మీరు ఒక ప్రపంచాన్ని నిర్మించి అందులో దీన్నే ఒక ప్రవృత్తిగా కానీ వృత్తిగా కానీ చేసుకున్న వాళ్ళకి మీరు ఒక టీమ్గా ఫామ్ చేసి వాట్సాప్ గ్రూపులు కానివ్వండి.
0: ఇంకొకటి చేస్తాను నేను, కొంతమంది సాహిత్యంలో చాలా గొప్ప వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఆర్థికంగా ఉండరు, వెనుకబడి ఉంటారు, వాళ్ళు పుస్తకాలు ప్రింట్ చేయరు, అలా వరకు సహాయం చేస్తుంటాను, డబ్బులు రూపంలో ఇచ్చి వాళ్ళ పుస్తకాలు ప్రింట్ చేసి మళ్ళీ దాన్ని నేను ఒక ప్రోగ్రామ్ పెట్టి వేదికని కల్పించి ఆవిష్కరిస్తుంటాను, అట్లాంటివి కూడా చేస్తుంటాను. వాళ్ళలో ఉన్న టాలెంట్ని, సృజనాత్మకతని వెలికి తీయడం అనేది నా ఉద్దేశం. వాళ్ళు కొంచెం నిరాశకు లోనై వెనుకబడి పడ్డ స్త్రీలు కూడా, భర్త ద్వారా ఉండదు సహాయము, ఎవరి ద్వారా ఉండదు, కానీ వాళ్ళు రాస్తారు, ఆ రాసిన వాళ్ళని సేకరించి అవన్నీ చేసి పుస్తకాలు తీసి, నా డబ్బులే నేను ఎవరితో చెప్పుకోను కానీ పెట్టి పుస్తకాలు తీసి అవి ఆవిష్కరిస్తూ ఉంటాను.
1: వెరీ నైస్. మన సంకల్పం గొప్పదైనప్పుడు ఒక అడిగే 100 అడుగులుగా మారుతుంది, అలాగే సాహిత్య ప్రపంచంలో ఆవిడ ఏం తీసుకున్నారో అంతకన్నా ఎక్కువగానే ఆవిడకి సమాజానికి తిరిగిచ్చారు. చాలా అవార్డులు ఆవిడని వరించాయి, అవి ఒక్కొక్కటిగా శ్రోతలతో పంచుకుంటాను. కవితా శిరోమణి, మహిళా రత్న, కవితా భూషణ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారం, సరోజిని నాయుడు, స్త్రీ శక్తి, సావిత్రిబాయి పూలే, ఝాన్సీ లక్ష్మీబాయ్ సాహితీ పట్టాభిషేకం, స్ఫూర్తి గ్లోబల్ ఉమెన్ ఎక్సలెన్సీ అవార్డ్, అలాగే స్ఫూర్తి నంది సాహితీ స్ప్రష్ట సూపర్ ఉమెన్, ఎన్టీఆర్ సాహిత్య సేవ, గుర్రం జాషువా సాహితీ శిరోమణి, స్ఫూర్తి గ్లోబల్ అవార్డ్, భారత కోకిల, కాళోజీ విశిష్ట సేవ అవార్డ్, శ్రీశ్రీ అవార్డ్, కళారత్న, సేవారత్న, యువతేజం, దళిత రత్న తెలంగాణ ప్రభుత్వం. అలాగే మీరు ఉపాధ్యాయురాలుగా చేసినప్పుడు ఉత్తమ ఉపాధ్యాయురాల అవార్డు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుకున్నారు. మరి ఇంత సేవ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఒక బై ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు, మీరు దేన్ని ఆశించకుండా మీ సాహిత్య ప్రపంచంలో మీరు ముందుకు సాగుతున్నారు, ఇవన్నీ మీ వెనక విజయాలన్నీ మిమ్మల్ని

0: కలవరిస్తూ మీతో వస్తూ ఉన్నాయి, చాలా సంతోషం. అయితే డాక్టర్ రాధాకుసుమ గారు, రేడియోతో మీకున్న అనుబంధం గురించి మా శ్రోతలతో పంచుకోండి. మీరు చిన్నప్పుడు విన్న ప్రోగ్రామ్స్ కానీ, మీరు రేడియో నుంచి నేర్చుకున్న విషయాలు కానీ మా శ్రోతలతో పంచుకోండి.
1: రేడియో అంటే అసలు అప్పుడు వచ్చే పాటలు కానీ ఏవైనా కానీ ఇప్పుడు కూడా తలుచుకుంటూ అవి నేర్చుకోకుండానే మనసులో మెదులుతూ ఉంటే నోట్లోకి వస్తూ ఉంటే, అంటే అంత అనుభూతిని అందజేసినటువంటి రేడియో ప్రపంచాన్ని ఎవరు మర్చిపోలేరు. ఈ రోజు ఉందో లేదో నాకు అంతగా అది లేదు, కానీ అప్పుడు మేము ఉన్నప్పుడు పాఠశాలకు వెళ్తున్నప్పుడు రేడియో మ్రోగుతూ ఉండేది ఇంట్లో. మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు కార్మికుల కార్యక్రమాన్ని వినిపిస్తూ ఉండేది. సాయంత్రం అయితే యువవాణి అని రేడియోలో కవితలు కథలు అవన్నీ తెలియవు అని కానీ వింటూ ఉండేవాళ్ళం. బాలానంద ప్రోగ్రాం, ఆ బాలానందం చిన్నపిల్లల కోసం ఎంత అద్భుతమైన కార్యక్రమం ఉండే, అన్నయ్య అక్కయ్య అని వాళ్ళు ఉండేవాళ్ళు, ఎంత చక్కగా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. అలాగే జానపద గీతాలు, సీతాదేవి గారు ఆవిడ ఎన్ని జానపద గీతాలు అంటే సంస్కృతి సంప్రదాయం అన్ని కూడా కలగలిసి ఒక కదంబమాలలాగా మన ముందుకి పేర్చి మన చెవులు మనం వినకపోయినా చెవులకు వెళ్ళిపోయాయి. దాని ద్వారా మనకి ఎంతో సంస్కృతి అబ్బేది, మన విలువలు తెలిసాయి. విలువలు వలువలుగా ధరించాలని అంటారు చూడండి, అది మనకు నేర్పించకుండానే ఒక నీతి అనేది ఆనాడే మనకు వచ్చేసింది. అది ఆ రేడియో కార్యక్రమాలు అంత పసందుగా రంజుగా ఆనందంగా అద్భుతంగా అమోఘంగా నిర్వహించబడేవి. ఆ రోజుల్లో అన్ని రుచుల్ని వడ్డించేటువంటి ఏకైక సాధనం ఏదైనా ఉంటే అది రేడియోనే, ఇంకా అంతకంటే ఇంకేమీ లేదు. అది సంస్కృత వార్తలు వస్తుండే చూడండి, అవి ఎంత బాగా అది తెలియకపోయినా వినేవాళ్ళం. ఆ పదం ఉచ్చరిస్తుంటేనే ఆనందం ఉండేది.
0: చెవుల్లోకి
1: తర్వాత ప్రొద్దున్నే లేస్తే ఒక గీతం వచ్చేది, అది ఎంత బాగుండేది. ఆ తర్వాత కథలు కవితలు డాక్టర్ సలహాలు, ఆ తర్వాత మహిళా కార్యక్రమాలు అద్భుతంగా ఉండేవి, తర్వాత యువవాణి కార్యక్రమాలు అవి కూడా ప్రత్యేకించి కొంతమంది యువకులతోటి చేసేటువంటి
0: ఇప్పటికీ కొనసాగుతుంది. 90 ఏళ్ళు అయింది ఆకాశవాణి సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఇప్పుడు.
1: ఇప్పుడు ఏంటంటే దూరదర్శన్ లో ఇవన్నీ వచ్చేసి కొంచెం అటు వెనకబడిందేమో గాని సమయం లేక వినడం తగ్గింది. ఆ తర్వాత జానపద గీతాలు, అద్భుతమైన జానపద గీతాలు ఎక్కడెక్కడి నుంచో ఆ ఫీల్డ్ లోకి వెళ్ళి తీసుకొచ్చి అవి పాడించి వినిపించేవాళ్ళు. తర్వాత నాటకాలు, ప్రతి వారం నాటకాలు వస్తుండేవి. తర్వాత సినిమాలు కూడా సంక్షిప్తంగా వేస్తుండే, ఆ సినిమా ఏంటని వినేవాళ్ళు, చిన్నపిల్లలమైనా వినేవాళ్ళు. తర్వాత శబ్ద చిత్రాలు, వివిధ భారతిలో రకరకాల కార్యక్రమాలు వస్తుండే, అదే గీత్మాలని, బూలే విసిరే గీతని, పాత తరం పాత పాటలని, తర్వాత సిలోన్ కార్యక్రమం, అవి ఎంత చక్కగా ఉండే ఆ గొంతు భలే అద్భుతమైన గొంతులు అండి వాళ్ళకి, ఏ స్వరాలు. ఆ తర్వాత పాడి పంట, పాడి పంట అని మధ్యలో వస్తుండేది. ఇలాగా సంస్కృతి సాంప్రదాయం వినోదం విజ్ఞానం జనహితాన్ని కాంక్షించేటువంటి రేడియో నేటికి వన్నెలిడుతూ వైభవంగా మన కోసం పని చేస్తూనే ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు ఇంటర్వ్యూ.
0: థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా వివరించారు రాధాకుసుమ గారు. అయితే ఇప్పటికీ మీరు ఏవైతే ప్రోగ్రామ్స్ మీరు గుర్తు చేసుకున్నారో ఇప్పటికీ మేము ఏవేవైతే సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ మేము ఇప్పటికే కొనసాగుతున్నాయి. అంతే ప్రజాదరణ, అంతే చక్కగా పిల్లలు కానీ యువకులు కానీ పార్టిసిపేట్ చేస్తున్నారండి, అది ఆకాశవాణికి ఉన్న గొప్పతనం. చాలా చక్కగా మీ సాహిత్య ప్రస్థానం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం రాధాకుసుమ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాధాకుసుమ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మీ సాహిత్య ప్రపంచంలో మమ్మల్ని కూడా తీసుకెళ్లినందుకు చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు మేడం, నాకు ఈ అవకాశాన్ని పిలిచి మరీ నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. మా సాహితీ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ అందరికీ కూడా అవకాశం ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు మేడం.
2: ఎమినెంట్ రైటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ రాధాకుసుమ గారితో పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈనాటి పరిచయ కార్యక్రమం పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, ఈనాటి వనితలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. అర్జున్ ఈ చిత్రం కోసం ఉన్ని కృష్ణన్, హరిణి బృందం ఆలపించిన వేటూరి సాహిత్యం వినండి మణిశర్మ సంగీత సారథ్యంలో.

అర్జున్ చిత్రం నుండి ఉన్నికృష్ణన్ హరిణి బృందం ఆలపించిన చక్కని పాట విన్నారు కదా. మరి సమయం 1:50 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు, అలాగే 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్. ఈ 3 వార్తా కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కస్తూరి కన్నడ కార్యక్రమం వింటారు. కార్యక్రమం వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి కస్తూరి కన్నడ కార్యక్రమం.

0: ఇంతవరకు మీరు కస్తూరి కన్నడ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలు

పాట విన్నారు కదా. మరి నిలయంలో సమయం 3 గంటలు కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైతు సంక్షేమంలో రాజీ పడే ప్రసక్తి లేదని, రైతులు పండించిన ధాన్యం చివరి గింజ కూడా కొనుగోలు చేస్తామని మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలును పర్యవేక్షించేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి మంత్రులు నల్గొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు. త్వరలో పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయని, యువత అందుకు సిద్దంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో విద్యా వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన వి హనుమంతరావు సచివాలయంలో ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. సింగరేణిలో మహిళా శక్తికి ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించడంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ల ఆపరేటర్లుగా కొందరు మహిళలకు కంపెనీ అవకాశం కల్పించడానికి చర్యలు చేపట్టింది. త్వరలో జారీ అయ్యే డంపర్ ఆపరేటర్ల నియామకాల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించేందుకు రంగం సిద్దం చేసింది. ఇప్పటికే హెవీ మోటార్ వెహికల్ శిక్షణను 13 మంది మహిళా ఉద్యోగులు విజయవంతంగా పూర్తి చేశారు. నల్గొండ జిల్లా వీర్లపాలెంలో టీజీ జెన్కో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మరొక కీలక మైలురాయిని అధిగమించింది. 800 మెగావాట్ల సామర్థ్యం గల 5 యూనిట్ల ఈ ప్రాజెక్టులో 3వ యూనిట్ నిన్న రాత్రి 8 గంటలకు విజయవంతంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. వరుసగా 72 గంటల పాటు సగటున 811.99 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఈ ఘనత సాధించింది. తెలంగాణలోని 7 విశ్వవిద్యాలయాలతో పాటు మరికొన్ని వర్సిటీల్లో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సిపి గేట్ నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఇంటర్

అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఈ మధ్యాహ్నం జరుగుతోన్న 2వ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్షకు సెట్ బి ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసింది. చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చక్కెర నిల్వలను పెంచడంతో పాటు సామాన్యులపై ధరల భారం పడకుండా ఈ చర్యలు చేపట్టింది. కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:04 దాటి 3 సెకండ్లైంది. ఇంతటితో ఈ పూట ప్రసారం సమాప్తం. తిరిగి ఈ సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటల 5 సెకండ్లు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణీపై ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఈసారి 125,000 చేప పిల్లలు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. 35 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. రాష్టంలోని బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమరం భీం భవన్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 508 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించారు. 10వ తరగతిలో 214 మంది, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో 165 మంది, మొదటి సంవత్సరంలో 129 మంది విద్యార్థులకు పురస్కారాలు అందించారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈరోజు భారత్ ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ప్రారంభమైంది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ, బెంగళూరు సైన్స్ అండ్ టెక్నాలజీ, జయశంకర్ యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 21-22 తేదీల్లో జరగనున్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్లను రేపటి నుండి మీసేవ వాట్సాప్ ద్వారా పొందవచ్చని అధికారులు తెలియజేశారు. మీసేవ అధికారిక వాట్సాప్ నెంబర్ 8096958906 హాయ్ అని మెసేజ్ పంపించడం ద్వారా ఆప్షన్లను నమోదు చేసి హాల్ టికెట్ రిసీవ్ చేసుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలు దేశ రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేశాయని తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశంను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో వీడి సతీశన్కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉరుములు, మెరుపులతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ సాయిల వెంకటయ్య బృందం వారిచే నల్లపోచమ్మ కథ ఒగ్గు కథ మొదటి భాగం వింటారు.

గంగన అటు మతల వీరీతిగా ఉండనీగా అని విగ్గన్నం విగ్గన్నం అంటే విగ్గన్న వరణం ఏ వరణం అయ్య కూసుంటే విఘ్నేశుడు కుండ చింత రీతి లేచిన విఘ్నేశుడు లేచభావనమ్మ విఘ్నేశుడు గొప్ప ఈ పల్ల జడులు.

ఎల్లడ అడిము చెడుకొలడ ఆడికో ఇతమ్ము దేవతలాడి వేదమ్ము మరి ఎట్టగల్లదయ్యా. సాయిల్య వెంకటయ్య బృందంశే నల్లవశమ్మ ఒకటో భాగం స్వామి.

పంచన్నగిలుడు మరియు కయ్యండి కొండ దాపార మీద దేవాన దేవతలంత నందన కుందన కుబేరవాయి దేవమరణ దేవ సభది కొట్ట దేవతలు కోటొక్క దేవతలు నూటొక్క లింగాలు ఏనాడు సభ చేసినారు. సభ చేసుకొని దేవ సంఘం అయ్య ఓం పుండరీకమేనాడు పూర్తి చేసినాడు. పూర్తి అంగనే మరి దేవ జంగమయ్యేవన్నడాట అయ్యా దేవతల అలా ఇందరి లోపల ఎవరి భార్య ప్రతివాత ఇవరాలు చెప్పు అన్నప్పుడైనా ప్రతిఫలన చెయ్యి వారి దేవాన దేవతలు ఏనాడు వలికినారో. నేను ఎవరిని ప్రతిజ్ఞ చేస్తున్నాని ఒక దేవ సంగమయ్య మాయ బ్రహ్మణ అయ్యేషం కట్టుకుని నేను పార్వతుండ పరమశాలకు పోతనాని ఏ విధంగా పోతావు.

పరమశాలకు చేరవచ్చినాడు. కనకన కనకన గంట కొట్టినాడు, గొప్ప గొప్ప శంకు పట్టినాడు. మరి ఎవరో సంగమయ్య వచ్చిండు, ఒక బొమ్మలు తిరిగాడు బుడిగ సంగమయ్య, రాజ్యాలు తిరిగాడు రంగు సంగమయ్య వచ్చిండు అనుకోని అమ్మవారు పార్వతమ్మ. మరి శంభుతోడు ఉతకాలు చేతులని వల్ల ఇంకా అత్తరు పన్నీరు అవరు ఒక్క జవాబు.

మంది ఆడవిల్ల సంత, 100 మంది మగవిల్ల సంత అంటే కళ్ళ కలియుగం కలిగిన వ్యాపారం మీద ఎవరి కడుపు కాల్చి నీ గర్భాన ఓడి కట్టాలి. బామా పార్వతమ్మ, ఇది నీకు న్యాయం కాదు, ఇది నీకు ధర్మం కాదా అని దేవసంగం అయ్య కోపానికి వచ్చినాడా? కవరం మదాన మత్తి చేత బామా ఇంత మాట వలికినవా? దేవలోకం మీద, కింద లోకాల మీద, లోకాలు ఉగలోకం, జగలోకం, మధ్యలోకం, మానవలోకం మీద దేవాన దేవతలంతా మన కొడుకులు ఉన్నారంటే కడుపుతోడిగా లేదు, చేత వెంచలేదు, నోట ముద్దాడలేదే ఏనాదా? అన్నాని ఏనాడు మకర పట్టు పట్టిందో అమ్మవారు పార్వతమ్మ, పార్వతమ్మ మదంకారం అచ్చుటానికి దేవజంగం అయ్యేమో అన్నాడయ్యా? నీకు సంతాన ఫలమి అన్నంటే బామా పురుగు ముట్టని, పువ్వులు కప్ప ముట్టని, కవిత చిడరేని, పత్రి ముదముతోడి 3 వస్తాలు తీసుకువచ్చి 12 గడియల్ల నా పాదపూజ చేసినట్టు ఉంటే తప్పకుండా సంతాన ఫలం ఇస్తానన్నాడు శివుడు. పువ్వుల విషాద ఎంత, పువ్వుల లెక్క ఎంత, నీళ్ళ లెక్క ఎంత, నీళ్ళ విషాద ఎంత నాదా? కవితాల చెరువుకు పోయి నీళ్లు తీసుకువచ్చి కట్టకుండా 1 పువ్వులు తీసుకువచ్చి నీకు 1 3 గడియల్లో ముక్కు పట్టి సంతాన ఫలం ఫలం అడుగుతానా అని పార్వతమ్మ మకర పట్టి ఏనాడు పట్టిందో? బంగారు ఒక జల మీద ఏనాడు సెలవు పెట్టు అన్నాడు శంకరుడు. బొచ్చ మీద మట్టి తీసినాడు, ఇసిరిగా అంత ఉండ చేసి అతక మందు పొత్తుకమెట్టి బంగారు ఒక పచ్చిది పాండవగా పార్వతి చేతికి ఏనాడు ఇచ్చిన?

బయటకు బయటకు పోయానంటగా మరి కంటాడు ఉత్కము తీసుకువచ్చి నా మీద పోతుందేమో సంతాన ఫలం అంటుందేమో, పార్వతి కన్నా ముందు మూడు అడుగులు పోతానన్నాడు దేవసంగమయ్యా. కైలాస మానుభావుడు బిడ్డ దగ్గరికి వచ్చినాడు, బిడ్డ ఉండి చేయడమై శవ పార్వతి ఒక నాటికైనా ఉత్కమియ్య దాని బుద్ధులు కానాలి అన్నాడు చెప్పినాడు. మైసవ మట్టికి మీదికి చేసినది ఉత్కం, కిందికి చేసినది తల్లి. పాండవ చేత పట్టుకొని అమ్మవారు పార్వతమ్మ గవతాల చెరువు కట్టలు వేకటాలకు ఒక గవతాల చెరువు ఏనాడు సత్యం తప్పిందో. అయినా మరి ఎక్కడో గంగ ఉన్నదాట, గంగ పేటి పోతానన్నది పార్వతమ్మ. బంగారు జలబింద చేత పట్టుకొని, పచ్చిది పాండవ చేత పట్టుకొని, మరి ఊడల్లెక్క సిగ జడలు వీర పోసుకొని మరి అమ్మ

0: గంటడు ఉత్కమియ్యవుకు నా యొక్క పూజకానగా మంది ఆడి వెళ్ళల సంత సభ 100 మంది ఒక మగ వెళ్ళల సంత కోరినాది బామా మరి యొక్క నీళ్ళీయ కానీ ఏనాడు బుద్ధులు జ్ఞానాలు చెప్పంగ మరి గంగదేవి ఏమంట ఉన్నది
1: నాదా ప్రాణేశ్వర నీ పూజకైనా నీరు ఇస్తే ఏమవుతుంది నాదా
0: ఏ గంగదేవి ఒకనాడికి కాని బుద్ధులు జ్ఞానాలు ఏనాడు చెప్పినాడు శివుడు ఎప్పటోలే వెళ్ళిపోయిన వాడైనాడు పార్వతమ్మ ఏది ఎరగలేక ఈ మా అంతుని బిడ్డ కాచాయని దేవి దక్షకుడు గంద బిడ్డంగా జన్న పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ గంగ గడ్డలు ఎక్కుతున్నదా ఉత్కము కిందికైతే ఉన్నది ఉసుక మీదికైతే ఉన్నది అమ్మవారు పార్వతమ్మ ఏమనుకున్నదాట ఎన్ని సత్యాలు తప్పినా గాని గంగ సత్యం తప్పదనుకున్నా గాని ఇవాళ ఈ రోజు గంగ సత్యం కూడా తప్పిపోయింది అయినా నా భర్త కింద నేను ఎందుకు ఓడిపోతానా అని నది గంగ లోపల వచ్చినాది అమ్మవారు పార్వతమ్మ తడి ఉసుక తోడవ

మీ అక్క పార్వతి గంగ బేటి కోసం ఉన్నది.

అమ్మవారు పార్వతమ్మకు చేతులు ఒక ఉసిక ఉతుకపోయి ఒక శిలశిల శిలశిల రక్తాలుగా ఆరుతున్నాయట. ఒకనాటికైన తడి ఉసిక వెళ్తలే బాయ్ ఏమి చేస్తున్నాను చెప్పి నా ఉన్న దానికన్నా ఊడింది మేలు, జరిగింది దానికన్నా జరిగింది మేలు. అమ్మవారు పార్వతమ్మ పబ్బతి పట్టుకొని ఏనాడు గంగలో పల మరి ఏనాడు కూర్చున్నదో. మానుభావుడు కళ్ళ చూసినాడు, 7 రోజులు కొట్టే ఏంటో ఒక్క రోజు కొట్టాలి పార్వతి మదహంకారం అన్నాని. 7 రోజులు కొట్టే ఎండ ఒక్క రోజు కొట్టమంటే అమ్మా అమ్మవారు పార్వతమ్మ జయమంత జగ తుకబెగవుడు.

ఉన్నది లేకపోతే ప్రపంచం ఉండదు. దేవజంగం అయ్యా కచ్చ బాల విభిదికై మందరిచ్చి ఏనాడు ఒక పార్వతీదే ఏనాడు కొడుతున్నాడు. చెమట మరి భుజాల పైన వస్తున్నది, భుజాల పైన ఉన్న చెమట మరి ఒక మోసేతుల పైన, మోసేతుల పైన ఉన్న చెమట పబ్బతి లోపల వార్త ఉన్నదా? పబ్బతి లోపల పబ్బలి వృక్షమయ్యే నాడు ఉడుతున్నదాట. అమ్మవారు పార్వతమ్మ కళ్ళ చూసి ఓ ఎక్కడ పోతున్నాదా దేవజంగమయ్య అని చెప్పి పబ్బలి వృక్షం ఎండకాలం అత్తనేమో అమలు కొమలతోటి ఉండాల, ఆనకాలం అత్తనే అల్లిపోయినట్టు ఉండాలని గంగ ఓటుకే నాడు చేసి దీవెన పెట్టినాదో. శివునికి నేను పూజ కట్టండి నేను వాడిదాన్ని అయ్యవతారం ఎత్తి నేను మా గృహం మరి ఒక మగ్ర పట్టు పట్టిన అది పర్వతమ్మ. ఎక్కడో శిలానాది ఉన్నదాంటి శిలానాదికి వెళ్ళిపోతానని అమ్మవారు

కానియాడు యువనవాస గీకరుణ్ణి బ్రహ్మ రెండవ లోపల వెళ్ళిపోతూ ఉంటే కైలాస మానుభావుడు కన్న చూసి శంకరుడు అనుకున్నాడు. పార్వతి శిలానదికి వెళ్ళిపోయానంటే మరి యొక్క శిలానదికి వెళ్ళిపోయిన వారు శిలా అయిపోతారట. పార్వతి లేకపోతే ప్రపంచం ఉండదా అని దేవజంగం అయ్యా. పార్వతి అమ్మ కన్నా ముందు మూడు అడుగులు ఏనాడు వెళ్ళిపోయినాడో, మరి మూడు గమ్ముల శూలాన్ని చేతబట్టి దేవజంగం అయ్యా పుట్ట కన్యలో బలవది వేసినాడు. మరి ఏనా ఏనాడు ఏనగంత పిల్లలు ఎలగడ ఏనాడు వేసినాడు. శివమల్లె తోట మరి ఒక మంచి మల్లె తోట మాయగుండముగా మెచ్చినాడు.

అమ్మాయి గుండె మేనాడు కనిపించిందట. చూసినవా, మా తండ్రిని దక్షకమారాధన యాజ్ చేస్తే, మా తల్లిని యాజ్ చేస్తే నాకు జలమేడు గుండాలు దొరికినాయి. ఇక్కడ అచ్చమల్లె నిచ్చమల్లెలు ఉన్నాయి. ఒక పువ్వులు తెప్పుకుంటే ఈ నీళ్లు పట్టుకుపోయి నా భర్త పువ్వు చేస్తాననుకున్నది. ఆ గుండము లోపల పార్వతమ్మ ఏనాడు అడుగు పెడతా ఉంటే కళ్ళ చూసి అమ్మా పార్వతి ఒక్క ప్రతిజ్ఞ చూస్తా, ప్రతివాత ధర్మం చూస్తా.

0: పూలు కప్పముట్టని కవితా చెడలేని పత్రికి వచ్చిందయ్యా.
1: నేను శంకరుడి భార్య పార్వతీదేవిని.
0: అమ్మా నీకేమి కావాలమ్మా?
1: నాకు పురుగుముట్టని పువ్వులు కప్పముట్టని గౌతం చెడరేని పత్రితోటి నా యొక్క భర్త శివునికి నిలువేళ్ల పాల పూజ కడితే నాకు అటుకనూరు మంది ఆడవాళ్ళ సంతు అటుకనూరు మంది మగవాళ్ళ సంతు ఓడి కడతానన్నాడు. నేను పూజ కోసం పత్రిలు తీసుకుపోవడానికి వచ్చిందయ్యా.
0: శంకరుడి ఎండి కొండ మీద లేడు మరి ఒక కాశీయాత్రకి వెళ్ళిపోయినాడు. మరి శంకరుడి కింద ఉండే శివజంగమయ్యను ఏనాటికైనా గాని నాకు తన గట్ట పూజ నాకు గట్టినట్టు ఉంటే మరి తప్పకుండా నేను సంతాన ఫలం ఇస్తానమ్మా. నమ్మది నమ్మది ఆడవిల్ల నమ్మది అనుకున్నాడు దేవజంగమయ్య, మచ్చుగొట్టినాడు మా వేసినాడు. పార్వతమ్మ మరి ఒక పురుగు ముట్టని పువ్వులు కప్పముట్టని గౌతం అంటే అక్కడ మైసాచి వృక్షం ఉండేది, మైసాచి బంకనేమో చెడరేని పత్రి అంటారు. అక్కడ కాటంగి వృక్షం ఉన్నది, కాటంగి వృక్షానికి మొదలు ఒకటి మోసములు మూడు ఇష్టం, వన్యపువ్వు బ్రహ్మవన్యపువ్వు శంకరుడి వన్యపువ్వు నీలవన్యపువ్వు ఉన్నదమ్మా. ఆ పువ్వులు తీసుకోవచ్చు. పువ్వు పురుగు ముట్టని పువ్వులు అంటే గవున్నాయి, కప్ప ముట్టని గవతం అంటే మరి ఒక మరి కొబ్బరి వృక్షం ఉన్నది, కొబ్బరి వృక్షానికి ఒక కొబ్బరికాయ ఉన్నది, ఆ కాయ తీసుకువచ్చి కొట్టినట్టు ఉంటే కప్పముట్టని గౌతం ఉన్నదమ్మా. అమ్మవారు పర్వతమ్మ ఏమనుకున్నది, అరే రే రే రే శంకరుడు నా భర్త విచ్చ సంతాన ఫలం ఉన్నది, జంగమయ్య ఇచ్చ సంతాన ఫలం ఉన్నది, అయినా ఇక్కడ నా జంగమయ్య ఫలమిత్తడానికి నా భర్త చూడత్తడనుకున్నది.

పార్వతమ్మ కలకల కలకల కన్నీరు తీయని గాని శంకరుడు ఏమనుకున్నాడు, ఆయన నేను పార్వతి గర్భము లోపల ఎవరిని ఓడి కట్టాలని చెప్పి అరిచేయ లోపల అంజనీ వేసుకొని చూచటాలకు ఆ ఊళ్ళో పుట్టింది ఆసవిడలమ్మ, గుర్రాల్లో పుట్టింది మరి గొగు సవిడలమ్మ ఉన్నది. ఆ సవిడలమ్మని వేడుకుంటానన్నాడు. మరి ఎక్కడ పోతే నా బిడ్డ సవిడలా దేవాని ఏ విధంగా

పుట్టినా, ఆ సౌడలమ్మ రోగుల్లో పుట్టినా, రోగు సౌడలమ్మ కాళ్ళు చూడబోతే కనకపురితాలు, చేతులు చూడబోతే చెన్నంగి పడతలు, గుడ్డు చూడబోతే ఉమ్మడికాయల సన్నం, నరే ఏడు నర్రదాళ్ళు.

0: పండుగ దగ్గరికి రాలేదు, ఎందుకు ఆగ్రహానికి వస్తున్నావమ్మా?
1: లేదు లేదు బిడ్డలాలా, మరి ఎండి కొండ మీద మా నాన్నడు ఒకాల శంకుడు మంచి మెల్ల తోట మాయకుండం కాడ నన్ను వేడుకొని వెదురుకుంటా ఉన్నాడు. మా తండ్రికి ఏమి కట్ట వచ్చిందో నేను వెళ్ళిపోతా ఉన్నా. ఎన్ని రోజుల బట్టి కడుపులు చల్లగలకుండా నేను ఒక ఆగుల్లో పుట్టిన ఆగుల్లో పెరిగిన కాబట్టి బిడ్డలాలా ఇలా నేను వెళ్ళిపోతన్నా. మరి ఎక్కడ పోతివి? ఆగుల్లో పుట్టిన ఆగు సౌడలవ, మరి గోగుల్లో పుట్టిన గోగు సౌడలవ అని వేడుకుంటే వేడుకుంటే మీకు తలుచుకుంటే తలాపురం ఉంటా బిడ్డ. కట్టం రానే రాదు గాని ఒకవేళ నాకు కట్టం వచ్చినాడు ఎక్కడ పోతిరి ఒక్క బోయిలాలని ఆది చేసుకుంటే నాకు ఆది చేసుకుంటే బిడ్డలాలా ఈయనని పూరిని ఇచ్చామ నరులు మరి ఒక గువ్వ గుడ్డంతా పొదుగు చేసి పెడి పెడి పెడి పెడి లెంకలు కొడితే మరి కలియబాకులు అన్నగా మరి ఒక జాగిరి జెండలు కట్టి మరి చేతితోటి సాజు దెబ్బలు కొట్టి ఆడిబిడ్డ కరణం అని

0: అనాథంగం అయ్యా, మా తల్లి గర్భవాసం అని సంతాన బలం వెళ్ళిపోమంటానవా? వెళ్ళిపోవాలి కానీ నువ్వు సంతాన బలం ఏ ప్రకారం ఇస్తున్నావు నానా?
1: మరి ఒక పార్వతమ్మ కోరుకున్నది అట్క 100 మంది ఆడపిల్లల సంతు సభ, 100 మంది మగపిల్లల సంతు ఏనాడు కోరుకున్నదో.

మీరింతవరకు శ్రీ సాయిల్ల వెంకటయ్య బృందం వారిచే నల్లపోచమ్మ కథ మొదటి భాగం ఒక కథ వినారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి చిత్రసీమ సినీగీతాలు వింటారు. ముందుగా వినండి హలో బ్రదర్ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగారం చేసిన వేటూరి గీతం, సంగీతం రాజకోటి

ఇప్పుడు వినండి, అల్లరి మొగుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తారంట.
1: ఎవరి నెత్తర చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తర చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అన్న.

ఆకాశవాణి మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:50 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి పురోహిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు, ఆరోగ్యానికి పండ్లు కూరగాయల రసాలు అనే అంశం ప్రసారమవుతుంది. 7:10 ఈరోజు ఇల్లు వాకిలి కార్యక్రమంలో తొలకరికి ముందు వ్యవసాయ పనులు గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మమత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ శీర్షికన మిషన్ శక్తి పథకం శ్రీమతి సుధామూర్తి ఐసిడిఎస్ సిడిపిఓ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో. 8:03 ఈరోజు రాత్రి కరెంట్ అఫైర్స్. 9:10 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 మధుర గీతాలు అలనాటి సుమధుర గీతాలు వింటారు. ఇక రేపటి ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో శాంతి సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో అంబా పంచరత్నం దేవీ కీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 పొలం పనులు. 7:00 హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ పి నరేంద్రబాబు. 7:10 ఉదయ తరంగిణి శీర్షికన సుపదం సామాన్యుని విజయగాథ శీర్షికన నాటకరంగంలో రాణిస్తున్న సంపంగి కృష్ణయ్య గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ ప్రసారమవుతుంది. తర్వాత ఇది మన చట్టం శీర్షికన అరెస్టు గురించి ప్రముఖ న్యాయవాది వైఎన్ వివేకానంద గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శేషాచారి గారి గాత్రం ప్రసారమవుతుంది. 10:03 రేపు ఉదయం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:03 రేపు ఉదయం ఎవ్వరిది పాపం నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి నందిరాజు పద్మలత జయరాం, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 12:10 యువవాణి సంగీతం కార్యక్రమంలో 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రవేశ కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత్ర ఆధ్యాత్మికవేత్త సోషల్ యాక్టివిస్ట్ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి

0: టెలీ లా యాప్, www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎడ్రపాటి మాధవీలత. ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూన్ 8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గవర్నర్ వీడియో సందేశాన్ని లోక్ భవన్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో డాలర్, పెట్రో డాలర్ల వినియోగాన్ని తగ్గిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ అన్నారు. దేశ కరెన్సీ విలువను కాపాడడంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. తాను తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే వాహనాల వినియోగాన్ని తగ్గించానని పేర్కొన్న శివప్రతాప్ శుక్లా ప్రధాని పిలుపు మేరకు వాహనాల వినియోగాన్ని మరో 50% వరకు తగ్గించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో వాహనాల వినియోగాన్ని తగ్గించేలా ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు అధికారులకు సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్టు గవర్నర్ తెలిపారు. రాష్టవ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇప్పటివరకు 4,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గడిచిన 2.5 సంవత్సరాల్లో దేశంలో అత్యధికంగా వరి పండించిన, కొనుగోలు చేసిన రాష్టం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నల్గొండ జిల్లా చెట్ల చిన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రబీ ధాన్యం కొనుగోలుకు రాష్ట్రంలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రానున్న 2-3 రోజుల్లో మరో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తామని చెప్పారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణీపై ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్తో సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందన్నారు. 100 సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తోందన్నారు. ఈసారి 125,000 చేప పిల్లలు అందుబాటులో ఉంచినట్టు మంత్రి చెప్పారు. 35 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. సింగరేణిలో మహిళా శక్తికి ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించడంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ల ఆపరేటర్లుగా కొందరు మహిళలకు కంపెనీ అవకాశం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో జారీ అయ్యే డంపర్ ఆపరేటర్ల నియామకాల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించేందుకు రంగం సిద్దం చేసింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు, ఓవర్ బర్డెన్ను గని క్వారీ నుండి ఉపరితలానికి రవాణా చేయడానికి 60 నుంచి 100 టన్నుల భారీ డంపర్లను వినియోగిస్తుంది. సింగరేణిలో గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటివరకు కేవలం పురుషులు మాత్రమే ఈ భారీ డంపర్లను నడుపుతూ వస్తున్నారు. అయితే మహిళా శక్తిని సద్వినియోగం చేసుకోవాలని, వారి నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను కూడా వినియోగించుకోవాలని రాష్ట ప్రభుత్వం సింగరేణిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల్లో డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకున్న మహిళలకు శిక్షణనిచ్చింది. వారిలో శిక్షణ పూర్తి చేసుకున్న 13 మంది మహిళా

ఉద్యోగులు తాము డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి సంసిద్దంగా ఉన్నామని కంపెనీకి తెలియజేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈరోజు భారత్ ఆస్టేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ప్రారంభమైంది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ, బెంగళూరు సైన్స్ అండ్ టెక్నాలజీ, జయశంకర్ యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయ సాంకేతికతలు, ప్రెసిషన్ ఫార్మింగ్, నవకల్పనలు, స్థిరమైన వ్యవసాయ విధానాల్లో భారత్ ఆస్టేలియా దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్బంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ, విద్యా సంస్థలు, పరిశ్రమలు, సాంకేతిక నిపుణులు, రైతుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. 2047 నాటికి మానవరహిత వ్యవసాయం దిశగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 21-22 తేదీల్లో జరగనున్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్లను రేపటి నుంచి మీసేవ వాట్సాప్ ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు. మీసేవ అధికారిక వాట్సాప్ నెంబర్ 8096958096 హాయ్ అని మెసేజ్ పంపించడం ద్వారా ఆప్షన్లు నమోదు చేసి హాల్ టికెట్ రిసీవ్ చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమరం భీం భవన్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 508 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించారు. 10వ తరగతిలో 214 మంది, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో 165 మంది, మొదటి సంవత్సరంలో 129 మంది విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామీణ పేద వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు సాధించిన ఈ విజయం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట పార్టీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు 10 సూచనలతో కూడిన కరపత్రాన్ని ఈ సందర్బంగా విడుదల చేశారు. స్వదేశీ వినియోగం, ఇంధన పొదుపు, దేశీయ పెట్టుబడులు ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని పేర్కొన్నారు. ఆర్థిక నిపుణుడు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి సప్త సూత్రాలపై విశ్లేషణ చేస్తూ, సామాన్య పౌరులు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వివరించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉరుములు, మెరుపులతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా ఎల్లుండి నుండి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూన్8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. వైశ్విక అనిశ్చితతాయాః ఆర్థిక సమాహ్వానానాం చ మధ్యే

0: బ్రిక్స్ దేశాః రచనాత్మికాం భూమికాం నిర్వహంతీతి భారతేన దృఢతయా ప్రతిపాదితం. నవదిల్ల్యాం అద్య ద్విదివసీయ బ్రిక్స్ విదేశమంత్రిణాం సమ్మేళనస్య ఆరంభః అభవత్. శ్వః ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః అబుధాబీ యాత్రాయాః సమయే భారత యుఏఈ దేశౌ ద్వైపాక్షిక సంబంధాన్ అగ్రిమస్తరే నయితుం సజ్జతే స్తః. కాంగ్రెస్ దళస్య నేతా విడి సతీశన్ వర్యః కేరళం రాజ్యస్య ముఖ్యమంత్రి భవిష్యతి. భారతస్య నిర్వాచనాయోగేన స్పష్టం యథార్థం చ మతదాతృసూచీం సునిశ్చేతుం షోడశ రాజ్యేషు త్రిషు కేంద్రశాసిత ప్రదేశేషు చ SIR ఇత్యస్య తృతీయ చరణస్య ఘోషణా కృతా. అపి చ అమెరికాదేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః తథా చీనదేశస్య రాష్ట్రపతిః షీ జిన్ఫింగ్ ఇత్యేషః చ బీజింగ్ నగరె మహత్వపూర్ణం వార్తాలాపం కృతవంతౌ. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య నవదిల్ల్యాం బ్రిక్స్ విదేశమంత్రిమండలస్య విదేశమంత్రిభిః సహ మేళనం కృతం. రూసదేశస్య విదేశమంత్రి సర్గేయ్ లావరోవః, ఇరానదేశస్య విదేశమంత్రి అబ్బాస్ అరాఘచి, దక్షిణాఫ్రికాదేశస్య విదేశమంత్రి రొనాల్డ్ లామోలా, బ్రాజిలదేశస్య విదేశమంత్రి మౌరో వియేరా ఇత్యాదయః అద్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ మేళనం కృతవంతః. ఇదముపవేశనం నవదిల్ల్యాం ప్రచలితె బ్రిక్స్ విదేశమంత్రిమండలస్య సమ్మేళనానంతరం అభవత్. ततः पूर्वं विदेशमंत्री डॉक्टर एस जयशंकरः स्वस्य प्रारंभिके भाषणे उक्तवान् यत् वैश्विक व्यवस्थायाः केन्द्रस्थाने शान्तिः सुरक्षा चास्ति. सः अवदत् यत् अद्यतनीयाः संघर्षाः केवलं संवादस्य कूटनीतेः च महत्त्वं प्रदर्शयन्ति. सः अवधानं दत्तवान् यत् वर्तमानसंघर्षाः आर्थिक अनिश्चितताः వ్యాపారస్య తంత్రజ్ఞానస్య ఋతుదశా సమాహ్వానాని చ వైశ్విక పరిదృశ్యం నిర్మీయంతే. తథా చ అస్మిన్ విషయే బ్రిక్స్ దేశాః రచనాత్మక స్థిరతాం చ ఆనేతుం మహత్వపూర్ణాం భూమికాం నిర్వహంతి. డాక్టర్ జయశంకరః సహభాగి దేశానాం తేసాం ఉపస్థిత్యై బ్రిక్స్ సంరచనాయాః అంతః సహకారం సుదృఢీకరణాయ నిరంతరం ప్రతిబద్ధతాయై చ ధన్యవాదం ప్రదదాత్. ఊర్జాయాః, ఆహారస్య, ఉర్వరకస్య, స్వాస్థ్య సురక్షయాః చ విషయే నైకే దేశాః నిరంతరం సమాహ్వానానాం సమ్ముఖీకరణం కుర్వంతః సంతీతి మంత్రిణా ఉక్తం. శ్వః శుక్రవాసరే అబుధాబీనగరే యదా ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః యుఏఈ దేశస్య రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్యాన్ ఇత్యనేన సహ మేళనం భవిష్యతి. తదా భారత్ యుఏఈ దేశయోః మధ్యే దృఢం సహభాగిత్వం అగ్రిమస్తరే నయితుం సజ్జతా అస్తి. ఉభౌ నేతారౌ సమగ్ర సామరిక సహభాగిత్వస్య పూర్ణవ్యాప్తిః సమీక్షితవంతౌ. తథా చ అనేకేషాం మహత్వపూర్ణానాం సంధేః ఆదానప్రదానస్య సాక్షిభూతౌ. ఔపచారిక సామరిక రక్షా సహభాగితాయాః కృతే కార్యం కర్తుం ఆశయపత్రం ఏవ సర్వాధికం పరిణామాత్మకం ఆసీతితి. ద్వైపాక్షిక సురక్షా సంబంధేషు ప్రముఖం సోపానమాసీత్. దశదినాని యావత్ ప్రచలితం ఉచ్చ నాటకీయతాం ఉత్కంఠాం చ సమాప్య కాంగ్రెస్ దళేన అద్య విడి సతీశన్ ఇత్యస్య నామ కేరళం రాజ్యస్య నూతన ముఖ్యమంత్రి రూపేణ ఘోషితం. ఏషా ఘోషణా నవదిల్ల్యాం వార్తాహర సమ్మేళనే కాంగ్రెస్ నేతారః అజయమాకనః, ముకులవాసనికః, దీపాదాసమున్షి ఇత్యేతాః కృతవంతః. ఘోషణయా సహ కాంగ్రెస్ నేతృత్వే యుడిఎఫ్ రాజ్య సర్వకారస్య నిర్మాణం కర్తుం ప్రవర్తయిష్యతి, యేన పక్షద్వంద్వ సమాప్తః. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. కేంద్రీయగృహమంత్రి అమితశాహ అద్య అవదత్ యత్ NDRF ఇతి రాష్ట్రీయాపత ప్రతిక్రియాబలేన వింశతివర్షాణాం అల్పావధౌ సంపూర్ణే దేశే చత్వారింశోత్తరైకశతకోటిజనానాం విశ్వాసం అర్జితం.
1: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रति

0: ఇప్పుడు మీరు యూజీ 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ విద్యార్థుల కోసం తెలుగులో ప్రబంధకవులు అన్న అంశం గురించిన రేడియో పాఠం వినండి. వినిపిస్తున్నవారు డాక్టర్ శంకర్ అనంత.
1: ప్రియమైనటువంటి విద్యార్థి మిత్రులారా, ఈరోజు మనము బీఏ తెలుగు 3వ సంవత్సరం సెమిస్టర్ 5కు సంబంధించినటువంటి పాఠ్యాంశము ప్రబంధ కవులు అనేటటువంటి పాఠ్యాంశం గురించి మనం ఇవాళ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ప్రబంధం అంటే ఏమిటి, ప్రబంధ కవులు అంటే ఏంటి? ఈ పదం మీకు తెలిసినటువంటి పదమే. ప్రబంధము అంటే ప్రకృష్టమైనటువంటి బంధం కలిగినటువంటి దానినే ప్రబంధము అంటారు. ప్రకృష్టమైనటువంటి బంధము అంటే శ్రేష్టమైనటువంటి బంధము ఉండాలన్నమాట. అంటే అక్షరాలు కానీ పదాలు కానీ కూర్చడంలోనూ, వాక్యాలను ప్రయోగించడంలోనూ, భావాలను ఆవిష్కరించడంలోనూ జాతి వార్తా చమత్కారాలు ఉండేలా రచన సాగినట్లయితే దానిని ప్రబంధము అని అంటారు. ప్రబంధం అంటే ఏమనుకుంటున్నాము, అక్షరాలు కానీ పదాలు కానీ వాక్యాలను ప్రయోగించడంలోనూ, భావాలను ఆవిష్కరించడంలోనూ జాతి వార్తా చమత్కారాలు ఉండేలా రచన సాగినట్లయితే దానిని ప్రబంధము అని అంటారు. కావ్యానికి కొన్ని అవయవాలు ఉంటాయి. ఈ అవయవాలన్నింటిలోనూ ఈ బంధము చక్కగా పోషింపబడినట్లయితే దానిని ప్రబంధము అంటారు. ఇక ప్రబంధము అనగానే మనకు వర్ణనలు ఉండాలి, అష్టాదశ వర్ణనలు ఉండాలి. అంటే 18 రకాలైనటువంటి వర్ణనలు ఉండాలి. కథావస్తువులో ఏకసూత్రత ఉండాలి, కథావస్తువులో ఏకసూత్రత ఉండాలి, దానినే వస్వైక్యము అని అంటారు. ఏకనాయకాశ్రయత్వం ఉండాలి, అంటే ప్రబంధం అంతటికీ కూడా నాయకుడు ఒకడే ఉండాలి. శృంగార రసానికి ప్రాధాన్యం ఇవ్వాలి, తక్కిన రసాలకు పోషించవచ్చు కానీ శృంగారము అనేటటువంటిది అంగీరసముగా ఉండాలి. ఈ ప్రబంధాలు అనేటటువంటివి అనువాదాలు కావు, స్వతంత్రమైనటువంటి రచనై ఉండాలి. అంటే పురాణాలలో ఉండేటటువంటి ఏదైనా మూలకథను తీసుకొని విస్తరించి రాసినట్లయితే దానిని ప్రబంధము అంటారు. అలంకారాలు ఉండాలి, వక్రోక్తులు ఉండాలి, వ్యంగ్యాస్త్రాలు ఉండాలి, ఇంకా రసానందమే ప్రబంధాలకు ముఖ్యమైనటువంటి లక్షణము. ఇక మనకు నన్నెచూనుడు మహాకవి రచించినటువంటి కుమార సంభవం అనేటటువంటి కావ్యమే తొలి ప్రబంధంగా కనబడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత తిక్కన తాను రచించినటువంటి ఆంధ్ర మహాభారతాన్ని ప్రబంధ మండలి అనేటటువంటిదిగా పేర్కొనడం జరిగింది. ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అనేటటువంటి బిరుదు ఉంది. మనము రాయల కాలాన్ని, 16వ శతాబ్ద కాలాన్ని ప్రబంధ యుగము అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఆ విధంగా తెలుగులో వచ్చినటువంటి మనకు మొట్టమొదటి ప్రబంధంగా అల్లసాని పెద్దనగారు రాసినటువంటి మనుచరిత్ర తొలి ప్రబంధముగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక మనకు ఈ తొలి ప్రబంధంగా గురించి కనుక తెలుసుకున్నట్లయితే మనకు అంటే సంపూర్ణమైనటువంటి లక్షణాలతో కూడినటువంటి ప్రబంధంగా అల్లసాని పెద్దనగారి యొక్క మనుచరిత్ర కనబడుతూ ఉంటుంది. అంతకంటే ముందు శ్రీకృష్ణదేవరాయలు గారు మనకు ఆముక్త మాల్యద అనేటటువంటి 7 ఆశ్వాసాల ప్రబంధాన్ని రాయడం జరిగింది. అది విష్ణుచిత్తుడి కథ. మధురానగరపు రాజుకు మోక్షము కలిగించేటటువంటిది విష్ణుభక్తి అని చెబుతూ నిరూపణగా చెప్పినటువంటి కాండిక్య కేశీధ్వజ సంవాదము, యమునాచార్యుడి కథ, గోదాదేవి కథ, మాలదాసరి కథ మొదలైనటువంటివన్నీ కూడా విష్ణుభక్తి మహిమను చెప్పేటటువంటిదే. విష్ణుచిత్తుడు విష్ణువు కూడా ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా శ్రీకృష్ణదేవరాయలు గారు రాసినటువంటి ఆముక్త మాల్యద 7 ఆశ్వాసాల ప్రబంధము ఇది. ఇక మనకు తెలుసుకున్నట్లయితే తెలుగులో వచ్చినటువంటి ప్రబంధాలలో మనకు మొట్టమొదటగా అల్లసాని పెద్దనగారు కనబడతారు. వీరు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉండేటటువంటి ఆస్థాన కవి, ఆంధ్ర కవిత పితామహుడు అనేటటువంటి బిరుదు ఉంది. ఇతడు రచించినటువంటి ప్రబంధానికే మనుచరిత్రకే స్వారోచిష మనుసంభవము, దీనికే మనుచరిత్ర అనేటటువంటి పేరు. ఇది శ్రీకృష్ణదేవరాయలకు అంకితమిచ్చినటువంటిది. ఇది 6

ఆశ్వాసాల ప్రబంధము, దీనికంటే ముందు హరికథాసారము అనేటటువంటి గ్రంథము రచించి తన గురువైనటువంటి శఠగోపమునికి అంకితం ఇచ్చినాడు. అది ఇవాళ హరికథాసారము అనేటటువంటి గ్రంథము, అలభ్య గ్రంథము. ఇక మనకు అలసాని పెద్దన గారి యొక్క మనుచరిత్ర అనగానే మనకు ప్రవరుడు వరుదిని ప్రవరాకిల యొక్క కథ మనకు కనబడుతూ ఉంటుంది. ప్రవరుడు అరుణాస్పదపురం అనేటటువంటి పట్టణంలో పుట్టినటువంటి ఒక బ్రాహ్మణుడు. అతను తీర్థయాత్రలంటే మహా ఇష్టము. ఆ తీర్థయాత్రలు చూడాలనేటటువంటి ఉద్దేశంతో అతడు హిమాలయాలకు, ఆ పాదలేపనం యొక్క సహాయంతో హిమాలయాలకు వెళ్ళినాడు. అదంతా కూడా మనకు కథాంశము మనకు కనబడుతూ ఉంటుంది. ఇది అల్లసాని పెద్దన గారి యొక్క మనుచరిత్రగా మనకు మనము చూడవచ్చు. ఇక మనకు అంటే ఈ మనుచరిత్రకు మూలము మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి కథను తీసుకొని చక్కగా పోషించి మనోహరమైనటువంటి ప్రబంధంగా ఈ పెద్దన గారు మనకు ఈ మనుచరిత్రను తీర్చిదిద్దడం జరిగింది. ఇక రెండవ కవి గనక చూసినట్లయితే నందితిమ్మన గారికి, ఇతనికే ముక్కుతిమ్మన అనేటటువంటి పేరు ఉంది. ఇతడు శ్రీకృష్ణదేవరాయల యొక్క సంస్థానంలో ఒకరు. రాయలవారి యొక్క భార్య అయినటువంటి తిరుమలదేవికి అరణముగా విజయనగరం వచ్చినటువంటి కవి. ఇతని యొక్క రచన గనక చూసినట్లయితే పారిజాతాపహరణము, ఇతను వాణీ విలాసము అనేటటువంటి మరొక కావ్యాన్ని కూడా రచించినట్లు తెలుస్తూ ఉంటుంది. ఇక ముక్కుతిమ్మనార్యు ముద్దు పలుకు అనేటటువంటి ఒక సూక్తి మనకు నందితిమ్మన పైన కనపడుతూ ఉంటుంది. అంటే భాషలో ఉండేటటువంటి మధురమైనటువంటి పదాలను ఏర్చి కూర్చి సందర్భానికి, పాత్రల వ్యక్తిత్వాలకు, మనస్తత్వాలకు తగినంత రీతిలో నుడికారమైనటువంటి సొబగులతో ప్రయోగించడమే ముద్దు పలుకు. అంటే ముక్కుతిమ్మనార్యు ముద్దు పలుకు అనేటటువంటి నానుడి ఎలా వచ్చింది అంటే, భాషలో ఉండేటటువంటి మధురమైనటువంటి పదాలను ఏర్చి కూర్చి సందర్భానికి తగినట్లుగా, పాత్రలకు వ్యక్తిత్వాలకు మనస్తత్వానికి తగినటువంటి రీతిలో నుడికారపు ప్రయోగాలతోటి ప్రయోగించడమే ముద్దు పలుకు అనేటటువంటి పేరుతో పిలుస్తారు ఈ నందితిమ్మన గారి యొక్క పారిజాతాపహరణము ప్రసిద్ధమైనటువంటి ప్రబంధంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక మరొక రకమైనటువంటి ప్రబంధ కవి మాదయ్య గారి మల్లన. ఇతడు శైవ బ్రాహ్మణుడు. ఇతను 516 గద్యపద్యాలతో కూడినటువంటి రాజశేఖర చరిత్ర అనేటటువంటి 3 ఆశ్వాసాల కావ్యాన్ని రచించాడు. ప్రబంధ శైలిలో రచించినటువంటి రాజశేఖర చరిత్రలో అవంతీపురాన్ని పాలించే ఒకనొక రాజశేఖరుడు అనేటటువంటి రాజు తాలూకుగా యుద్ధ విజయాలను, ప్రణయ విజయాలను వర్ణించినాడు ఈ రాజశేఖర చరిత్ర అనేటటువంటి గ్రంథం లోపల. ఇది మాదయ్య గారి మల్లనకు సంబంధించినటువంటి రాజశేఖర చరిత్ర అనేటటువంటి ప్రబంధము గురించి. ఇక మరొక ప్రబంధ కవి దూర్జటి. ఇతను దూర్జటి శ్రీకాళహస్తీశ్వర భక్తుడు. ఇతన్ని పెద్ద దూర్జటి అని కూడా అంటారు. శైవభక్తి ప్రబంధమైనటువంటి శ్రీకాళహస్తి మహత్యము మరియు శ్రీకాళహస్తీశ్వర శతకము అనేటటువంటి గ్రంథాలను రాసినటువంటి ప్రబంధ కవి దూర్జటి. ఈ శ్రీకాళహస్తి మహత్యానికి మూలము షడధ్యాయి అని దూర్జటి మునిమనువడైనటువంటి లింగరాజకవి తాను రాసినటువంటి కాళహస్తి మహత్యంలో చెప్పడము జరిగింది. లోకంలో ఉండేటటువంటి విభిన్న మనస్తత్వాలను, వివిధ రకాలైనటువంటి చిత్తవృత్తుల్ని కాచి పొడవు వడపోసినటువంటి వాడు దూర్జటిగా మనకు కనపడతాడు. ఈ దూర్జటి ఈ 2 ప్రసిద్ధమైనటువంటి ఒక శ్రీకాళహస్తీశ్వర మహత్యము, శ్రీకాళహస్తీశ్వర శతకము అనేటటువంటి గ్రంథాలను రాసినాడు. ఇక మరొక రకమైనటువంటి ప్రబంధ కవి అయ్యలరాజు రామభద్రుడు. రామాభ్యుదయము వీరి యొక్క రచనలు. రామాభ్యుదయము సకల కథా సంగ్రహము ఇతని యొక్క కావ్యాలుగా కనబడుతూ ఉంటాయి. రామాభ్యుదయము సకల కథా సంగ్రహము ఇతని యొక్క రచనలు. శ్రీకృష్ణదేవరాయలు అంతిమ దశలో విజయనగరంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి అయ్యలరాజు రామభద్రుడు. ఈ రామాభ్యుదయము 8 ఆశ్వాసాల ప్రబంధము. ఇందులో కొన్ని చమత్కారాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, దశరథుని పుత్రకామేష్టి సందర్భంలోని వ్యాకరణ ప్రస్తావన, శూర్పణఖ ముక్కు చెవులు కోసింది, లక్ష్మణుడు కాదని చెప్పటము ఇందులోని ప్రత్యేకతలుగా మనకు కనపడుతూ ఉంటాయి. ఈ అయలరాజు రామభద్రుడు రామాభ్యుదయము సకల కథ సంగ్రహము అనేటటువంటివి ఇతని

0: గ్రంథాలు. ఇక మరొక రకమైన ప్రబంధ కవి తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడు అనగానే మనకు పాండురంగ మహత్యము గుర్తుకొస్తుంది. ఇది అపురూపమైనటువంటి ప్రబంధము. పండరీపురంలో ఉన్న తీర్థక్షేత్ర దైవతాలను వర్ణించేటటువంటి రచన. ఆ క్షేత్రం యొక్క గొప్పతనము చెప్పుకోవడం కోసము స్థానికమైనటువంటి కొన్ని కథలను ఎంచుకొని స్వతంత్రమైనటువంటి కల్పనలు చేసినాడు తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడు మనకు అంతేకాకుండా ఘటికాచల మహత్యము, ఉద్భటారాధ్య చరిత్ర అనేటటువంటి గ్రంథాలను కూడా రాయడం జరిగింది. ఇది తెనాలి రామకృష్ణుడికి సంబంధించినటువంటి విషయం. ఇక మరొక రకమైనటువంటి ప్రబంధ కవి రామరాజభూషణుడు. రామరాజభూషణుడు సంగీత విద్వాంసుడు. ఇతను శ్రీకృష్ణదేవరాయల అల్లుడు. అలియరామరాయల ఆస్థానానికి ఆభరణంలా ఉండటం వల్ల ఇతనికి రామరాజభూషణుడు అని పేరు వచ్చింది. ఇతడు రచించినటువంటి గ్రంథాలు వసుచరిత్ర, హరిచంద్ర నలోపాఖ్యానము, కావ్యాలంకార సంగ్రహము. వీటిలో మొదటిది వసుచరిత్రము, రెండవది హరిచంద్ర నలోపాఖ్యానము. వసుచరిత్రము వంశవర్ణనలో ఆదిల్షా వెనుకొండ మీదికి దండెత్తి వచ్చినప్పుడు తిరుమలరాయలు ప్రదర్శించినటువంటి యుద్ధ చాతురత ఈ వసుచరిత్రలో అభివర్ణించబడింది. ఇక రెండవది హరిచంద్ర నలోపాఖ్యానము. ఇది కేవలము శ్లేషమయమే. హరిచంద్ర నలమహారాజుల యొక్క చరిత్రలను తెలిపేటటువంటిదే హరిచంద్ర నలోపాఖ్యానము. ఇక మూడవ గ్రంథము కావ్యాలంకార సంగ్రహము. ఇది సాహిత్య శాస్త్రానికి సమానార్థకంగా అలంకార శాస్త్రము అనేటటువంటి మాట కూడా ఒక ప్రయోగంలో కనబడుతూ ఉంటుంది. కావ్యాలంకార సంగ్రహము, ఈ మూడు గ్రంథాలు కూడా రామరాజభూషణుడు రాసినటువంటి మనకు రచనలుగా కనబడుతూ ఉంటాయి. ఇక మరొక రకమైనటువంటి ప్రబంధ కవి పింగళి సూరన. పింగళి సూరన తెలుగు సాహిత్యాన్ని ఏలినటువంటి మహాకవులలో ఒకడు. రాఘవ పాండవీయము అనేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి శ్లేష కావ్యాన్ని రచించినాడు. ఈ కావ్యంలో ఉన్నటటువంటి ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకు, భారత ఇతిహాసంలోని కథకు ఒకేసారి అన్వయించుకోవచ్చు. పింగళి సూరన అనగానే మనకు గుర్తుకొచ్చే ప్రబంధము కళాపూర్ణోదయము, గిరిజా కళ్యాణము, గరుడ పురాణము అనేటటువంటి రచనలుగా మనకు కనబడుతూ ఉంటాయి. పింగళి సూరన యొక్క కళాపూర్ణోదయము మిక్కిలి చాలా ప్రసిద్ధమైనటువంటి రచన. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ ప్రబంధ కవులు, అష్టదిగ్గజ కవులుగా మనం చెప్పుకునేటటువంటి ఈ ఎనిమిది మంది కవులు కూడా తెలుగు సాహిత్యంలో ప్రబంధానికి విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని కల్పించినటువంటి రచయితలుగా మనకు కనబడుతూ ఉంటారు. ఇది తెలుగు సాహిత్యంలో ప్రబంధ కవులు. ప్రబంధము అంటే ఏమిటి అంటే అష్టాదశ వర్ణనలు ఉండాలి అనేటటువంటిది మిక్కిలి పోషిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా పురాణంలో ఉండేటటువంటి ఏదైనా ఒక చిన్న కథను తీసుకొని దాన్ని అనేకమైనటువంటి కల్పిత ఇతివృత్తాలతో కూడినటువంటి రచనగా మనకు ప్రబంధము అనేటటువంటి రచన కనబడుతూ ఉంటుంది. ఇది ప్రబంధ సాహిత్యానికి సంబంధించినటువంటి ఈ విషయము. ఇది ప్రబంధ కవులు అనగా 8 మంది కవుల గురించి తెలుసుకునేటటువంటి సమాచారము.
1: ఇంతవరకు మీరు UG 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ విద్యార్థుల కోసం తెలుగులో ప్రబంధ కవులు అన్న అంశం గురించిన రేడియో పాఠం విన్నారు. వినిపించినవారు డాక్టర్ శంకర్ అనంత.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం విందాం, జెమిని సినిమా నుండి.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: సమస్యలు న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మనలో రోగ నిరోధక శక్తిని ఏ విధంగా పెంచుకోవాలి, ఎటువంటి పోషకాలు ఉన్న పదార్థాలను మనం తిని మన ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్న వివరాలు మనకు అందజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నోటికి నూరు పాలు నిజం. మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే పోషక విలువతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. మరి ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. అసలు రోగ నిరోధక శక్తి అంటే ఒక రోగకారక సూక్ష్మ జీవులకు విరుద్ధంగా పోరాడగలిగే ప్రతిఘటన సామర్థ్యం. జీవిలోని రోగ నిరోధక శక్తికి ఆ జీవికి వ్యాధులు కలగకుండా రక్షణగా నిలబడుతుంది. శరీరంలో ఉండే ప్రతి జీవులు అంటే యాంటీబాడీస్ రోగకారక సూక్ష్మజీవులకు బ్యాక్టీరియా, వైరస్ మొదలగు వ్యాధికారక జీవులు లేదా తెల్ల రక్త కణాల సున్నితత్వం విరుద్ధంగా జరిపే ప్రతిచర్య కారణంగానే రోగ నిరోధక శక్తి సాధ్యపడుతుంది. రోగ నిరోధక శక్తి అనేక రకాలుగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి జీవి పుట్టినప్పటి నుండి ఉండొచ్చు. జన్మత సిద్ధించే రోగ నిరోధక శక్తి లేదా రోగకారక జీవులకు బహిర్గతమైన తర్వాత దశలో పొందినదైనా కావచ్చు. ప్రతి జీవుల ప్రత్యక్ష పాలన పొందిన రోగ నిరోధక శక్తి వల్ల సిద్ధించింది కావచ్చు. ఇది సహజమైనది కావచ్చు. బహిర్గతం కావడం వల్ల సిద్ధించింది లేదా సింథటిక్ అంటే వ్యాధి టీకాలు వేయడం ద్వారా కూడా ఇటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కావచ్చు. అంటువ్యాధి ఒకసారి సోకిందంటే అది వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. అంటువ్యాధి వ్యాప్తి అనేది ప్రత్యక్షంగా పరోక్ష సంబంధం ద్వారా సంభవించవచ్చు. వ్యాధిగ్రస్తుడికి సంబంధించిన వస్తువులను తాకడము ద్వారా కూడా అంటువ్యాధి సోకవచ్చు. ఇంకా ఈ అంటువ్యాధులు గాలి ద్వారా, తుంపర్ల ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా కూడా వ్యాపిస్తాయి. కాబట్టి వ్యాధులకు వ్యతిరేకంగా మంచి రోగ నిరోధక శక్తిని కలిగిన ఒక వ్యక్తి తనను తాను కాపాడుకోవడమే కాకుండా సంఘటిత రోగ నిరోధక శక్తి భావన ప్రకారం మొత్తం సమాజాన్ని కూడా కాపాడిన వారవుతారు. వ్యాధులకు టీకాలు వేయడం, వ్యాధికారక జీవులతో ప్రత్యక్షంగా ఎదుర్కోవటమే కాకుండా ఆహారం పట్ల జాగ్రత్త వహించడం, రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని, పోషకాలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే పోషకాల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమైనటువంటివి ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు. ఈ మాంసకృత్తులు రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా వ్యాధులను నివారించి ఆరోగ్యం తిరిగి పొందడంలో ఎంతో దోహదం చేస్తాయి. కనుక ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్లను చేర్చడం ఎంతో అవసరము. ప్రోటీన్లు ఎక్కువగా గల ఆహార పదార్థాలు అంటే పప్పు దినుసులు, పాలు, గ్రుడ్లు, సోయా ఉత్పత్తులు మొదలగునవి. ఇక విటమిన్ ఏ జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, చర్మ ఆహార నాళిక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది. విటమిన్ ఏ ఎక్కువ గల ఆహార పదార్థాలు ఆకుకూరలు, క్యారెట్, పాలు, బొప్పాయి, టమోటా, ముడి పదార్థాలు మొదలగునవి. ఇక విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి ముఖ్య కారకాలు. ఇవి మరీ ముఖ్యంగా ప్రతి జీవులంటే యాంటీబాడీస్ తయారీకి దోహదం చేస్తాయి. విటమిన్ సి ఎక్కువగా గల ఆహార పదార్థాలు పుల్లటి పండ్లు అనగా నిమ్మ, నారింజ, బత్తాయి, ఆకుకూరలు, టమోటా మొదలగునవి. ఇక విటమిన్ ఇ, ఇది ప్రత్యక్ష కారిణి అంటే యాంటీ ఆక్సిడెంట్, రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తుంది. విటమిన్ ఇ ఎక్కువగా లభ్యమయ్యే ఆహార పదార్థాలు ప్రొద్దుతిరుగుడు నూనె, గింజలు, కుసుమ నూనె మొదలగునవి. ఇక జింకు ధాతువు రోగ నిరోధక శక్తి సక్రమంగా పనిచేయడంలో, గాయాల నివారణకు దోహదం చేస్తుంది. జింకు ఎక్కువగా గల ఆహార పదార్థాలు ముడి ధాన్యం, బీన్స్, పాలు, మాంసము, సముద్ర ఆహారము అంటే చేపలు, రొయ్యలు. ఇక ఇతర పోషకాలు అంటే విటమిన్ B6, విటమిన్ B12, కాపర్, ఫోలేట్, సెలినియం, ఇనుము మొదలగు స్థూల సూక్ష్మ పోషకాలు కూడా రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తాయి. కనుక మనం ప్రతిరోజు సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా పోషకాలు సమపాలలో లభించి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ

B6, విటమిన్ B12, కాపర్, ఫోలేట్, సెలీనియం, ఇనుము మొదలగు స్థూల సూక్ష్మ పోషకాలు కూడా రోగనిరోధక శక్తికి దోహదం చేస్తాయి. కనుక మనం ప్రతిరోజు సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా పోషకాలు సమపాలలో లభించి రోగనిరోధక శక్తిని పెంపొందించుకుని మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, మన ఆరోగ్యానికి పండ్లు, కూరగాయ రసాలు చాలా చక్కగా ఉపయోగపడతాయని వివరాలు అందిస్తున్నారు. ఈ విధంగా ఆరోగ్యానికి పండ్లు, కూరగాయల రసాలు, మానవ శరీరానికి కావలసిన అన్ని రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు అందుబాటులో ఉంచుతాయి. ఉపవాస సమయంలో శరీరంలో పిండి పదార్థాలు అధికమై కొన్ని ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. అందులో యూరిక ఆమ్లాన్ని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఆమ్లత్వాన్ని శరీరం నుండి తొలగించడానికి కొన్ని రకాల పండ్లు, కూరగాయల రసాలు అద్భుతంగా పనిచేస్తాయని మన పరిశోధకులు తెలియజేస్తున్నారు. కొన్ని రకాల తాజా పండ్లు, కూరగాయల రసాలు అన్ని రకాల మానసిక రుగ్మతలను, ఇతర వ్యాధుల నివారణ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వివిధ పండ్ల రసాలలో లభ్యమయ్యే ఆమ్లాలు, వేసవిలో అందుబాటులో ఉండే నిమ్మ, అనాస, టమోటా వంటి పండ్ల రసాలలో సిట్రిక్ ఆమ్లం అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఆర్గానిక్ ఆమ్లాలు కొన్ని రకాల పండ్లలో అందుబాటులో ఉంటాయి. పండ్లు సాధారణంగా 4 రకాలుగా లభ్యమవుతాయి. కూరగాయల పండ్లు, టమోటా, దోస. ఆమ్లత్వం కలిగిన పండ్లు నిమ్మ, నారింజ, అనాస, స్ట్రాబెర్రీ. కొద్దిగా ఆమ్లత్వం కలిగినవి యాపిల్, పీచ్, బెర్రీ. తీయటి పండ్లు బొప్పాయి, జామ, తీపి ద్రాక్ష. ఆస్కార్బిక్ ఆమ్లం బత్తాయి పండు రసంలో 32 నుండి 21 మిల్లీగ్రాముల వరకు అందుబాటులో ఉండగా యాపిల్ పండు రసంలో సుమారు 4 మిల్లీగ్రాములు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక ప్రత్యేక సూచనలు ఏంటంటే, తాజా పండ్లను మాత్రమే రసము తీయడానికి ఉపయోగించాలి. పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వలన కొన్ని రకాల పోషకాలు, ముఖ్యంగా విటమిన్ల నష్టము ఎక్కువగా ఉంటుంది. పండ్ల రసాలను చిక్కగా తీసుకొనరాదు. తగినంత నీరు కలిపి పల్చగా చేసి సేవించడం ఆరోగ్యరీత్యా మంచిది. పండిన మామిడి పండ్ల నుంచి కాక పచ్చి మామిడి కాయల నుండి కూడా రసాన్ని తయారు చేయవచ్చు. బయటకు తీసి రసాన్ని పిండి కొద్దిగా బెల్లము, తగినంత ఉప్పు, యాలకల పొడి, నీరు కలిపి సేవించవచ్చు. దీనిని ఉత్తర భారతదేశంలో పన్న అంటారు. వేసవికాలంలో ఇది చక్కని ఆరోగ్యవంతమైన పానీయము. ఇది శరీరానికి చర్వను ఇస్తుంది. ఇక పండ్ల రసాలు కొన్ని అపోహలు ఉన్నాయి ప్రజల్లో. వాటి గురించి ఈ వివరాలు అందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. దగ్గు, జలుబుతో బాధపడేవారు నిమ్మరసం త్రాగకూడదంటారు. తరచూ జలుబు రావడానికి కారణం రోగనిరోధక శక్తి తగ్గడమని చాలా మందికి తెలియదు. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచే నిమ్మకాయల వలన జలుబు తగ్గుతుందని తప్ప పెరగదు. జలుబుతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి సేవించాలి. భోజనం తిన్న 30 నిమిషాల తర్వాత ఖర్జూరం తినడం ఆరోగ్యరీత్యా మంచిది. పరగడుపున పుచ్చకాయ తినరాదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు త్రాగరాదు. భోజనం తర్వాత మాత్రమే పుచ్చకాయ తినాలి. పరగడుపున అనాస పండు అసలు తినరాదు. ఇక సౌందర్య సాధనంగా పండ్ల రసాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ముల్లంగి రసము శరీరం మీద వచ్చే శోభిమచ్చలకు రాత్రిపూట 10 రోజుల పాటు పైపూతగా లేపనం వేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఖర్జూర రసాన్ని చర్మంపై పూతగా రాస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి. ఇక ఉల్లిపాయ రసములో పసుపు కలిపి పైపూతగా రాస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి. గజ్జి, తామర వంటి వ్యాధులతో బాధపడేవారు అనాస పండు రసాన్ని ఆయా భాగాలపై పూతగా రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. శిరోజాలకు మెరుపు రావాలంటే ద్రాక్ష రసం మంచిది. ద్రాక్ష రసాలు ఆరోగ్యానికి మంచిది. దీర్ఘకాలంగా మలబద్ధకంతో బాధపడే వారికి లేదా తరచుగా మలబద్ధకానికి గురయ్యే వారికి 1 గ్లాస్ బీట్రూట్ రసం, నిమ్మరసం 1 చెంచా కలిపి తాగితే అద్భుతంగా పనిచేస్తుంది. పోషక విలువలు కూడా పెరుగుతాయి. క్యారెట్, బీట్రూట్, దోసకాయల రసం సమపాలనలో కలిపి ఉదయం పూట పరగడుపున త్రాగితే మూత్రపిండాలు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు, శాస్త్రవేత్తలు మన ఆరోగ్యానికి పండ్లు, కూరగాయల రసాలు ఎంతో దోహదం చేస్తాయని తెలియజేస్తున్నారు. కాన ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ప్రతి పౌరుడు ఈ యొక్క పండ్లు, కూరగాయల రసాలు తయారు చేసుకుని రోజు ఒకసారి సేవించడం వల్ల చక్కటి ఆరోగ్యం, చక్కటి
రోగ నిరోధక శక్తిని పెంచుకొని సంపూర్ణమైన ఆరోగ్యం

0: ఆరోగ్యంతో సంపూర్ణంగా దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటారని ఆశిద్దాం.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, యువరత్న సినిమా నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, ఎల్పిజి, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడ్డానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికాసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధాని నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నాడు నార్వే చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలియజేశారు. పర్యటనలో చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియేరా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అంతకుముందు ప్రారంభ ఉపన్యాసం చేసిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి భద్రతలు అత్యంత ప్రధానమైనవని, ఇటీవల తలెత్తిన ఘర్షణలపై చర్చలు దౌత్యం ప్రాముఖ్యతను చెబుతున్నాయని అన్నారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై బ్రిక్ దేశాల మధ్య ఉమ్మడి ఆసక్తి ఉందని ఆయన అన్నారు. తమిళనాడులో ఈరోజు ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేల వర్గానికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై స్పీకర్ జేసీడీ ప్రభాకర్తో చర్చించాలని గవర్నర్ను కోరారు. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ విప్ ఓఎస్ మణియన్ ఆదేశించినప్పటికీ ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని 25 మంది ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనిపై స్పందించిన ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వేలుమణి నేతృత్వంలోని వర్గాన్ని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

దేశవ్యాప్తంగా ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడ్డానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గృహ అవసరాల ఎల్పీజీ సరఫరా సాఫీగా సాగుతోందని, ఎక్కడా కూడా పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు నిలిచిపోయిన దాఖలాలు లేవని తెలియజేశారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా కొత్త ఎల్పీజీ కనెక్షన్లివ్వగా సుమారు 7,50,000 మంది కొత్త వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు. గత 3 రోజుల్లో సుమారు 1,40,00,000 ఎల్పీజీ బుకింగులు రాగా, వాటిలో దాదాపు 1,39,00,000 బుకింగ్లను పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులను అనుసరించి ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్దితో సహా ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పిలుపు మేరకు మంత్రిత్వ శాఖ స్థాయిలో వచ్చే ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతోపాటు ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనవి తప్ప విదేశీ పర్యటనలు చేపట్టరాదని పేర్కొన్నారు. మనం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలను పొదుపుగా వాడవలసిన అవసరం ఉందని చెప్పారు. అలాగే సాధ్యమైన చోటల్లా ప్రజా రవాణాను ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించాలని కోరారు. ఎరువుల సమతుల్య వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గ్రామస్థాయిల్లో ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా తెలియజేశారు. 2026-27 మార్కెటింగ్ సీజన్కు గాను 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, వరి క్వింటాలుకు 2,369 రూపాయల నుండి 2,441 రూపాయలకు, జొన్న క్వింటాలుకు 3,699 రూపాయల నుండి 4,023 రూపాయలకు, సజ్జలు క్వింటాలుకు 2,775 రూపాయల నుండి 2,900 రూపాయలకు, మొక్కజొన్న క్వింటాలుకు 10 రూపాయలు పెరిగి 2,410 రూపాయలకు చేరిందని అన్నారు. ఈ పెరిగిన మద్దతు ధరల వల్ల దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చౌహాన్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో రోజంతా వేడితో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని చెప్పింది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, జార్ఖండ్, ఉత్తర కర్ణాటకలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:40

0: 5 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో తొలకరికి ముందు వ్యవసాయ పనులు గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మమత గారి ప్రసంగం వింటారు.
6: రైతు సోదరులకు నమస్కారం. రైతులు ప్రతి సంవత్సరం రబీ లేదా యాసంగి పంటల తర్వాత మరలా వానాకాలంలో పంటలను సాగు చేయడానికి తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అనగా ఏప్రిల్ మే మాసాలలో ఎటువంటి పొలం పనులు అనేది మనం సాధారణంగా చేయకోకుండా పొలాన్ని వదిలేయడం జరుగుతుంది. వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించాలంటే తొలకరి వర్షాలకు ముందు చేపట్టే పనుల్లో శాస్త్రీయ పద్ధతులు పాటించడం ఎంతో అవసరం. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వేసవి చివరిలో మరియు వర్షాకాలం ప్రారంభానికి ముందు అనగా తొలకరికి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. తొలకరికి ముందు చేయాల్సిన వ్యవసాయ పనుల్లో శాస్త్రీయ దృక్పథం ద్వారా కొన్ని అంశాలను చేర్చినట్లయితే అధిక ఆదాయంతో పాటు నేల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. దీనివల్ల రాబోయే కాలంలో అధిక దిగుబడులను సాధించడమే కాకుండా సుస్థిర వ్యవసాయం వైపు మనం అడుగులు వేసిన వాళ్ళమవుతాం. అయితే ఈ తొలకరికి ముందు అనగా మే మాసంలో జూన్ మొదటి పక్షంలో చేయాల్సిన పనులను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది భూసార పరీక్షలు. ఎప్పుడైతే రబీ కాలంలో వేసిన పంట మనం కోత చేపట్టిన తర్వాత భూసార పరీక్షలు అనేది చేసుకోవాలి. ఈ భూసార పరీక్షల వల్ల లాభాలేంటి, ఇవి ఏ విధంగా చేసుకోవాలన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. భూసార పరీక్షల ద్వారా మన నేలలో ఉన్న పోషకాల శాతం అనేది మనం తెలుసుకోవచ్చు. అనగా నత్రజని, భాస్వరం, పొటాష్ లాంటి స్థూల పోషకాలు మరియు నేల యొక్క ఉదజని సూచిక. ఈ ఉదజని సూచిక ద్వారానే నేలలో ఉండే పోషకాలు మొక్కలకు అందుతున్నాయా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా సేంద్రియ కర్బనము. నేలలో సేంద్రియ కర్బనము ఎంత ఎక్కువగా ఉంటే అంత జీవం ఉన్నట్టు, అంటే అంత నేల ఆరోగ్యం బాగా ఉన్నట్టు. ఈ విషయాలను మనం అంతేకాకుండా సూక్ష్మ పోషకాలు కూడా ఏ విధంగా ఉన్నాయనేది మనం గుర్తించవచ్చు. అయితే ఈ

భూసార పరీక్షల ద్వారా మనం పంట యాజమాన్యాన్ని చేపట్టాలంటే భూమి యొక్క నమూనా, ఏదైతే మనం నమూనా తీసుకుంటామో, సాయిల్ శాంపిల్ తీసుకుంటామో, ఆ నమూనాని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పొలంలోని వేర్వేరు ప్రదేశాల నుండి 6 నుండి 8 అంగుళాల లోతులో మట్టి నమూనాలను సేకరించి సమీపంలోని భూసార పరీక్షా కేంద్రాల్లో పరిశీలించాలి. ఇది నేలలోని పోషకాలు, ఉదజని సూచిక మరియు సేంద్రియ కర్బన శాతం, మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగానే, యొక్క స్థాయిలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. మనం పండించాలనుకున్న పంటకు సరిపడా పోషకాలు భూమిలో ఉన్నాయో లేదో నిర్ధారణ చేసుకుని మనం తద్వారా మొక్కలకు సిఫారసు చేసిన దానికంటే ఎక్కువ అందించాలా లేదంటే తక్కువ అందించాలా అనేది మనం నిర్దేశించవచ్చు. మట్టి నమూనాలను సేకరణలో చేయకూడనటువంటి కొన్ని పొరపాట్లని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొలం గట్ల వెంబడి నమూనాల సేకరణ అనేది చేపట్టరాదు. ఎరువుల కుప్పలు, సాధారణంగా ఒక చోట ఎరువుల కుప్పలు పెడుతూ ఉంటాము, ఆ ఎరువుల కుప్పల వద్ద మట్టి నమూనా అనేది సేకరించకూడదు. లోతట్టు ప్రాంతాలలో, అంటే నీరు నిలిచే ప్రాంతాలలో, పొలం సమానంగా లేనప్పుడు కొన్ని చోట్ల నీరు అనేది సాధారణంగా నిలుస్తూ ఉంటుంది, అటువంటి ప్రాంతాలలో మట్టి నమూనాని సేకరించరాదు. చెట్ల నీడల వద్ద, పొలంలో గనక ఎక్కడైతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయో ఆ చెట్ల నీడలో ఉన్న మట్టి నమూనాను సేకరించరాదు. ఒకవేళ మనకున్న పొలంలో కొంత భాగం చౌడు పొలాలు గనక ఉన్నట్లయితే, చౌడు పొలానికి ఒక మట్టి నమూనా, సాధారణ పొలానికి ఒక మట్టి నమూనా వేర్వేరుగా సేకరించవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ భూసార పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత మనం దగ్గరలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి లేదా వ్యవసాయ అధికారుల ద్వారా సూచనలను పొంది మనం వేసే పంట ప్రకారంగా మనం వేసే పోషకాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ భూసార పరీక్ష ఫలితాలలో నత్రజని శాతం తక్కువగా ఉన్నట్లయితే, సిఫారసు చేసిన నత్రజని శాతం కంటే 30% అధికంగా మనం పోషకాలను అందించాల్సి ఉంటుంది. లేదా ఒకవేళ పోషకాలు ఎక్కువగా ఉన్నట్లయితే, అధికంగా చూపించినట్లయితే, సిఫారసు చేసిన మోతాదు కంటే 30% మనం తగ్గించి వేయాల్సి వస్తుంది. ఈ విధంగా పోషకాల యాజమాన్యం భూసార పరీక్షల ఆధారంగా చేసుకోవడం వలన మనం పోషకాలకయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. అదేవిధంగా భూమిపైన అదనపు రసాయన భారాన్ని తగ్గించవచ్చు. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లుగా సేంద్రియ కర్బనం శాతం అనేది చాలా ముఖ్యం. ఇది నేల యొక్క ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అదేవిధంగా వేసవి కాలంలో జీవన ఎరువుల వాడకం కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ జీవన ఎరువులను ఎందుకు వాడాలి అనంటే, ఇంతకుముందు అనుకున్నట్లుగా రసాయనాల మొత్తాన్ని భూమిపైన తగ్గించడానికి. ఈ జీవన ఎరువులు అంటే ఏమిటి, వీటిని ఏ విధంగా వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. హరిత విప్లవం తర్వాత రైతులు విచక్షణ రహితంగా ఎరువులను, ముఖ్యంగా రసాయన ఎరువులను వాడటం జరుగుతుంది. ఇందులో కూడా అవగాహన రాహిత్యం వల్ల కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయడం సాధారణంగా గమనించడం జరుగుతుంది. వాటి అందుబాటు లేదనంటే ఆ విషయంపైన అవగాహన లేకపోవడం వల్ల రైతులు కాంప్లెక్స్ ఎరువులను వేస్తున్నారు. ఈ కాంప్లెక్స్ వేయడం వల్ల నష్టం ఏమిటంటే, కాంప్లెక్స్ ఎరువులలో ఎప్పుడైతే భాస్వరం ఉంటుందో, పి అనేది ఉంటుందో, ఆ భాస్వరం అనేది పైపాటుగా వేయడం ద్వారా మొక్కకు అందదు. అందకపోగా భూమిలో ఇది కరగని స్థితిలో, అంటే లభ్య స్థితిలో కాకుండా కరగకుండా అనవసరంగా భూమిలో ఉండిపోయే ఒక పోషకం. ఈ పోషకం ఎప్పుడైతే భూమిలో కరగకుండా ఉంటుందో, ఇది ఇతర పోషకాల లభ్యతను తగ్గించడం అనేది జరుగుతుంది. ఇలా కాంప్లెక్స్ ఎరువులను వాడటము లేదనంటే కొన్ని పోషకాలు అధికంగా అందించడం వలన భూమిలో పోషకాల మధ్య సమతుల్యత అనేది దెబ్బతింటుంది. దీని వలన వివిధ పోషకాలు అందుబాటులో ఉండడం అనేది జరగదు లేదా తగ్గటం అనేది జరుగుతుంది. ఉదాహరణకు నేలలో కరగని భాస్వరం స్థాయి ఎక్కువ ఉన్నప్పుడు జింక్ మరియు ఇనుప ధాతు లోపాలనేది మనం పంటలో గమనించడం జరుగుతుంది. ఈ విధంగా జరిగే నష్టాలను తగ్గించడానికి మనం భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అనే, లేదా మార్కెట్లో PSB అనే రూపంలో మనకు దొరుకుతుంది. అలాగే జింకును కరిగించే బ్యాక్టీరియా లేదంటే నత్రజనిని స్థిరీకరించే బ్యాక్టీరియాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి అందుబాటులో ఉండటం రైతుకి అవగాహన

ఉండటం అనేది రెండు వేరువేరు అంశాలు. రైతులకు ఇవి ఏ విధంగా వాడుకోవాలన్న ఒక అవగాహన ఏర్పరచుకున్నట్లయితే తక్కువ ఖర్చులో భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరచడము మరియు మన పంటకు కావలసిన పోషకాలను తక్కువ ధరకే మనం అందించిన వాళ్ళం అవుతాం. ఈ జీవన ఎరువులను మనం రెండు విధాలుగా మొక్కకు అందించవచ్చు. ఒకటి విత్తన శుద్ధి ద్వారా. మనం ఒక పంటను విత్తుకునే ముందు దానికి కావలసినంత జీవన ఎరువుని విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి తర్వాత విత్తుకుంటాం. దీని ద్వారా ఆ విత్తనం ఎప్పుడైతే మొలకెడుతుందో దాని చుట్టూ ఒక పొర మాదిరి ఈ జీవన ఎరువులు అనేది ఏర్పడి ఆయా పోషకాలను భూమిలోంచి మొక్కకు అందించే ఒక వాహకంగా పనిచేస్తాయి. ఇలా కాని పక్షంలో మనం జీవన ఎరువులను నేలకు కూడా అందించవచ్చు. ఏ విధంగా అంటే మనకు బాగా మాగిన పశువుల ఎరువు లేదా కోళ్ళ పెంట లేదా గ్రామాల్లో దొరికే పుట్టమన్ను లేదా నల్లమన్ను 200 కిలోల ఈ మిశ్రమానికి మనం 200 గ్రాములు లేదంటే 2 కిలోలు మనం వాడే జీవన ఎరువును బట్టి మనం దానికి కలిపి చెట్టు నీడలో ఆరబెట్టి పైన గోనె సంచులను కప్పి వారానికి ఒకసారి లేదంటే 2 రోజులకు ఒకసారి మన ఉష్ణోగ్రతలను బట్టి నీళ్లు చిలకరించి పెట్టడం ద్వారా మనం వేసే 2 కిలోల జీవన ఎరువు 200 కిలోల జీవన ఎరువుగా మారుతుంది. అంటే అది వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. దాని తర్వాత మనం నేలకు గనక అందించినట్లయితే ఇది మనం నేల యొక్క ఆరోగ్యాన్ని అనేది మెరుగుపరుస్తుంది. అదేవిధంగా మనం భూసార పరీక్షల ద్వారా మనకి మన నేల ఆమ్ల గుణాన్ని కలిగి ఉందా లేదా క్షార గుణాన్ని కలిగి ఉందా అనేది తెలుస్తుంది. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆమ్ల గుణం ఉన్నట్లయితే 0ని క్షార గుణం ఉన్నట్లయితే జిప్సంని కలుపుకోవచ్చు. అదేవిధంగా మనం ఒకసారి పంటను కోత చేపట్టిన తర్వాత పొలాన్ని అలాగే వదిలేయడం అనేది సాధారణంగా గమనించడం జరుగుతుంది. దీనివల్ల పంట కోత చేపట్టిన తర్వాత వివిధ రకాలైన కలుపు మొక్కలు పెరగడం, అవి మొండిగా అంటే అవసరానికి మించి పెరగడం, 2 నెలల సమయం మనం వాటికి ఇస్తున్నాం కాబట్టి అవి ఒక జీవన చక్రాన్ని పూర్తి చేసుకొని విత్తనాలను ఏర్పరిచి ఆ విత్తనాలని మళ్ళీ భూమిలోకి వదిలేయడం, దీని ద్వారా మనకు కలుపు సమస్య అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మనకు వేసవి వర్షాలు గనక పడినట్లయితే మే నెలలో ఏప్రిల్ చివరి వారంలో లేదంటే మే నెలలో మనకు వేసవి జల్లులు కూడా కురుస్తూ ఉంటాయి. ఈ వేసవి జల్లులు మనం నేలను ఎప్పుడైతే వదిలేస్తామో ఆ వేసవి జల్లులు అనేవి భూమిలోకి ఇంకకుండా భూమి పైన పారుతుంటాయి. ఎందుకంటే భూమి అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే మనం వేసవి దుక్కులు చేపడతామో వేసవిలో చీసెల్ ప్లవ్ లేదంటే మౌళ్ళు బోళ్ళు ప్లవ్ ద్వారా మనం దుక్కులు చేపడతాము, ఆ సమయంలో మనం నేల పైపొరన్ని కొంతవరకు కదిలిస్తాం కాబట్టి పడే వర్షాలు భూమిలోకి ఇంకిపోతాయి. అదేవిధంగా మనం ఈ మొండిజాతి కలుపును కూడా మనం ఏరేసిన వాళ్ళం అవుతాం. అదే కాకుండా పంటకాలంలో మనకు వివిధ రకాలైన పురుగులు, ముఖ్యంగా మనకు కలుపు మొక్కలు ఉంటాయి కాబట్టి కలుపు మొక్కల ఆకుల చివర మనకు గుడ్లను పెట్టడము లేదంటే ప్యూపా దశలు అనేవి వదిలేసి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ పంటను పట్టించుకోకుండా కోత చేపట్టిన తర్వాత వదిలేస్తామో అది కూడా తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఈ ప్యూపాలు భూమిలో ఒక జీవం లేని విధంగా ఉంటాయి. సీజన్ ప్రారంభంలో మళ్ళీ ఇవి జీవం పోసుకొని ఇవి సీతాకోక చిలుకలుగా మారి మళ్ళీ వాటి జీవిత చక్రాన్ని అనేది ప్రారంభిస్తుంది. వేసవి దుక్కుల వల్ల ఇవి వేసవి ఎండలకు, ఎప్పుడైతే వేసవి దుక్కులు చేపడతామో ఇవి వేసవి ఎండలకు గురి అయి ఈ ప్యూపల్ దశలు అనేవి కంప్లీట్గా చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు వచ్చే సీజన్లో పురుగు మందులకు అయ్యే ఖర్చు అనేది తగ్గుతుంది. ఈ వేసవి లోతు దుక్కుల వల్ల చీడపీడల నియంత్రణ, కలుపు నియంత్రణ, భూసారం పెంపు, నీటి నిల్వ సామర్థ్యం మరియు దుంప పంటలు ఎప్పుడైతే పండిస్తామో నేల గుల్లబారడం వల్ల దానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రబీ కోతలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మే నెలల్లో దున్నుకోవాలి. అయితే వేసవి దుక్కులకు ముందుగా నేలలో తగినంత తేమ ఉందో లేదో చూసుకోవాలి. మరీ పొడిగా ఉన్నట్లయితే కొంచెం దున్నే ప్రక్రియ అనేది కష్టతరంగా మారుతుంది. అవసరమైతే దున్నడానికి ముందుగా ఎరువులు, చెరువు మట్టిని పొలంలో చల్లుకోవాలి.
ఈ వేసవి దుక్కులను చేపట్టడం ద్వారా రైతులు చీడపీడల నివారణ ఖర్చును తగ్గించుకోవడమే కాకుండా

ఖరీఫ్ పంటలో అధిక దిగుబడులను కూడా సాధించవచ్చు. అదేవిధంగా ఈ వేసవి కాలంలో ఎప్పుడైతే పంట పొలాలు ఎగుడు దిగుడుగా ఉంటాయో, సరిగ్గా సమతులంగా ఉండవో, అక్కడ వర్షాలు పడ్డప్పుడు, అకాల వర్షాలు పడ్డప్పుడు, అధిక మొత్తంలో మనకి ఎప్పుడైతే నీరు నిల్వ ఉండాల్సిన పరిస్థితి ఉంటుందో, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నీరు నిలుస్తుంది, అక్కడ మొక్కలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వేసవి సమయంలో నేలని చదును చేసుకోవడం అనే ప్రక్రియ కూడా చేపట్టవచ్చు. ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి వచ్చిన లేజర్ గైడెడ్ లెవెలర్స్ ద్వారా సమానంగా చదును చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్న లేజర్ టెక్నాలజీ ద్వారా పొలంలో ఎక్కడెక్కడ ఎగుడు దిగుడులు ఉన్నాయి, ఏ విధంగా దాన్ని సమతులం చేయాలని నిర్దేశించబడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఖచ్చితత్వంతో ఇది అనేది పనిచేస్తుంది. ఇంకొక విషయం, మనం సీజన్ మొదలైన తర్వాత విత్తనాల కోసం వెతకరాదు. ఎప్పుడైనా సరే మనం వేసుకోబోయే పంట, వేసుకోబోయే రకము, ఏ రకమైన విత్తనాలను విత్తుకుంటాము, ఆ రకమైన విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి అనేవి ముందుగానే మనం తెలుసుకుని సంసిద్ధంగా ఉండాలి. ఉత్తమ రకాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా గవర్నమెంట్ ద్వారా సర్టిఫై చేయబడిన రకాలను, లేదంటే ప్రైవేట్ రకాలను తీసుకున్నప్పటికీ గుర్తింపు పొందిన ప్రైవేట్ కంపెనీల ద్వారా ఆ రకాలను మాత్రమే వాడడం ఉత్తమం. అదేవిధంగా ఎప్పుడైతే మనం విత్తనాలను కొంటామో, ఆ విత్తనాలకు సంబంధించిన రసీదులను పంటకాలం మొత్తం పాటు మనం భద్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. ఒకవేళ పంట పెరిగే దశల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే, లేదంటే మనం కొనుక్కున్న రకం సరిగ్గా పనిచేయలేదు, సరిగ్గా దిగుబడినివ్వలేదు, లేదంటే పూత రాలేదు, ఇట్లాంటి కంప్లైంట్స్ ఎప్పుడైతే ఉంటాయో, అప్పుడు ఈ రసీదును తీసుకొని మనం ఎక్కడైతే విత్తనాన్ని కొనుక్కున్నామో ఆ విత్తనం కంపెనీకి వెళ్ళి, లేదంటే ఆ షాప్కి వెళ్ళి మనం ఫిర్యాదు అనేది చేయవచ్చు. దీని ద్వారా రసీదు లేని ఫిర్యాదు తీసుకోబడదు. కాబట్టి రసీదులను, అది విత్తనంకు సంబంధించిన రసీదైనా, రసాయన మందులకు సంబంధించిన రసీదైనా, భద్రపరచుకోవాలి. పంట కోత చేపట్టేంత వరకు ఈ రసీదులను భద్రపరచుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. చాలామంది రైతులు విత్తన శుద్ధి అనేది కంపెనీల ద్వారానే వస్తుంది కాబట్టి విత్తన శుద్ధి అనేది చేసుకోవడం లేదు. అయితే ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పురుగు, లేదంటే ఒక్కొక్క రకమైన తెగులు అనేది మనం గమనించడం జరుగుతుంది. ఆ ప్రాంతానికి సంబంధించిన, తెగులకు సంబంధించిన రసాయనంతో విత్తన శుద్ధి చేసినప్పుడు వాటి రోగాలు కానీ, లేదంటే పురుగులు కానీ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రాంతానికి సంబంధించిన ఏవైతే తెగులు పురుగులు అధికంగా ఉన్నాయో వాటిని గుర్తించి వాటికి వాడవలసిన రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకోవాలని రైతులకి మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా నీటి యాజమాన్యము మరియు కలుపు నియంత్రణ. కలుపు నియంత్రణకు ఒక ముఖ్యమైన విషయం వేసవి లోతుదుక్కులు. ఆ విధంగా కాకున్నట్లయితే మనకు మన పొలంలో ఏ రకమైన కలుపు ఉంది, దాన్ని బట్టి ఆ రకమైన కలుపు నివారణ చర్యలను చేపట్టవచ్చు. వాతావరణ సూచనలను కూడా ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి. తొలకరి వర్షాలు ఏ వారంలో మనకు ప్రారంభమవుతాయి, దాన్ని బట్టి మనం మన విత్తనాలను కానీ, ఎరువుల సంచులను కానీ, మనకు కావలసిన పురుగు లేదంటే తెగుల రసాయనాలను కానీ మన వద్ద సంసిద్ధంగా ఉండవచ్చు. వర్షాలను బట్టి మనం విత్తటం అనేది ప్రారంభించుకోవాలి. సరైన మోతాదులో వర్షం పడకుండా ఉన్నప్పుడు విత్తనాన్ని విత్తరాదు. ఎందుకు అనంటే, ఎప్పుడైతే 50 mm అంటాం, మిల్లీమీటర్, 50 mm వర్షం పడదో, అప్పుడు వేసవిలో మనకు కొంత వేడి అనేది భూమిలో ఉంటుంది. ఈ వర్షాలు సరిగ్గా పడనప్పుడు ఆ వేడి అనేది భూమిలోనే ఉండిపోతుంది. విత్తనాన్ని విత్తి ఆ వేడికి విత్తనాలు గురైనప్పుడు మొలక శాతం అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఈ వాతావరణ సూచనలకు అనుకూలంగా మనకు కావలసినంత వర్షం పడ్డ తర్వాత మాత్రమే మనం విత్తనాలను విత్తుకోవాలి. అదేవిధంగా చెరువు మట్టిని, లేదంటే పశువుల ఎరువును తోలుకోవడం, ఇటువంటి పనులను ముందే చేపట్టుకోవాలి. కావలసిన యంత్రాలను, డ్రిప్పు, స్ప్రింక్లర్లను, వాటిని శుభ్రం చేసుకొని మనం సంసిద్ధంగా ఉండాలి. ఈ విధంగా రైతు సోదరులు సూచించిన యాజమాన్య పద్ధతులను, శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా, తొలకరికి ముందే సంసిద్ధంగా ఉండడం ద్వారా అధిక దిగుబడులను పొందొచ్చని, లేదా నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని, సంరక్షించుకోవాలని చిన్న మనవి.

0: మీరింతవరకు తొలకరికి ముందు వ్యవసాయ పనులు గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మమత గారి ప్రసంగం వినారు. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:45 వస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు.
1: ఆకాశవాణి.

0: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి. సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఇవాళ మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు. అయితే ఇంకా స్త్రీలు వెనుకబడే ఉన్నారని చెప్పక తప్పదు. స్వావలంబన దిశగా మహిళలు సాధికారత సాధించి మరింత శక్తివంతంగా ఎదగాలంటే వారికి ప్రభుత్వం అండదండలు ఎంతైనా అవసరమని భావించి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అనేక స్త్రీశక్తి పథకాలకు శ్రీకారం చుట్టారు. సమాజంలో మహిళల పట్ల లింగ వివక్షత, వారి పట్ల చిన్న చూపు లేకుండా ఉండాలంటే ఆడబిడ్డ అంకురదశ నుంచి ఎదుర్కొంటున్న అన్ని ఇక్కట్లు తొలగించి వారికి అండదండలు ఉండాలన్న సంకల్పంతో మహిళల కోసం ఒక వినూత్నమైన పథకం తీసుకొచ్చారు. అదే మిషన్ శక్తి. ఈ పథకం ద్వారా మహిళలకు భద్రత, సాధికారత, సురక్ష కల్పించి అన్ని విధాలా వారికి అండదండగా ఉండాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గ్రామస్థాయి నుంచి అన్ని శాఖల సమన్వయంతో ఆడబిడ్డల చదువు, రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతా ఉంది. 15వ ఆర్థిక సంఘం ప్రకారం 2021-22 ప్రారంభమైన ఈ పథకం 2025-26 వరకు కొనసాగడం జరుగుతా ఉంది. ఈ పథకం విధి విధానాలు, పథకం అమలు తీరుతెన్నులు మరియు మిషన్ శక్తి ప్రధాన లక్ష్యం గురించి తెలియజేయడానికి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి. సుధామారుతి గారు మన ముందున్నారు. వారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: ముందుగా అందరికీ కూడా మా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం.
1: మేడం, మరి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ శక్తి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది కదా, అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పథకం ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణమేంటి, అంతిమంగా ఈ పథకం ద్వారా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేదానికి అవకాశం ఉందంటారు?
2: మిషన్ శక్తి అనేది ఒక మంచి, చాలా గొప్ప పథకం అండి. ఇది ఒక బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఒక ప్రాజెక్టుని నిర్ణీత లక్ష్యాలు, స్పష్టమైన సమయ పాలన మరియు మైలురాళ్లు కొలవగలిగిన ఫలితాలతో ఏర్పాటు చేసిన దాన్నే మిషన్ అంటారు. ఈ మిషన్ శక్తి అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత కోసంగా మన భారత ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకాన్ని. ఇది ఒక సమగ్ర పథకం, మహిళలకు కావాల్సిన అన్ని విషయాలలో వాళ్లకి చేయూతనివ్వడానికి ప్రారంభించిన పథకం ఇది.
1: స్త్రీల రక్షణ, భద్రత మరియు సాధికారత కోసం తీసుకొచ్చిన ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు, ఈ పథకం ద్వారా ఏ కార్యక్రమాలు చేపడతారు?
2: మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈ పథకం ఏర్పాటు చేయబడిందండి. మొట్టమొదటి 15వ ఫైనాన్స్ కమిషన్ కాలంలో, అంటే 2021-2022 సంవత్సరం నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఈ పథకాన్ని ముఖ్యంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అమలు చేస్తారు. ఈ పథకం అనేది మహిళల జీవిత చక్ర నిరంతర రక్షణ కోసం, అంటే పుట్టినప్పటి నుంచి వారి వృద్ధాప్యం దాకా కూడా వారి వివిధ స్థాయిలలో వారికి వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించాలి, వారికి ఎటువంటి చేయూతనివ్వాలి, వారికి ఎటువంటి సహాయం మనం చేస్తే వారు అభివృద్ధిలో సమాన భాగస్వాములు అవుతారు అనే లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ మిషన్ శక్తి పథకం కింద మళ్లీ రెండు ఉప ప్రధాన పథకాలున్నాయి. అవి ఒకటి సంభాల్. సంభాల్ అంటే హిందీ పదం, ఇది సంరక్షించడం అంటారు. రెండవది సామర్థ్య. సామర్థ్య అంటే మన మహిళల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేసిన ఇవి రెండు ఉప పథకాలండి. ఈ సంబాల్ ఉప పథకం ఏంటంటే హింసకు గురైన మహిళలకు మద్దతునిస్తుంది. ఎలా ఇస్తుందంటే ఈ పథకం కింద మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి తరఫున వన్ స్టాప్ సెంటర్ అనే ఒక ఆఫీస్ నడుపుతారు. మహిళా హెల్ప్ లైన్ అనేది 24 గంటలు పనిచేస్తుంది. మరియు బేటీ బచావో బేటీ పడావో పథకాలు, ఈ మూడు పథకాలు ఈ సంబాల్ అనే ఉప పథకం కిందకి వస్తాయి. వీటిల్లో వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటంటే ఈ వన్ స్టాప్ సెంటర్లు ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఒకటి ఉంటుందన్నమాట. ఇది జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు ఈ వన్ స్టాప్ సెంటర్ ని నడుపుతారు. ఇందులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు, కౌన్సిలరు, వైద్య నిపుణులు, న్యాయ నిపుణులు మొదలైన సిబ్బంది అందరూ ఉంటారన్నమాట. వీళ్లు హింసకు గురైన మహిళల్ని ఒక చోటకి చేర్చి వారికి చట్టపరమైన, వైద్యపరమైన, మానసిక పరమైన సలహాలను, సహాయాన్ని అందజేస్తారు. ఇక్కడ బాధిత మహిళలు 5 రోజుల పాటు వసతి కల్పించి తిరిగి వారి కుటుంబంలో చేరేలాగా చర్యలు తీసుకుంటారు. లేదా ఏదైనా వసతి గృహానికి పంపి కనీసం 2 సంవత్సరాల పాటు వాళ్లకు రక్షణ కూడా అందిస్తారు. ఈ వసతి గృహంలో వాళ్లకి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి వాళ్ళు

0: వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రయత్నం చేస్తారన్నమాట. ఈ వన్ స్టాప్ సెంటర్లు ఖచ్చితంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఉంటాయండి. అలాగే మన మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి ఇక్కడ కూడా వన్ స్టాప్ సెంటర్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి సిబ్బందిని కూడా నియామకం జరుపుతోంది ఇప్పుడు. అలాగే మహిళా హెల్ప్ లైన్ 181 181 ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు 7 రోజుల పాటు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు డైల్ చేసినట్లయితే వారికి అత్యవసర సహాయం మహిళలకి తప్పకుండా అందజేస్తారు. ఈ 181 గురించి కూడా అందరికీ మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది.
1: మహిళలకు అనేక పథకాలు ఉన్నాయి, అయితే ఈ బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
0: ఈ మిషన్ శక్తిలోని ఉప పథకం అయిన సంబాల్కి సంబంధించిందే ఈ బేటీ బచావో బేటీ పడావో అని. ఇది హిందీ పదానికి తెలుగు అర్థం ఏంటంటే ఆడపిల్లల్ని మనం రక్షిద్దాము, వాళ్ళని చదువుకోనిద్దామని. ఇది ముఖ్యంగా మన దేశంలో ఆడపిల్లల పుట్టుక చాలా తగ్గిపోతున్న కారణంగా లింగ నిష్పత్తిలో చాలా తేడాలు వస్తున్నాయి పిల్లలు బాలికలు బాలురు. కాబట్టి లింగ నిష్పత్తిని తగ్గించి ఆడపిల్లలందరూ వాళ్ళు పుట్టుకని కూడా నివారించే పరిస్థితుల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆడపిల్లల పుట్టుకని వాళ్ళకి రక్షణ కల్పించి వారి విద్యను ప్రోత్సహిస్తారు. ఈ పథకం ద్వారా లింగ నిష్పత్తిలో తేడాలు నివారింపబడతాయి, బాలికలు విద్యలో ముందుంటారు, బడికి వెళ్ళడం నిలిచిపోవడం, బాల్య వివాహాలు ఇలాంటివన్నీ అరికట్టబడతాయండి. బేటీ బచావో బేటీ పడావో పథకం కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ వారి ద్వారా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖని వైద్య శాఖని వీరందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత రెండవ ముఖ్య ఉప పథకం సామర్థ్య. ఈ పథకం పూర్తిగా మహిళల సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించి మహిళల ఆర్థిక స్వావలంబన మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే స్వధార్ గృహ. ఈ స్వధార్ గృహాలు అనేవి ఎన్జిఓస్ ద్వారా గానీ లేదా గవర్నమెంట్ ద్వారా గానీ నడపబడతాయి. వన్ స్టాప్ సెంటర్ కి ఎవరైనా ప్రమాదానికి గురి అయినా లేదంటే నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళ వచ్చినప్పుడు వారికి అక్కడ 5 రోజుల లక్షణ కల్పించిన తర్వాత కుటుంబంలో వారు చేరలేని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా వారిని స్వధార గృహలో చేర్పిస్తారు. ప్రమాదకర పరిస్థితులు లేదా నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ మహిళలు వన్ స్టాప్ సెంటర్ నుండి సహాయం పొందిన వారు వీరందరూ కూడా ఈ స్వధార గృహలో ఆశ్రయం పొందుతారు. వీరు తమ మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఇక్కడ ఆశ్రయం ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి ఉచితంగా భోజన వసతి, వాళ్ళకి కుటుంబంలో ఎలాంటి వసతులు ఉంటాయో అన్ని వసతులు కల్పించడంతో పాటుగా వృత్తి విద్యలో నైపుణ్యం కల్పిస్తారు. తద్వారా వాళ్ళు తర్వాత బయటకు వెళ్లిన తర్వాత ఆర్థిక స్వావలంబన పెంపొందించుకుని వారంతటి వారుగా వారి జీవితాన్ని వాడు గడుపుకోకునేటట్లుగా మనం తర్ఫీదిస్తామన్నమాట. ఈ స్వధార గృహ ప్రభుత్వం ద్వారా గానీ లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా గానీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి పర్యవేక్షణలో నడపబడతాయి. తర్వాత చిరు ఉద్యోగాలు చేసుకునే మహిళలు, ఏదైనా ఉద్యోగినులు, వారు సొంతగా ఇల్లు తీసుకుని ఉండలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా మన ప్రభుత్వము ఈ మిషన్ శక్తి ద్వారా మరియు మిషన్ శక్తిలోని ఉప పథకం మిషన్ సామర్థ్య ద్వారా నడపబడుతుంది. ఇందులో వసతి గృహాలు అనేవి మహిళల కోసం నడపబడతాయి. ఇవి కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ద్వారా పర్యవేక్షణ చేయబడతాయి. తర్వాత ఉద్యోగస్తులైన ఆడవారు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగంలో వాళ్ళు రెండు అంటే పిల్లల్ని కుటుంబాన్ని తర్వాత ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవడంలో కొంత కష్టపడతారు. వాళ్ళకి ఇబ్బందులు తొలగించాలని ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ కృషి పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందండి. ఈ పథకం ద్వారా ఉద్యోగినుల పిల్లలు 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల సంరక్షణ కోసం ఈ కృషి సెంటర్లు ఎక్కడైతే ఎక్కువ మంది ఉద్యోగినులు ఉన్నారో ఆ సంస్థ దగ్గర నడపడం జరుగుతుంది. ఈ కృషి సెంటర్లలో పిల్లల ఆలన పాలన చూసి వారికి ప్రీ స్కూల్ విద్యను కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ కృషి సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ మిషన్ శక్తిలో భాగమే. వీటన్నింటి ప్రధాన ప్రయోజనం ఏంటంటే మొదట మహిళలు తమ హక్కులు తమ ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం నుంచి మన చేయూతనివ్వడం, ఎటువంటి అభద్రతా భావం లేకుండా జీవించడానికి అవసరమైన మద్దతునివ్వడం, గృహహింస నుండి మరియు ఇతర వేధింపుల నుండి చట్టపరమైన సహాయం అందించడం, రక్షణ కల్పించడం, మహిళలకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం, బాలబాలికల నిష్పత్తిని తగ్గించి బాలికల విద్యను ప్రోత్సహించడం, రక్షణనివ్వడం, ఇవన్నీ చేయడం వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధాని గారు ఈ పథకాలన్నింటినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి అందించి మహిళల సమగ్ర అభివృద్ధికి తోడ్పడడానికి మిషన్ శక్తిని లక్ష్యంగా చేసి ఈ మిషన్ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మిషన్ శక్తి పథకాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా అందుబాటులో అందరికీ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎందుకు ఉంచారు అంటే మహిళలకు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు లేదంటే ఏదైనా అత్యాచారానికి గురైన వాళ్ళు హింసకు గురైన మహిళలకి వెంటనే మనం వైద్యపరమైన సహాయం అందించాలి. కాబట్టి మనం ఈ వన్ స్టాప్ సెంటర్లన్నింటినీ కూడా తప్పనిసరిగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నడుపుతారు.

దానితో పాటుగా ఇక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్ లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడర్ లో ఉన్నవారు ఒకరు నియమించబడతారు డెప్యుటేషన్ మీద. వీరు వీరికి కావలసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో గాని ఇతర విషయాల్లో గాని చట్టపరమైన సలహాలు అందించడానికి సహాయం చేస్తారు. అలాగే ఒక న్యాయ నిపుణులు కూడా ఉంటారు, వీరు చట్టపరమైన అవసరమైన సహాయాన్ని అందించడానికి ఈ మహిళకి తోడ్పాటు చేస్తారు. ఇమీడియట్ గా వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది, మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది. కట్టుబట్టలతో వచ్చిన వారికి కూడా 5 రోజుల పాటు వారికి పూర్తి భద్రతతో కూడిన సహాయ సహకారాలు అందించడం ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఈ వన్ స్టాప్ సెంటర్ లో ఒక 15 మంది సిబ్బంది కూడా మనకి ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ఉంటారు. వీరు నిరంతరం పనిచేస్తారు, 24 గంటలు అందుబాటులో ఉండే సేవలండి. వన్ స్టాప్ సెంటర్ అంటే 10-5 వర్క్ చేసే సంస్థ కాదు, 24 గంటల పాటు మనకి సహాయాన్ని అందించే సంస్థ. ఈ బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే భ్రూణ హత్యలు నివారణ జరుగుతుందో అప్పుడే బాలికల నిష్పత్తి, లింగ నిష్పత్తిలో తేడాలు లేకుండా బాలికలు బాలురు కూడా సమాన నిష్పత్తిలో ఉంటారు. అలా ఉంటేనే

పాటు మనకి సహాయాన్ని అందించే సంస్థ. ఈ భేటీ బచావో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే భ్రూణ హత్యలు నివారణ జరుగుతుందో అప్పుడే బాలికల నిష్పత్తి, లింగ నిష్పత్తిలో తేడాలు లేకుండా బాలికలు బాలురు కూడా సమాన నిష్పత్తిలో ఉంటారు. అలా ఉంటేనే ప్రకృతి సమతుల్యం ఉంటుంది, మన దేశం కూడా అన్ని రంగాలలోనూ కూడా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ముందుగా భేటీ బచావో కార్యక్రమం కింద మొదటి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయంటే, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్ష నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో ఈ భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమం ద్వారా చేస్తారు. వైద్య సిబ్బంది ద్వారా ఎక్కడ స్కానింగ్ సెంటర్స్ లో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగడానికి లేకుండా తగినన్ని చర్యలు తీసుకుంటారు, వారిపైన నిఘా ఉంటుంది. అటువంటి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించినా, జరుపుతున్నట్లు తెలుసుకున్నా, అలాగే జరపమని కోరిన వారిని కూడా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాగే తదుపరి బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కస్తూరిబా విద్యాలయాలలో బాలికలందరికీ కూడా విద్యను కల్పించడం జరుగుతోంది. ఎలాగైతే బడి నిలిచిపోయిన పిల్లలందరికీ కూడా మనం డ్రాప్అవుట్ అందరినీ కూడా సేకరించి వారిని అందరినీ మళ్లీ బడిలో చేర్పించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే పిల్లలు, ఏదైనా ఆడపిల్లలు మంచి వారి యొక్క ప్రత్యేక రంగాల్లో కనుక నిష్ణాతులైన వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ తదుపరి బాలికల విద్యను ప్రోత్సహించడానికి వాళ్ళకి రకరకాల స్కాలర్షిప్లు అలాంటివి కూడా అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా మన దేశంలో బాలికల లింగ నిష్పత్తి బాగా తగ్గడం జరిగింది. అలాగే బాలికల విద్య కూడా ముందుకు వస్తోంది. కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో కూడా బాలికలు చాలా మంది మంచి ఉత్తీర్ణతా శాతాలతోటి మంచి విద్యను అందుకుంటున్నారు. వాళ్ళు బడికి నిలిచిపోవడం

0: ఎక్కడైతే బాల్య వివాహానికి జరగడం కాదు, జరగడానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఈ కమిటీ అందరూ వెళ్లి నిలుపుదల చేస్తున్నారు. తద్వారా మన దేశ సమగ్రాభివృద్ధికి ఈ వివిధ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించడం జరుగుతోంది. వీటన్నిటికీ మన కేంద్ర ప్రభుత్వం గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఈ పథకం అమలు ద్వారా మహిళల సాధికారతని మనం తప్పనిసరిగా సాధించగలుగుతాము. ఈ పథకం కింద వివిధ శాఖలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి మహిళలందరి కోసం ఈ మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ మిషన్ శక్తి పథకం ద్వారా మన మహిళలందరూ కూడా భద్రత పొందొచ్చు, రక్షణ పొందొచ్చు, విద్య ఉద్యోగ అవకాశాలను కూడా మనం ఎక్కువగా ఒక భద్రతతో కూడిన వాతావరణంలో కూడా మనం హక్కులను మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ పథకం గురించి అందరూ తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో మనం మన ప్రధాని గారికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.
1: మిషన్ శక్తి పథకం గురించి, ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము, ఆ పథకం యొక్క లాభాలు, స్త్రీలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున మీ అందరికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గవర్నర్ వీడియో సందేశాన్ని లోక్భవన్ విడుదల చేసింది. కేరళం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న వీడి సతీశన్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళం ప్రజలకు దశాబ్దాలుగా సేవ చేస్తూ విలువలతో కూడిన రాజకీయాలు చేసే సతీశన్కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపు అని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 24వ తేదీన జరిగే టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్పీరియం తాటికల్లు మేళాపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తాటి నీరా బాటిళ్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు 10 సూచనలతో కూడిన కరపత్రాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు. సింగరేణిలో మహిళా శక్తికి ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించడంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ల ఆపరేటర్లుగా కొందరు మహిళలకు కంపెనీ అవకాశం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో జారీ అయ్యే డంపర్ ఆపరేటర్ల నియామకాల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించేందుకు రంగం సిద్దం చేసింది. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్లోని శ్రీ సురవరం ప్రతాప్రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లెపాటలు పండుగ పేరిట ఈరోజు ప్రత్యేక జానపద విభావరి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు ధర్మయ్య బృందం ప్రదర్శించిన ఒగ్గు కథ తెలంగాణ మట్టి వాసన్ను, గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించింది. ప్రముఖ జానపద సంగీత కళాకారుడు గడ్డం రమేష్ బృందం పాడిన పల్లె గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలోగించాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

గ్రహీత గోరేటి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బానోతు హరిసింగ్ ప్రారంభోపన్యాసం చేయగా, ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ ఎంఎస్ మహేష్, మార్కెటింగ్ హెడ్ టి ప్రసన్న, ఇన్ఛార్జ్ ప్రోగ్రాం హెడ్ సీమాకుమారి, ఆకాశవాణి సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం సంచాలకులు డాక్టర్ ఈ నరసింహారెడ్డి ఐఏఎస్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ వింటారు. మోడరేటర్ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్, ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి.
1: అందరికీ నమస్కారం. ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ కవి, రచయిత డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు ఐఏఎస్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. తెలంగాణ అంటేనే సంస్కృతి, సాంప్రదాయాల పుట్టినిల్లు, బతుకమ్మ, బోనాలు, ఉగ్గు కథ, చిందు, యక్షగానం ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ జానపద వైభవానికి అంతే లేదు. అటువంటి శాఖకు సంచాలకులుగా ఉంటూ తర్వాత తరాలకు సంస్కృత వైభవాన్ని చాటిచెప్తున్న వ్యక్తి నరసింహారెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్గా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 2025లో బాధ్యతలు చేపట్టిన డాక్టర్ నరసింహారెడ్డి గారు కవిగా, రచయితగా, సాహిత్య విమర్శకుడిగా, అనువాదకుడిగా అందరికీ సుపరిచితులు. ఈయన గతంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా, మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్గా పనిచేశారు. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. మీకు స్వాగతం. నమస్కారం అండి.
2: నమస్కారం.
1: నరసింహారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా మీ విజన్ ఏమిటి? బంగారు తెలంగాణలో సాంస్కృతిక పాత్ర ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు?
2: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత తనదైన ప్రత్యేక ముద్రను సంతరించుకుంటూ వస్తున్న సంగతి మీరందరూ పరిశీలించే ఉంటారు. ఇప్పుడు నేనొచ్చి 8 మాసాలు మాత్రమే అయింది. ఈ 8 నెలల్లో కూడా మనము కొన్ని భిన్నమైన కార్యక్రమాలు చేపడుతూ గతంలో వస్తూ ఉన్న కార్యక్రమాలలోని మేలిమిని, శ్రేష్టతని కంటిన్యూ కూడా చేస్తూ ఉన్నాము. తెలంగాణ అంటే ఒక కళల నిధి, కళల కాసారం అని కూడా మనోళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ శాస్త్రీయ నృత్యముంది, జానపద నృత్యముంది, శాస్త్రీయ సంగీతముంది, జానపద సంగీతముంది, వోకల్ ఇన్స్ట్రుమెంటేషన్ అన్నింటిలో కూడా తమదైనటువంటి కళారూపాలను ప్రదర్శించడానికి ఒక్క హైదరాబాద్ టౌన్లోనో, వరంగల్ టౌన్లోనో, కరీంనగర్, నల్గొండ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లోనే కాకుండా పల్లెటూర్లలో కూడా ఉన్నారు. మనము పల్లెటూర్ల ఎప్పుడూ రవీంద్ర భారతి మెట్లు ఎక్కని వారిని కనీసం ఒక్కసారైనా ఇక్కడ మెట్లు ఎక్కించడం, చాలా అద్భుతమైన కళారూపాలు ఉంటే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే కొన్ని సందర్భాలలో వాటిని హైలైట్ చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాము. మీకు ఇట్లా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేశారు. తర్వాత గ్లోబల్ సమ్మిట్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇనిషియేషన్ తోటి చేయించిందంటే, అవి ఇప్పుడు గ్రామీణ కళారూపాలను తీసుకురావడం కంటే మన దగ్గర ఉన్న వాటిల్లో చాలా ఆకర్షణీయమైన ప్రోగ్రామ్స్ ని ఎగ్జిబిట్ చేస్తున్నాము.
1: ఈ సంవత్సరం శాఖ చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు ఏంటి? అట్లాగే బతుకమ్మ, బోనాల ఉత్సవాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఎటువంటి ప్రణాళికలు మీరు సిద్ధం చేశారు?
2: నేను సెప్టెంబర్ 17 రోజు బాధ్యతలు చేపట్టాను. అక్టోబర్ లో బతుకమ్మ పండుగని ఎట్లా సెలబ్రేట్ చేశామంటే, బతుకమ్మ పండుగ కోసం గిన్నీస్ బుక్ రికార్డు కోసం ప్లాన్ వేసుకుని సరూర్ నగర్ స్టేడియంలో 5,000 మంది మహిళలతో ఒక క్రమ పద్ధతిలో బతుకమ్మ ఆటలో లయను, విన్యాసాన్ని, పాద కదలికలని వీటన్నింటిని ఈక్వల్ గా రికార్డు చేసి 2 గిన్నీస్ రికార్డ్స్ సాధించాం. ఒకటి ఏంటంటే వాళ్ళ సిమిలర్ నర్తన, లేదు మీరు సమానంగా ఆడేటటువంటి ఆట, కొరియోగ్రఫీకి ఇచ్చినట్టు లెక్క, నేచురల్ కొరియోగ్రఫీ బట్ కొంత ప్రాక్టీస్ కూడా చేశాము. అదొకటి సాధించాము. ఇప్పటి వరకు పేర్చిన వాటిల్లో చాలా హైట్ బతుకమ్మని కూడా పేర్చాము, దానికి ఒక 2 రికార్డ్స్ ని సాధించాము. ఇవే కాకుండా బోనాలు గాని, తెలంగాణ ప్రజాకళ పేరు మీద తెలంగాణ ప్రభుత్వము ప్రగతి ప్రణాళిక పేరు మీద ఒక పిలుపునిచ్చింది. ఈ పిలుపులో 99 రోజులు భవిష్యత్తు ప్రణాళికలను, తర్వాత గతంలో మనం సాధించిన విజయాలను ఎగ్జిబిట్ చేయమని 99 డేస్ ప్రోగ్రామ్ ఇచ్చింది. దాన్ని మేమేం చేస్తున్నామంటే, రవీంద్ర భారతి కార్నర్ లో పాల్కురికి సోమన్న మూల అని పేరు పెట్టి పాల్కురికి

0: సోమన్న మూలలో ప్రతిరోజు ఒక డయ్యింగ్ ఆర్ట్ ఫామ్ ని, ఒక వైబ్రెంట్ ఆర్ట్ ఫామ్ ని, రెండింటినీ ఎగ్జిబిట్ చేసి మామూలుగా హైదరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం, ఎవరైనా ఈ వేదిక దగ్గరికి వచ్చి చూడలేకపోయిన వాళ్ళ కోసం మేము ఆన్లైన్ లో కూడా దాన్ని రోజు ప్రసారం చేస్తూ ఉన్నాము. అది 99 డేస్ నడుస్తుంది ఈ ప్రోగ్రామ్.
1: ప్రసారం ఎలా చేస్తున్నారు? ఏ ఛానల్ ద్వారా ఉంటుందా? లేక
0: సోషల్ మీడియా?
1: తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో సాంస్కృతిక శాఖ ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. అయితే ఈ ఏడాది కొత్తగా ఏమైనా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారా?
0: ప్రతి సంవత్సరం కూడా బాగా చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఈసారి నేను డయ్యింగ్ ఆర్ట్ ఫామ్స్ కోసం వెతుకుతూ ఉన్న క్రమంలో కొన్ని కొత్తవి దొరికాయి. అంటే చెక్క భజన, తర్వాత జడకొప్పులు, తర్వాత సాధనా శూరులు. ఇట్లాంటి సాధనా శూరులు దొరకడమే చాలా కష్టమైపోయింది. ఇట్లాంటి కొన్ని వెతుకాయం కాబట్టి వాటిల్లో ఒకటి రెండు ప్రదర్శనలని, తర్వాత పేరిణి లాంటి సుప్రసిద్ధమైన ప్రదర్శనలు కూడా జూన్ 2 నాడు జరిగే సెలబ్రేషన్స్ కి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అక్కడ ఇచ్చే టైమును బట్టి, మనము స్లాట్ ఎట్లా పెట్టుకోవాలి అనే దాన్ని బట్టి కొంచెం దగ్గరికి వచ్చాక కానీ మనం యాక్చువల్ పర్ఫార్మెన్సెస్ ఏవి ఉంటాయనేది చెప్పగలుగుతాం.
1: గొప్ప విషయం అండి, ఎందుకంటే డయింగ్ ఆర్ట్స్ ని తీసుకొచ్చి మీరు ప్రత్యేకంగా మన ప్రదర్శనలో పెట్టాలనుకుంది చాలా మంచి ఆలోచన అండి. అట్లాగే ఉగ్గు కథ, మీకు చిందు, యక్షగానము, అదే గోండ్లీ, పేర్ని, శివతాను ఇలాంటి అంతరించిపోతున్న కళారూపాలు ఇంకా చాలా ఉన్నాయి. మీ ఇలాంటి కళారూపాలని గమనించుకుని కాపాడడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: వేములవాడలో తర్వాత యాదగిరిగుట్టలో చాలా పెద్ద బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు అక్కడికి ఇదివరకు రెగ్యులర్ గా పంపేటటువంటి కూచిపూడి, భరతనాట్యం ఇట్లాంటి వాటినే కాకుండా మేము పేరిణిని, తర్వాత జానపద కళారూపాలైనటువంటి గుస్సాడి, కొమ్ముకోయ, తర్వాత ఒగ్గు కథ, శారద కథని కూడా పంపించాము. వాటన్నింటినీ కొంచెం కొత్తగా ఆకర్షణీయంగా చూపడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ శారద కథలో గాని, ఈ ఒగ్గు కథలో గాని మనకు భాషాపరమైనటువంటి సవ్యత కొంచెం దొరకకుండా ఉంటది. అయినా దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము ఏదైతే హరికథలో చెప్పినటువంటి చాలా సాధికారికమైన భాష వాటిల్లో ఉండదు, అయినప్పటికీ వాళ్ల కళాకారుడి ఆంగిక అభినయాలతోటి, తర్వాత వాళ్ళ గాత్రం తోటి, వాళ్ళ ఫీలింగ్ తోటి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి ప్రజలు వాటిని ఆదరిస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాటిని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాం సార్.
1: చాలా సంతోషం అండి. తెలంగాణ చరిత్రకి, సంస్కృతికి ఒక ప్రత్యేక ఆవిర్భావం దేనించి ప్రత్యేకమైన స్థానం ఉంది. భావి తరాలకి అందజేయాలి ఆ కళల్ని, ఎప్పుడూ నిత్యం బతికించాలని ఒక ఆలోచనతో మీకు రచయితగా, కవిగా మీకు చరిత్ర మీద ఉన్న పట్టుకి ప్రభుత్వం కూడా అలాంటి వ్యక్తిని ఇక్కడ నియామకం చేయడం అన్నది అందరికీ సంతోషదగ్గ విషయం అండి. అలాగే గ్రామీణ కళాకారులకి, ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత గ్రామీణ కళాకారులకి ప్రోత్సాహం లభించడం, వాళ్ళని గుర్తించడం అనేది జరుగుతున్నది. అలాంటి వాళ్ళకి మీరు గుర్తింపు కార్డులు, అలాగే వారికి ఏమైనా ఆర్థిక సాయం, ప్రస్తుతం ఉన్న పథకాలు అలాంటి వాటి గురించి ఏమైనా ఉంటే వివరించండి మా శ్రోతలకు.
0: నిజమే, కళాకారులతో మనం కళా ప్రదర్శన స్వీకరిస్తాము, వాళ్ళని పిలుచుకుంటాం, ఆనందిస్తాం మనం. కానీ వాళ్ళ వెల్ఫేర్ గురించి కూడా చూడాల్సినటువంటి బాధ్యత సాంస్కృతిక శాఖదే ఉంటుంది. వెల్ఫేర్ అనగానే మనము పెన్షన్లు వాళ్ళకి రెగ్యులర్ గా వస్తున్నాయా లేదా అనేది ఒకటి ఉండేది గతంలో. అయితే పెన్షన్లు ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది, రెగ్యులర్ గానే ఎవ్రీ మంత్ వస్తున్నాయి. కానీ పెన్షన్ల సంఖ్య పెంచాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాము. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ April 1 మొన్న స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పుడు మనకు 1600 పెన్షన్లు మాత్రమే ఉన్నాయి కళాకారులకు. ఈ 1600 పెన్షన్లు కళాకారులకు ఇచ్చేది 3116 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. అంటే మామూలుగా రెగ్యులర్ ఓల్డ్ ఏజ్ పెన్షన్లకు 2000 ఉంటే ఇది 3000, 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. తర్వాత అక్కడ 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఇస్తే మనం 58 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. దీన్ని ఈ 1600కి కనీసం ఇంకొక 1600 ఈ సంవత్సరం శాంక్షన్ చేయించాలనే లక్ష్యంతో మనం ప్రాసెస్ చేస్తున్నాము. ఇది ఒకటోది. రెండోది, మాకు రెగ్యులర్ గా సాంస్కృతిక సారథి కళాకారులు అనే ఒక పెద్ద బృందం ఉంది. 540 మంది ఇప్పుడు రెగ్యులర్ వర్క్ చేస్తున్నారు. సాంక్షన్డ్ స్ట్రెంత్ 581 మంది ఉంటే 500 మంది పనిచేస్తున్నారు. ఈ 500 మందికి మనము ఆనరోరియం కింద 31,000 రూపాయలు నెలకు ఇస్తూ ఉంటాం. అయితే ఇది గతంలో 3 నెలలకు 4 నెలలకు ఒకసారి మాత్రమే బిల్లులు పడుతూ ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మంత్రివర్యులు జుపలి కృష్ణారావు గారు కొద్దిగా ఇనిషియేషన్ తీసుకుని మీరు రెగ్యులర్ గా పరిశీలి చేయాలి, బిల్లు వేయగానే నాకు చెబితే నేను ఫైనాన్స్ లో కొంచెం తొందర క్లియర్ చేయిస్తామని చేయించారు. అందువల్ల ఆ సాంస్కృతిక సారథి కళాకారులకు కూడా వెంటనే, అంటే ఎవ్రీ మంత్ మనకు అందరికి ఎంప్లాయీస్ కి సాలరీ 1వ తారీఖు నాడు పడితే వాళ్ళకి 3-4 తారీఖులనైనా పడిపోతున్నాయి. అట్లా ఒక 3 నెలలు పెండింగ్ ఉండడం అనేది లేకుండా చేశాం. అది ఒక మంచి పని. ఇంకా మా వాళ్ళ పెద్ద డిమాండ్ ఉండే, అది నిజానికి ఆర్థిక పరమైనటువంటి కన్స్ట్రెయింట్ ఏమీ లేకపోయినా ఎందుకు అది సాధ్యం చేయలే మా వాళ్ళు. ఏం చేశారంటే సాంస్కృతిక కళాకారుడికి ఒక గుర్తింపు కార్డు కావాలనే ఒక ఫీలింగ్ ఉంది, దాంతో ప్రయోజనం ఉందా అని నేను కూడా చాలా మంది కళాకారులను అడిగాను. లేదు సార్.

0: ప్రయోజనం గురించి కాదు, మేము అక్కడికి రాత్రిలు మీరు 9 o'clock ప్రోగ్రామ్ చేయించి వదిలిపెడితే మేము పోతా ఉంటే పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉంటారు. మేము ఎక్కడైనా చెప్పుకోవడానికి చూపించుకోవడానికి ఇతను కళాకారుడు అనే కార్డు ఉండాలి సార్ మాకు. మేము డబ్బులు అడగట్లేదు. ఆర్టిస్ట్ కి ఐడి కార్డు ఇవ్వండి అని పెద్ద డిమాండ్ అని పెట్టారు. దాన్ని మేము ఇప్పుడు మెటీరియలైజ్ చేశాము. మేము ఆన్లైన్ లో అందరూ అప్లై చేసుకోవడానికి స్కోప్ పెట్టాము. దాదాపు 4,000 మంది 20 రోజుల్లో అప్లై చేశారు. వాళ్ళందరికీ ఆన్లైన్ లోనే మేము గ్రీన్ సిగ్నల్ కొడతాము. కొట్టగానే వాళ్ళు అక్కడ ఊర్లోనే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని లామినేషన్ వేసుకుంటే దట్ విల్ బికమ్ ది ఐడి కార్డు. హాజిల్ ఫ్రీగా కార్డు తీసుకునేది అదొకటి చేసాం. అదొక విజయమే. వాళ్ళు చాలా సంతోషించారు. అంటే డబ్బులు లేని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేనివి ఎందుకు డిపార్ట్మెంట్ లో పెండింగ్ ఉన్నాయో నాకు అర్థం కాలే. అది మనం చేయగలిగాము. ఇది ఇంకొక బెనిఫిట్. ఇట్లాంటి 2-3 బెనిఫిట్లు కాకుండా వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ ని లింక్ చేసే అవకాశం ఏమైనా ఉందా అని కూడా మా స్పెషల్ సిఎస్ గారు ఒకసారి ప్లాన్ చేయమని చెప్పారు. ముఖ్యంగా అది ఇంకా మెటీరియలైజ్ ఇప్పుడే కాదు, ఎందుకంటే టిఎస్ఎస్ కళాకారులు ఆర్గనైజ్డ్ కళాకారులకు మొదలు చేద్దాము. ఆర్గనైజ్డ్ కళాకారులు అంటే మేమే మంత్లీ సాలరీ ఇస్తున్న వాళ్ళకి చేద్దాము అని అనుకున్నాము. ఇట్లాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుంది.
1: చాలా సంతోషమండి. యువత ఇప్పుడు ప్రస్తుతం తరుణంలోని పాశ్చాత్య సంస్కృతి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మన జానపద కళలపై వారికి ఆసక్తి కలిగించడానికి స్కూలు కాలేజీలు సాయం నుంచే ఏమైనా మీరు చర్యలు తీసుకుంటున్నారు?
0: అంటే మనకి సాంస్కృతిక శాఖకి ఉన్న పరిమితులు ఏంటంటే, ఈ ఆఫీస్ కి హెడ్ ఆఫీస్ తప్ప బ్రాంచ్ ఆఫీస్ గానీ జిల్లా ఆఫీస్ గానీ మండల ఆఫీస్ గానీ ఏమీ ఉండదు. కాబట్టి మనము జిల్లాల్లో పనిచేయడానికి ఉండే స్కోప్ చాలా తక్కువ.
1: మీకు కల్చరల్ కమిటీ గానీ అలాగే యువ సంఘాలు గానీ ఇటువంటి సంఘాలు వాళ్ళ సహాయంతో ఏమైనా మనం చేయవచ్చు?
0: అది చేస్తున్నాం. అంటే మనము యాక్చువల్ గా ప్రతి కళాబృందం ఎవరైనా గ్రామాలలో గానీ పట్టణాలలో గానీ టౌన్స్ లో గానీ వాళ్ళు చేసుకునే కల్చరల్ యాక్టివిటీస్ కి మనం ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాం. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేటప్పుడు ఆ కళారూపం సాంఘిక సంస్కరణకి ఉద్దేశించింది అయితే దాన్ని ఇంకా ఎక్కువగా వాటికి మద్దతు ఇస్తూ ఉన్నాము. ఉదాహరణకి రీసెంట్ గా మేము ప్రభాత భేరి అని కాంపిటీషన్ ని ఇన్వైట్ చేశాము. మన మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు ఒక పెద్ద సభ పెట్టి, అంటే గంజాయి తర్వాత అదర్ డ్రింక్స్ కంటిన్యూస్ గా సెల్ ఫోన్స్ వాడడం ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయడం కోసం ప్రభాత భేరి పేరు మీద సంఘ సంస్కరణ కళారూపాలని ఎంకరేజ్ చేయడం కోసం ఒక రచనల్ని ఆహ్వానించారు. 150 వరకు రచనలు వచ్చాయి. అందులో ఎంపిక చేసిన రచనలన్నీ ఒక పుస్తక రూపంలో తీసుకొస్తున్నాము. ప్రభాత భేరి ఆ పుస్తకం పేరు. అది 2-3 రోజుల్లో వస్తుంది. ఆ ప్రభాత భేరి పుస్తకం వచ్చిన తర్వాత అందులో ఉన్న పాటలు, హరికథలు, బుర్రకథలు లాంటివి ఉన్నాయి. అన్ని కళారూపాలని ఎవరైనా బయట ప్రదర్శించుకోవడానికి సంఘ సంస్కరణకు ఉపయోగించుకోవడానికి దాన్ని వాడతాం.
1: రవీంద్ర భారతిని తెలంగాణ సాంస్కృతిక కేంద్రంగా మార్చడానికి చేపట్టిన నూతన కార్యక్రమాలు ఫర్దర్గా ఉన్నాయి.
0: ఒక్కటైతే స్పష్టంగా చెప్పగలను, ఇదివరకు రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రామ్ చేయాలంటే రవీంద్ర భారతికి వచ్చి ఫలానా రోజు ప్రోగ్రామ్ చేస్తాము, మనకు స్లాట్ కావాలి అని ఒక పిటిషన్ రాసి దరఖాస్తు పెట్టి అడిగి తీసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు నేను మొన్న 1.5 మంత్ బ్యాక్ ఒకటి ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాము. ఈ వెబ్సైట్ ఎందుకంటే రవీంద్ర భారతికి కేవలం హైదరాబాద్ సెంట్రిక్ తెలంగాణ మనుషులకి మాత్రమే పరిమితమైంది కాదది. బొంబాయిలో ఉండేవాళ్ళు, ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు, చెన్నై నుంచి వచ్చేవాళ్ళు భరతనాట్యం కూచిపూడిల కోసం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించాలని ఆన్లైన్ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా ఎక్కడ కూర్చొనైనా, నిజానికి యుఎస్ లో ఏ స్టేట్ లో ఉన్న వాళ్ళైనా ఆన్లైన్ లో వాళ్ళ స్లాట్ ని బుక్ చేసుకోవచ్చు.
1: వాళ్ళ బృందం వచ్చి ఇక్కడ ప్రదర్శన
0: చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేయగానే వాళ్ళకి ఒక మెసేజ్ పోతుంది, అంటే యువర్ స్లాట్ ఈజ్ అండర్ కన్సిడరేషన్, యూ హావ్ టు పే 10,000 రూపీస్ అని పోతుంది. వాళ్ళు 10,000 రూపీస్ ఆన్లైన్ లో షేర్ చేయగానే డిపార్ట్మెంట్ కి ఆటోమేటిక్ గా యువర్ స్లాట్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని పోతుంది. ఇంకా వాళ్ళకి ఏ చింత లేకుండా ప్రోగ్రామ్ టైం కొచ్చి ఇక్కడ
1: చేసుకుంటారు. తెలంగాణ భాష, యాస, సామెతలు, జాతీయాలను డాక్యుమెంట్ చేసి ప్రాజెక్టులు ఏమైనా మీరు ప్లాన్ చేస్తున్నారండి? చాలా విలువైన ఇన్ఫర్మేషన్, సమాచారం అనుకుంటున్నాను. దాని డాక్యుమెంటేషన్
0: అయితే తెలంగాణ భాష మీద కొన్ని వ్యాసాలను ఇదివరకు ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ సామెతలు, నుడికారాలు అనే పుస్తకాన్ని నేను సాహిత్య అకాడమీ కార్యదర్శి, అంటే సాంస్కృతిక శాఖలో భాగంగా సాహిత్య అకాడమీ ఉంటుంది ఒకటి, తెలంగాణ సామెతల పుస్తకాన్ని ఒకటి తీసుకొచ్చాము. వీలైతే ఇప్పుడు ఆ సామెతలని, తర్వాత ఇంకొక 2 ప్రధానమైనటువంటి వర్క్స్ ఉన్నాయి అప్పుడు చేసినవి, పాల్కురికి సోమన్న దగ్గర నుండి ఈ రోజు మనలాంటి కవుల వరకు ఉన్నటువంటి కొంచెం ప్రసిద్ధిలోకి వచ్చిన కవుల అందరి ఒక్కొక్క పోయం ని మొత్తం సెలెక్ట్ చేసి పరంపర అనే పేరు మీద తెలుగులో వేశాం, తెలుగు నుంచి హిందీలో వేశాం, తెలుగు నుంచి ఇంగ్లీష్ లో వేశాం. అంటే పరంపరని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో ఇప్పటికే తీసుకొచ్చాం. మనకు భవిష్యత్తు టార్గెట్ ఏంటంటే ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో ఉన్న తెలంగాణ కవిత్వాన్ని కనీసం 15 ఇండియన్ లాంగ్వేజెస్ లోకి తీసుకుపోవాలనేది ఒక. 2వది ఏంటంటే తెలంగాణలో ప్రసిద్ధమైనటువంటి

0: అంటే 35 మంది కథకులను ఏరి, 35 కథలని ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాతినిధ్య కథను ఏరి అస్తిత్వ అనే పేరు మీద దాన్ని పుస్తకంగా తీసుకొచ్చాం సాహిత్య అకాడమీ నుంచి. ఈ అస్తిత్వాన్ని కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయించి మూడు భాషల్లో వేసాం. ఇప్పుడు దాన్ని కూడా వీలైతే 10-15 ఇండియన్ లాంగ్వేజెస్ లోకి తీసుకోవాలని. అట్లా తెలంగాణ సాహిత్యాన్ని భాషలను దాటించి దేశవ్యాప్తం చేయాలి కనీసం అని. ఇంగ్లీష్ తోటి ప్రపంచవ్యాప్తం కూడా కావచ్చు, కానీ మనకున్న పరిమితులు మనకుంటాయి. నిజంగా ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని చదివే అవకాశం ఎంత ఉందో తెలియదు. ప్రయత్నాలన్నీ జరుగుతుంది.
1: ఈ మిన్ని కార్యక్రమాలు మనకి ఎందుకంటే పుస్తకాలని ఇంగ్లీష్, తెలుగు, హిందీలో తర్జమా చేయడం, ప్లస్ సంస్కృతిని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడం ప్రాధాన్యత అంశంగా తీసుకుని పనిచేస్తున్నారు. వీటికి అన్నిటికీ కావాల్సిన నిధులు, నిధులు ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోతున్నాయి, లేకపోతే నిధులు వేరేగా సొంతంగా మీరేనా మొబిలైజ్ చేయడానికి?
0: లేదు, సొంతంగా మొబిలైజ్ చేసే అవకాశం లేదు. అట్లాంటి ప్రయత్నాలు అయితే ఏం చేయలేదు. ప్రభుత్వం ఇచ్చే నిధులనే జాగ్రత్తగా ఒక క్రమశిక్షణతో వాడుకుంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి సరిపోతాయి.
1: యువ రచయితలను, కవులను ప్రోత్సహించడానికి మీరు సంచాలకులుగా బాధ్యతలు చేయడానికి ఏ విధమైన అవకాశాలు మీరు కల్పిస్తున్నారు? అట్లా వాళ్ళకు ఉన్న అవార్డులు గానీ ప్రశ్నలు గానీ వాటిని మన ప్రేక్షకులకు వివరించండి.
0: గతంలో కేవలం ప్రసిద్ధులైనటువంటి 10, 20, 30, 40 మందిని మాత్రమే కవి సమ్మేళనానికి పిలిచే సంప్రదాయం గతంలో ఉండేది. మీకు ఇంకా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఉగాది వస్తుంది ప్రతిసారి. మీరు రేడియో వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా ఉగాది చేసేది, నేను కూడా చాలా సార్లు వచ్చాను. అయితే ఉగాది కవి సమ్మేళనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన వాళ్ళు, రాష్ట్ర తెలంగాణ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన వాళ్ళు, దాశరథి పురస్కారం తీసుకున్న వాళ్ళు, కాలోజీ పురస్కారం తీసుకున్న వాళ్ళు, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం తీసుకున్న వాళ్ళు, వీళ్లు కాకుండా మహిళా పురస్కారం తీసుకున్న వాళ్ళు మాత్రమే జత చేసి వీళ్ళని ఒక్క దగ్గరికి తీసుకుని వస్తే 60-70 మంది అయ్యేవారు. వీళ్లతోటే ప్రతి సంవత్సరం ఉగాది కవి సమ్మేళనం జరుగుతుంది అని ఒక విమర్శ కూడా ఉండేది మా మీద. ఎప్పుడు వాళ్ళనే పిలుస్తారా అంటే మరి వాళ్ళ అవార్డు వచ్చింది వాళ్ళని పిలవకుండా వదిలేయలేం కదా అని వీళ్ళు చెప్తూ ఉండేది. ఇప్పుడు మేమేం చేశామంటే తెలంగాణ ప్రజాకళ పేరు మీద నిర్వహించేటటువంటి 99 రోజుల కళారూపాల ప్రదర్శనలో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క కళారూపాన్ని కేటాయించాం. అట్లాగే సాహిత్యానికి కూడా ఒక వారాన్ని కేటాయించాం. సాహిత్యానికి కేటాయించిన వారంలో ఒక రోజు అష్టావధానం, ఒక రోజు బహుభాషా కవి సమ్మేళనం, ఒక రోజు కథక సమ్మేళనం, ఒక రోజు నవలాకారుల సృజనానుభవం, ఇంకొక రోజు మామూలు కవి సమ్మేళనం అన్నాడు. ఈ కవి సమ్మేళనంలో మాత్రం అక్కడ కవర్ కాలేకపోయినా వర్ధమాన కవులని ఇందులో యాడ్ చేస్తున్నాం. అక్కడ 72 మందిలో ఉన్న ఒక్క పేరు కూడా ఇక్కడికి రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నాం.
1: విభిన్న రంగాలకు చెందిన వ్యక్తుల్ని
0: ఇక్కడ పరిచయం చేస్తున్నాం. అట్లా బహుభాషా కవి సమ్మేళనం అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజున 7 మే నాడు సాయంత్రం 6:30 చేస్తాం. ఇక్కడ మనది రవీంద్ర భారతి పేరే ఆయనది కాబట్టి ఆయన బర్త్డే రోజు ఏం చేస్తామంటే బహుభాషా కవి సమ్మేళనం చేస్తూ ఉన్నాం. ఇదివరకు కవి సమ్మేళనం పెట్టినప్పుడు కవులని రమ్మని ఫోన్లలో పిలిచి వాళ్ళు వస్తే వాళ్ళ కవిత్వం చదివి వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళకి సత్కారం చేసి పంపించేవాళ్ళు. నాకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే కవి పేరు ముఖ్యమంత్రి పేరు ఉన్న కార్డు మీద ప్రింట్ చేయించాలని. చేయించాము. ముందు పేజీలో ముఖ్యమంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరి పేర్లు వేశాము. వెనక సైడు సైజు చిన్నగా అయినా 72 మంది కవుల పేర్లు వేసి కార్డ్స్ పంచాము. అది కవికి ఇచ్చే గౌరవంగా నేను భావిస్తాను.
1: తెలంగాణ సంస్కృతిని టూరిజం తో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం అనేకమైన చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు కాకతీయ ఉత్సవాలు గానీ రామప్ప గైడ్ టూర్ లాంటివి ఉన్నాయి. దీనికి సంబంధించి మా శ్రోతలకి మీరు తీసుకున్న చర్యలు గురించి వివరించండి.
0: సమ్మక్క సారాలమ్మ జాతర జరిగింది. ఆ జాతరలో సుమారుగా 10 ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చారు. వాళ్ళ ముందు తెలంగాణ కళా ఔన్నత్యాన్ని ప్రదర్శించడం కోసం మేము కొన్ని ట్రూప్లతోటి ప్రదర్శనలు పెట్టాము. అందులో జానపదం పెట్టాము, క్లాసికల్ పెట్టాము. ప్రభాత భేరి పేరు మీద మేము తయారు చేసిన సంఘ సంస్కరణ లక్ష్యంతో ఉన్న డ్రామాలను కూడా 2 చోట్ల స్టేజీలు ఇచ్చారు. ఆ స్టేజీల మీద ప్రదర్శించాము. అది ఒకటి. ఇక రెండోది రెగ్యులర్ టూరిజం ఉంటుంది. రెగ్యులర్ టూరిజం లో భాగంగా ప్లాజా హోటల్, తర్వాత తారామతి బరాదరి, 1000 స్తంభాల గుడి, రామప్ప, తర్వాత నాగార్జున సాగర్ బుద్ధ విహారు, ఈ 7 చోట్ల రెగ్యులర్ గా లోకల్ ఆర్ట్ ఫామ్స్ ఎగ్జిబిట్ చేస్తున్నాము. టూరిజం హోటల్లో వాళ్ళు టైం కు అడిగినప్పుడు ప్రాక్టికల్ గా సాటర్డే సండే నైట్స్ మాత్రం ఇక్కడికి రమ్మని వాళ్ళు పిలుస్తున్నారు. మా వాళ్ళ కళారూపాలు తీసుకుని ప్రదర్శన చేస్తున్నాము. ఇట్లా అనుసంధానము చేసే పద్ధతిలో జరుగుతుంది.
1: మారుతున్న కాలంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఈ డిజిటల్ యుగంలో మన జానపద కళలను డిజిటలైజ్ చేయడానికి, వాటిని భద్రపరచడానికి మన సేకరించి ఎటువంటి చర్యలు మీరు తీసుకున్నారండి?
0: బతుకమ్మ పండగ రోజున బతుకమ్మని ఒక డాక్యుమెంట్ తీయడం కోసం 45 మినిట్స్ ఫిల్మ్ ఒకటి తీయించాము. ఇంకా 2-3 ఔత్సాహిక కళాకారులకు సంబంధించిన సంస్థలు వాళ్ళు మన ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అడిగితే వాటిని కూడా కన్సిడర్ చేస్తున్నాము. డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ రకరకాల మాధ్యమాల్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చేసేటటువంటి ప్రజాకళది కూడా రోజు మనం చేసే లైవ్ ను బేస్ చేసుకుని ప్రైవేట్ వాళ్ళు కూడా రీల్స్

0: గా షార్ట్స్ గా మార్చుకుంటున్నారు. దానికి కూడా మేము అభ్యంతరం చెప్పట్లేదు, అదొక ఆనందమే.
1: ఓకే, అంటే వీటికి సంబంధించి మీకంటూ ఏమైనా ప్రత్యేకంగా ఒక ఛానల్ లాంటిది ఏమైనా ఉందా, సొంత ఛానల్? వీటిని ప్రచారం చేయడానికి మీరు ఏం చేస్తారు?
0: సాంస్కృతిక శాఖకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, తర్వాత మా వెబ్సైట్ ఎట్లాగుంది, మా వెబ్సైట్ లో మా యూట్యూబ్ ఛానల్లో మా ప్రోగ్రామ్స్ అన్ని ఉంటాయి.
1: ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత తెలంగాణ సాహిత్య సాంస్కృతిక ప్రచారంలో వచ్చిన మార్పు ఏమిటని మీరు భావిస్తారు?
0: పర్సనల్ ఇంట్రెస్ట్ తో చెప్పదగ్గ ఆన్సర్ ఏంటంటే, ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు మిగిలిన అన్ని నాట్యం తర్వాత గాత్రం ఇవి కూడా ఉండినాయి, కానీ సాహిత్యం చాలా భిన్నమైంది. సాహిత్యంలో రకరకాల చర్చలతో పాటు విమర్శకు సంబంధించిన వేదికను కూడా ఒకటి చేశాము. కవిత్వానికి కొంచెం ఎక్కువ, ఈ కవిత్వానికి ఎక్కువ అయిందని రిజల్ట్ ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో 2017 ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత కవుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైంది. దాని ప్రభావమే అని అందరు చెప్తారు. ఒక జోక్ కూడా పుట్టించారు ఏంటంటే, అక్కడికి వచ్చి ఆ కవిత్వం అత్త కోడలు ఇద్దరు వచ్చి అత్తగారు పైన వేదిక మీద కవిత్వం చదువుతూ ఉంటే ఇన్స్పైర్ అయ్యి కోడలు కూడా రాసి నేను కూడా చదువుతా అంటే కూడా అక్కడ ఉండే సభాధ్యక్షుడు ఆ ఉత్సాహాన్ని తగ్గించలేక వాళ్లకు కూడా అవకాశం ఇచ్చి వాళ్లతో కూడా చదివించారు అని, వాళ్లకు కూడా శాలువా కప్పారని, వాళ్లకు కూడా మనం ఇచ్చిన 1500 రూపాయలు ఇచ్చారని, దాని ఇన్స్పిరేషన్ తో తర్వాత కవులు చాలా మంది పెరిగిపోయారని అంటూ ఉంటారు.
1: మీరు స్వయంగా సాహితీవేత్త, రచయిత, పరిశోధకులు, అడ్మినిస్ట్రేషన్ కి సాహిత్యానికి మధ్య మీరు ఏ విధంగా సమతుల్యం పాటిస్తున్నారు?
0: నిజానికి ఇవాళ ఐఏఎస్ వెనకటి నుంచి డిప్యూటీ కలెక్టర్ ఈ రంగంలో పనిచేస్తూ ఉన్నప్పుడు సాహిత్యానికి సమయాన్ని చిక్కబట్టుకోవడం అనేది, నీకు దాని మీద ఎంత ప్రేమ ఉంటే అంత చిక్కబట్టుకుంటాం. నేనేం నమ్మేవాడినంటే, ఉద్యోగంలోకి రాకముందు నేను కవిని, ఉద్యోగం అయిపోయాక కూడా నేను కవిని. కాబట్టి నాకు ఉద్యోగం తర్వాత ఇంకే రకమైన కాలక్షేపము లేదు, వేరే వ్యాపకము లేదు, వ్యసనం అసలే లేదు. కాబట్టి నేను ఈ ఉద్యోగం తర్వాత మిగిలిన సమయాన్ని అంతా సాహిత్యానికే కేటాయిస్తాను. నన్ను చాలా మంది, ఎక్కువగా నా పర్సనల్ డీటెయిల్స్ తెలియని వాళ్ళంతా యూనివర్సిటీ ప్రొఫెసరో లెక్చరరో అనుకుంటూ ఉంటారు. కానీ నేను ఇది అని చెప్పిన తర్వాత కొంచెం ఆశ్చర్యపోతుంటారు, మాకే టైం దొరకట్లేదు, మీకు ఎలా దొరుకుతుంది అని. నేను ఇంటికి పోయిన తర్వాత వేరే ఏమి చేయను, చదవడమే ఉంటుంది, వీలైనప్పుడు రాయడం ఉంటుంది. అందువల్లనే నేను 17 పుస్తకాలు అంటే లెక్క కోసం పుస్తకాలు కాదు, కానీ కవిత్వంలో 9 పుస్తకాలు ప్రచురించాను. 9 పుస్తకాలలో కూడా భిన్న కవితా రూపాలు రాశాను, అంటే వచన కవిత్వము రాశాను, పద్యాలు రాశాను. తర్వాత తెలంగాణ రూబాయిలు నేను రాసిన పుస్తకం కొంచెం ఎక్కువ ఫేమస్, అది ఒక సీరియల్ గా 3 సంవత్సరాల 2 నెలలు ఆంధ్రప్రభలో వచ్చింది. అది ఇది కవిత్వానికి, కవిత్వంలో 3 రూపాలని రాశాను. కవిత్వ విమర్శ పేరు మీద 3 పుస్తకాలు వేశాను, అంతరంగం, ఊహల వేదిక, వ్యక్తావ్యక్తం. తర్వాత మిగిలిన విమర్శలు ఏంటంటే తెలుగు హిందీ జాతీయ ఉద్యమ గీతాలు, కవిత్వంలో గుర్రం జాషువా, డీలాన్ థామస్ అనే 2వ పుస్తకం, 3వది ఏంటంటే సమాహార అని కథలు కవిత్వం నవలకు సంబంధించిన ఒక పుస్తకం వేశాను. ఇవి ఉండగా తెలంగాణ మలిదశ ఉద్యమం నడుస్తూ ఉన్నప్పుడు తెలంగాణకి సంబంధించిన వాస్తవిక సమాచారం ఉన్న ఒక పుస్తకం నాకు దొరికింది. అదేంటంటే ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్, మీర్ లాయక్ అలీ అని హైదరాబాద్ నిజాం సంస్థానపు చివరి దివాన్ ఆయన, ప్రైమ్ మినిస్టర్ ఆయన రాసిన పుస్తకం ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్, మనకే తెలియని మన చరిత్ర అని హైదరాబాద్ విషాదం పేరు మీద అనువాదం చేశాను. దాని తర్వాత కొద్ది రోజులకు విపి మీనన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ సర్వెంట్ ఉన్నాడు ఆయన, ఆయన రాసిన ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ అనే పుస్తకంలోని హైదరాబాద్ చాప్టర్స్ ని అసఫ్జాహీ సంస్థానం విలీన గాథ పేరు మీద అనువాదం చేశాను. ఇవే కాకుండా తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ, నిన్న, నేడు, రేపు అనే ఒక పుస్తకం రాశాను. ఇట్లా నా జీవితంలో ఉద్యోగం, జీవించడం కోసం సాహిత్యం, మహోన్నతంగా ఆలోచించడం కోసం దాని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను, కాబట్టి నేను దానికి ఎప్పుడూ దూరం కాలేదు.
1: డైరెక్టర్ గా మీ హయాంలో తెలంగాణ సంస్కృతి శాఖను రానున్న కాలంలో మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? మీ డీమ్ ప్రాజెక్ట్ ఏముందండి?
0: నేనేమనుకుంటున్నానంటే, కళాకారులు మాకు ప్రోగ్రాంలు ఇవ్వండి అని వాళ్ళని వీళ్ళని బతిమాలాల్సిన అవసరం లేకుండా కళాకారులది ఒక లిస్ట్ చెయ్యాలని. ఆ లిస్ట్ నా వెబ్సైట్ లో స్క్రోల్ అవుతూ ఉంటది. ఒకసారి ప్రోగ్రామ్ ఇచ్చిన వాళ్ళకి నెక్స్ట్ మొత్తం సర్కిల్ తిరిగిన తర్వాతనే ఇంకో ప్రోగ్రామ్ ఇద్దామని, ఇది రెగ్యులర్ రొటీన్ ప్రోగ్రామ్స్ కి ఇదే స్కీమ్ ఫాలో అవుదామని. లేదు గ్లోబల్ సమ్మిట్ లాగా ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ తీసుకొని చేసిన ప్రోగ్రామ్ గానీ, లేకపోతే నార్త్ ఈస్ట్ కనెక్ట్ లాగా గవర్నర్ గారు తీసుకొని చేసిన ప్రోగ్రామ్ గానీ, చాలా డిఫరెంట్ గా చాలా ఔన్నత్యంతో కూడిన ప్రోగ్రామ్స్ కావాలన్నప్పుడు ఇట్ ఈస్ అవర్ ఆప్షన్. చేసేవాళ్లలోనే బాగా చేసేవాళ్లకి 2 సార్లు అయినా ఇవ్వాల్సినటువంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ కి ఒక ప్లాను, రొటీన్ ప్రోగ్రామ్స్ కి అందరికీ ఇచ్చే ప్లాను అనేది నిర్వహించాలి. తర్వాత కళాకారులు దేబిరించకూడదు అని నేను అనుకుంటాను. కళాకారులు, కవులు కూడా, మనకు అక్కడ ప్రోగ్రామ్ మన టాలెంట్ ను బట్టి రావాల్సిందే, మనం బతిలాడుకుని తెచ్చుకోవద్దు అనే ఒక ఫీలింగ్ లో బతక అంతవరకు పనిచేయాలని అనుకుంటున్నాను.
1: చాలా మంచి ఆలోచన. అట్లాగే చివరిగా మనకు శ్రోతలకు ముఖ్యం.

0: ముఖ్యంగా యువతకు మీరు ఇచ్చే సందేశం ఎందుకంటే ఒక రచయితగా మీకున్న అనుభవం, ఒక అడ్మినిస్ట్రేటర్గా మీకున్న అనుభవం, దీంతో మన యువతకి ఇచ్చే మీరు సందేశం ఏంటి?
1: యువత నిజానికి మనకంటే వాళ్ళు చాలా అడ్వాన్స్ ఆలోచనల్లో ఉన్నారు, ఉంటారు కూడా, ఉండాల్సిందే. అయితే యువతకి అవకాశాలు లేవని చాలా మంది బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అది నిజం కాదు. ఒక ఫార్మల్ అవకాశాల కోసం ఎప్పుడు దానికోసమే చూడకూడదు. అంటే నాకు ఈ ఉద్యోగం, ఈ టెస్ట్ రాయాలి, ఈ ఉద్యోగం సంపాదించాలి కాదు. మీరు నమ్మిన టాపిక్ ని చదవండి. అంటే ఏది ఇష్టముందో, అంటే మీరు జర్నలిజం ఇష్టము అని అనుకోండి, జర్నలిజం లో తెలుగు జర్నలిజం నుంచి ఇంగ్లీష్ జర్నలిజం లోకి ఎంటర్ కావాలి. అవసరమైతే ఈ పత్రికని వదిలిపెట్టి ఢిల్లీకి పోయి సెటిల్ కావడానికి సిద్ధంగా ఉండాలి. నీ టాలెంట్ ఎంత పెరిగితే నీ అవకాశాలు అంత పెరుగుతాయి. కాబట్టి మీరు నిజంగా ఇష్టపడే రంగంలో పనిచేస్తే చాలా బాగుపడతారు. కాబట్టి నిజమైన ఇష్టం ఏంటిదో మీ మనస్సు చెప్పిన ఇష్టాన్ని నమ్మి దానికోసం ప్రయత్నం చేయాల్సిందిగా నేను యువతని కోరుతున్నాను.
0: గొప్ప సందేశం అండి. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి తెలంగాణ సంస్కృతి వైభవాన్ని, శాఖ కార్యక్రమాలను మా శ్రోతలకు చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలండి. మీ నాయకత్వంలో తెలంగాణ కళలు మరింతగా వెలుగొందాలని ఆశిస్తున్నాం. నమస్కారం నరసింహారెడ్డి.
1: నమస్కారం అండి.
2: ఇంతవరకు మీరు ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం సంచాలకులు డాక్టర్ ఇ నరసింహారెడ్డి ఐఏఎస్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ విన్నారు. మోడరేటర్ ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్, ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
3: మాయా మాయా మాయా అంత మాయా, ఛాయా ఛాయా ఛాయా అంత ఛాయా.
4: హలో
5: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
4: ఆ చెప్పండి మేడం.
5: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
4: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
6: ఆ బాబాయ్,
4: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
6: బాబాయ్ పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
4: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
6: మన మూన మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మన ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
4: అట్లా చేసినారా?
6: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలి.
7: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
6: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
6: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
6: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
6: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
4: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
6: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
8: ఆయనకేం చెప్పగలుగుతానా?
6: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
4: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
8: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుక తెలియడు, నాకైతే భయం అవుతుంది.
4: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
9: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
4: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
9: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాయి. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
8: ఏందయ్యా ఎడిపోతున్నావు?
4: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
10: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. సింహాసనం సినిమా నుండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీకు

0: కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి, పాండవ వనవాసము సినిమా నుండి పీలీలా గానం చేసిన సముద్రాల సీనియర్ గీతం, సంగీతం ఘంటసాల

ఇప్పుడు మనం వినబోతున్న పాట సంగీతానికే ఒక పండుగలా నిలిచిపోయిన అద్భుత గీతం. సిరిసిరిమువ్వ సినిమాలోని జుమ్మంతినాదం పాట. ఈ పాటలో ప్రతి స్వరం సంగీతపు మాధుర్య అని చెబుతుంటే, ప్రతి పదం మనసును తాకే భావాన్ని అందిస్తుంది. తెలుగు సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ క్లాసిక్ పాట

ఇప్పటికీ ప్రతి సంగీతాభిమానిని అలరిస్తూనే ఉంది. అయితే మరెందుకు ఆలస్యం? మనసును మైమరిపించే ఆ మొదటి గీతాన్ని ఆస్వాదిద్దామా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలతో కలిసి గానం చేసిన ఈ వేటూరి గీతానికి కెవి మహాదేవన్ గారు స్వరాలు సమకూర్చారు. వినండి మీకోసం.

మధుర గీతాలు వింటున్నారు. భక్తి, భావం, సంగీతం ఈ మూడు కలిసినప్పుడు పుడుతుంది ఒక అద్భుతమైన గీతం. ఇప్పుడు మనం వినబోతున్న పాట అలాంటి అపూర్వమైన మాధుర్యమే. భక్త కన్నప్ప సినిమాలోంచి ఆకాశం దించాల. ఈ పాటలోని ప్రతి పదం భక్తిని పలికిస్తే ప్రతి స్వరం మనసుని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కాలం మారినా ఈ పాట మాధుర్యం మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. అయితే మనసారా వినిద్దాం భక్తిరసంతో నిండిన ఆ అమూల్య గీతాన్ని. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల రామకృష్ణతో కలిసి గానం చేసిన ఈ పాటకు స్వరాలు ఆదినారాయణరావు సత్యం అందించగా సాహిత్యాన్ని ఆరుద్రందించారు.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
0: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
4: అంతా మంచిగున్నాను రా.
0: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
4: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
0: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
4: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏందిరా?
0: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
4: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
4: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
0: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
0: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
0: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
6: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
5: ఏందయ్యా ఎడిపోతున్నావు?
0: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
7: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
8: శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు మనం వినబోతున్న పాట ప్రేమలోని మాధుర్యాన్ని, మనసుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా వ్యక్తపరిచే ఓ మధుర గీతం. నోము సినిమాలోని కలిసే కళ్ళలోన ఈ పాటలోని సంగీతం సాహిత్యం హృదయాన్ని తాకుతుంటే సంగీతం మనసుని మైమరింపజేస్తుంది. పాత జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసే ఈ ఎవర్గ్రీన్ క్లాసిక్ సంగీతాభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే మరెందుకు ఆలస్యం, మనసారా ఆస్వాదిద్దాం ఈ మధుర గీతాన్ని. పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి గానం చేసిన ఈ పాటకు సాహిత్యాన్ని దాశరథ గారు అందించగా సంగీతాన్ని సత్యం సమకూర్చారు.

ఇప్పుడు మనం వినబోతున్న పాట తెలుగు సినీ సంగీతానికి ఒక చిరస్మరణీయ ఆభరణం. సిరివెన్నెల సినిమాలోని విధాత తలపున. సాహిత్యానికి లోతు, సంగీతానికి మాధుర్యం, భావాలకు అపారమైన అందం కలిసిన ఈ గీతం ప్రతి సంగీతాభిమానిని ఆలోచనలో ముంచేస్తుంది. ఈ పాటలో ప్రతి పదం ఒక కవితలా, ప్రతి స్వరం ఒక అనుభూతిలా మనసును తాకుతుంది. తెలుగు సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ అద్భుత గీతాన్ని వినండి.

శ్రోతలు మధుర గీతాలు, అలనాటి సుమధుర గీతాలు వింటున్నారు. ప్రేమ రాజసంతో నిండిన ఓ అద్భుతమైన క్లాసిక్ మెలోడీ అనార్కలి సినిమాలోని రాజశేఖర. ఈ పాటలోని మాధుర్యం, సాహిత్యంలోని అందం, సంగీతంలోని గాంభీర్యం ఇవన్నీ కలిసి ఈ గీతాన్ని చిరస్మరణీయంగా నిలిపాయి. పాతకాలపు తెలుగు సినీ సంగీతానికి ఇది ఒక అందమైన గుర్తుగా నిలిచిపోయింది. ఆ రాజసమైన మధుర గీతాన్ని ఇప్పుడు వినండి.

ఇప్పుడు మనం వినబోతున్న పాట హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో నిండిన ఓ అమర గీతం, మంచి మనసులు సినిమాలోని నన్ను వదలి నీవు పోలేవులే. ప్రేమలోని బాధను, మనసులోని అనుబంధాన్ని ఎంతో హృత్యంగా పలికించి ఈ పాట వినేవారి హృదయాలను తాకకుండా ఉండదు. సాహిత్యం, సంగీతం, గానం ఈ మూడు కలిసిన అపూర్వమైన మధుర క్షణం ఈ గీతం. ఘంటసాల పి సుశీల కలిసి గానం చేసిన దాశరథ గీతానికి కెవి మహదేవన్ గారు స్వరాలు

మధురగీతాలు చివరగా వినండి. ఇలరికం సినిమా నుండి ప్రేమ చిలిపితనం మాధుర్యం ప్రతి శ్రోత హృదయాన్ని అలరించే ఈ పాటలో పాతకాలపు సంగీత సౌందర్యాన్ని అద్భుతంగా మలిచిన ఈ గీతం

0: and emerging technologies. India-UAE trade crossed the $100 billion mark in the financial year 2024-25, achieving the target set under the 2022 Comprehensive Economic Partnership Agreement, or CEPA, 5 years ahead of schedule. The Election Commission today announced Special Intensive Revision SIR Phase 3, which will be conducted in a phased manner in 16 states and 3 union territories. This phase will cover Andhra Pradesh, Telangana, Karnataka, Uttarakhand, Haryana, Punjab, Jharkhand, Odisha, Maharashtra and all northeastern states except Assam. 3 UTs will also be covered in this phase, NCT of Delhi, Chandigarh and Dadra and Nagar Haveli and Daman and Diu. Over 3.94 lakh booth-level officers assisted by 3.42 lakh booth-level agents will cover 36.73 crore electors during the enumeration phase. With this, the SIR of electoral roll will cover the entire country in Phase 3 except Himachal Pradesh, Jammu and Kashmir and Ladakh. In Keralam, Congress today announced the name of V.T. Satheesan as the new Chief Minister of Keralam. Party's legislative party held at Thiruvananthapuram today formally elected V.T. Satheesan as its leader. Our correspondent reports that senior leader Ramesh Chennitala was not present in the parliamentary party meeting. In Uttar Pradesh, more than 111 people have died and 200 injured in the last 24 hours due to rain, storms and lightning. Chief Minister Yogi Adityanath directed the district magistrate and relevant officials to immediately conduct a survey on the spot. In IPL cricket, Punjab Kings have set a target of 201 for Mumbai Indians at Himachal Pradesh Cricket Association Stadium in Dharamsala tonight. Mumbai Indians were 173 for 4 in 18 overs when reports last came in. And with that, we end this news bulletin.
1: Akashavani Prasara Visheshalu. రేపు ప్రసారం కానున్న కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. 6:10 రేపు ఉదయం భావన కార్యక్రమంలో శాంతి గురించి సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో అంబా పంచరత్నం దేవి కీర్తనలు. 6:30 పొలం పనులు. 7:00 హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ పి నరేంద్రబాబు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపదం సామాన్యుని విజయగాథ శీర్షికన నాటకరంగంలో రాణిస్తున్న సంపంగి కృష్ణయ్య గారితో శ్రీ కార్యవర్తి గోపిశెట్టి సంభాషణ. తర్వాత ఇది మన చట్టం శీర్షికన అరెస్ట్ గురించి ప్రముఖ న్యాయవాది వైఎన్ వివేకానంద గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంగసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శేషాచారి గాత్రం ప్రసారమవుతుంది. 10:03 రేపు ఉదయం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:03 ఎవరిది ఈ పాపం నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి నందిరాజు పద్మలత జయరాం, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త, సోషల్ యాక్టివిస్ట్, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ హిమాయత్ నగర్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 5:03 రేపు సాయంత్రం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ సాయిల్ల వెంకటయ్య బృందం వారిచే నల్ల పూచమ్మ కథ రెండవ భాగం ఒక కథ వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోటముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. తర్వాత పచ్చిరొట్ట పైర్ల ప్రయోజనాలు, భూసారాభివృద్ధి గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజుల గారి ప్రసంగం తదితర అంశాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్

8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:10 స్పాట్ లైట్, 10:00 రేపు రాత్రి లెజెండ్స్ ఆఫ్ డెక్కన్ ఏ స్పెషల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ విత్ సూటబుల్ కంపేరింగ్. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:12:22 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్పై 5:50 మహాప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.